ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 అశ్విన మాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 25వ తేదీ శుక్రవారం, 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5 గంటల 57 నిమిషాలు. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం జ్ఞానమొక్కటే జగతి. రచన డాక్టర్ బండి సత్యనారాయణ. సంగీతం శ్రీ బి రాజారావు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు చింతన వింటారు. చింతనలో ఖురాన్ సూక్తులు. వ్యాఖ్యాత షేక్ అబ్దుల్లా.
1: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన దైవం అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు విశ్వపరిభోషికుడు, మానవ నిర్మాత, ఎహెపర్ల స్వామి, యజమానిటువంటి ఆ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఎన్నో చోటలు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఒకటి, మనం ఎవరికైనా ఒకవేళ మాట ఇస్తే ఆ మాటపై కంపల్సరీగా నిలబడండి అని ఖురాన్లో తెలియజేయడం జరిగింది. మరి రెండోది, నీ యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఒకవేళ కోపము పెరుగుతూ ఉంటే ఆ యొక్క కోపము షైతాన్ యొక్క మార్గము దారి చూపిస్తుందే తప్ప మీకు కోపం నుండి వచ్చేది ఏమీ లేదు, కావున మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోండి అని ఖురాన్ బోధిస్తుంది. మూడోది, అసూయ చెందకండి. ఒకరి మీద, కింద చాయి మనుషుల మీద, అదేవిధంగా అనాథుల మీద పట్ల మీరు అసూయ చెందకండి అనేసి ఖురాన్ బోధించడం జరుగుతుంది. మరి నాలుగోది, అవినీతికి పాల్పడకండి అని కూడా ఖురాన్ చెప్పడం జరుగుతుంది. ఖురాను అవినీతి అంటే మనం చేసుకునే ఒక రూపాయి అయినా సరే, కష్టపడి సంపాదించుకునే ఒక రూపాయి కూడా మనకి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ యొక్క రూపాయిలో బర్కత్ని ప్రసాదిస్తాడు అని ఖురాన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా అవినీతికి పాల్పడితే ఆ యొక్క రూపాయి నీ దగ్గర ఎప్పటికీ కూడా నిలబడదు అని ఖురాన్ బోధిస్తూ ఉంది. మరి ఐదో విషయం, ప్రజలతో మృదువుగా మాట్లాడండి. అంటే నెమ్మదిగా, సంతోషముగా ప్రజలతో మాట్లాడండి. మరి అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఈ విధంగా తెలియజేశారు. కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, అస్సలాము కబ్లల్ కలాం. అంటే ఓ విశ్వాసులారా, మీరు మాట్లాడే ముందు సలాము చెయ్యండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. మరి అందుకే ఎవరితోనైనా మనం మాట్లాడే ముందు మృదువుగా సంతోషముగా మాట్లాడాలని ఖురాన్ బోధిస్తూ ఉంది. మరి ఆరు, ఇతరులను ఎగతాళి చెయ్యరాదు. ఎవరిని కూడా కిందపరచు చెయ్యరాదు, ఎగతాళి అన్నది చెయ్యకూడదు. ఏడు, అహంకారం చూపకండి. నా దగ్గర హోదా, నా దగ్గర డబ్బు ఉందని అహంకారం చూపకండి. ఎనిమిది, పిసరానితనం చూపకండి. పిసనారితనం ఏమిటి అంటే, పిసనారితనం ఒక అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయాలి తప్ప ఒక షైతాన్ యొక్క మార్గంలో ఖర్చు చేస్తే ఒక సినిమాకి, ఒక జూదంకి, ఒక వ్యభిచారానికి, అలాంటి హరాము యొక్క పనులకి మనం డబ్బు ఖర్చు పెడితే అది మనము నష్టపోతామే తప్ప దాని నుండి మనకి ఎటువంటి లాభం కూడా కలగదు అనేసి ఖురాన్ బోధిస్తూ ఉంది. మనం ఎప్పుడైతే మంచి మార్గంలో, రుజు మార్గంలో మనం ఖర్చు చేస్తామో దానికి రూపాయికి బదులు అల్లా సుబహానహు వతాలా 10 రూపాయల్ని ప్రసాదిస్తాడని కూడా చెప్పడం జరుగుతుంది. మరి తొమ్మిది, సారాయి మత్తు పదార్థాలు జోలికి వెళ్ళకండి. మత్తు పదార్థం ఇస్లాంలో హరాం, నిషేధమని చెప్పడం జరిగింది. మరి కావున సోదరులందరికీ కూడా ఏ ఇస్లాం ఖురాన్ యొక్క సూక్తుల ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఇదే తెలియజేయడం ఏమిటంటే, మత్తు సారాయి జోలికి వెళ్ళకండి. అది మనల్ని నాశనం చేయడానికే ఉంటుంది తప్ప మనకి మేలు చేయడానికి ఎల్లప్పుడూ కూడా ఉండదు. పది, పరిశుభ్రతను పాటించండి. మనం ఉండే విధానంగా పరిశుభ్రతను పాటించాలి. మనం ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటామో మనం సగం విశ్వాసంలో కలిగి ఉంటాము. కావున పదకొండు, తల్లిదండ్రులు మెడల యొక్క ఉత్తముగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల పాటు అల్లాహ్ సుబ్హానహు వతాలా అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏమంటే, తండ్రి స్వర్గానికి ఒక ద్వారము, అదేవిధంగా తల్లి పాదాల కింద అల్లా సుబహానహు వతాలా స్వర్గాన్ని ప్రసాదించాడు. కాబట్టి వీళ్ళందరితో అల్లా సుబహానహు వతాలా ఈ భూలోకంలో, అదేవిధంగా పరలోకంలో కూడా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అని ఖురాన్లో తెలియజేయడం జరిగింది. కావున ఈ యొక్క ఖురాన్ సూక్తులు అని వింటున్న ఛానల్స్ని ప్రతి ఒక్క సోదరులకి కూడా ఈ యొక్క ఆ అక్షాలపై వికృతి చేసి అదేవిధంగా అల్లా సుబ్హానహు వతాలా మనందరికీ కూడా మంచి రుజుమార్గం వైపు నడిపించాలని నేను కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.
0: మీరింతవరకు చింతనలో ఖురాన్ సూక్తులు విన్నారు. వ్యాఖ్యాత షేక్ అబ్దుల్లా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. పొలం పండ్లు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి కార్యక్రమంలో ప్రస్తుతం అనకాపల్లి మరియు విశాఖపట్నం రైతు సోదరులకు కేవీకే కొండింపూడి శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలు వింటారు. చదివినవారు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: ప్రస్తుతం చాలా చోట్ల మన ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అసలు మొన్నటిదాకా సరైనటువంటి వర్షాలే లేవు. వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. మరి సరైన సమయానికి పడాల్సినటువంటి పంటలు మరి సరిగ్గా పడలే. కొన్ని చోట్ల కొన్ని పంటలను సాగు మొదలుపెట్టారు, కొన్ని చోట్ల సాగు మొదలుపెట్టలేదు. ఈ స్థితిగతుల్లో రైతు సోదరులు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏం చేయొచ్చు అనేది శాస్త్రవేత్తలు కూడా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో రైతు సోదరులు ఇప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం పరిశీలించుకోవాలి అనేది కొండంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వాళ్లు గమనించిన దాని ప్రకారం అనకాపల్లి జిల్లాలో వరి పంట కనుక చూసినట్లయితే 36% మాత్రమే నాట్లు వేయడం జరిగింది. ఇక విశాఖపట్నం జిల్లాలో 42% మాత్రమే నాట్లు వేయడం జరిగింది. ఇంకా చాలా చోట్ల వరి నాట్లు వేయటానికి రైతు సోదరులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అనేది పరిశీలిస్తే, గతంలో ఎల్నినో ప్రభావం వల్ల వానలు లేక నీరు లేక చాలా చోట్ల నారు పోసుకుని కూడా నాట్లేనటువంటి పరిస్థితుల్లో ఆ నారంతా కూడా ఎక్కువ కాలం అయిపోయి ముదిరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే 50 నుంచి 60 రోజుల వయసు ఉన్నటువంటి ముదురు నారు కూడా నాటుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మనకి ఈ 2-3 రోజుల్లో విశాఖపట్నంలో సుమారుగా 306 మిల్లీమీటర్ల వాన, అలాగే అనకాపల్లి జిల్లాలో 150 దాకా మిల్లీమీటర్ల వాన నమోదవటం జరిగింది. ఈ వర్షాలను ఉపయోగించుకొని ఇక్కడున్నటువంటి రైతు సోదరులు మళ్ళీ ఈ వరి సాగు చేద్దాం, ఉన్నటువంటి నారును ఉపయోగించుకొని నాట్లు వేసుకుందాం అని సిద్ధమవుతున్నట్లుగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆ ముదురు నారు గనక నాటుకుంటున్నట్లయితే గనక ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వారు కొన్ని సూచనలు చేస్తున్నారు. సాధారణంగా మనం వరిలో చిన్న వయసు కలిగినటువంటి నారుని తక్కువ సంఖ్యలో ఒక కుదురుకి 1 లేదా 2 మొక్కలు పెట్టి నాట్లు వేసుకుంటాం. కానీ 50 నుంచి 60 రోజుల వయసు కలిగినటువంటి ముదురు నారుని గనక నాటుతున్నట్లయితే గనక ఒక్కొక్క చోట మనము ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి. కుదురుకి 4 నుంచి 5 మొక్కలు కూడా నాటుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మామూలుగా 2-3 మొక్కలు నాటితే అదే స్థితిలో

0: మనకు వచ్చేటువంటి పిలకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది లేత నారు నాటుకున్నట్లయితే. ముదురు నారు నాటుతోటి మనము నాటుకున్నట్లయితే పిలకలు తక్కువ వస్తాయి కాబట్టి మొత్తం మీద ఎకరాకు వచ్చేటువంటి ఈ కంకులు సంఖ్య తగ్గకుండా ఉండాలి కాబట్టి కుదురుకు ఒకటే చోట ఎక్కువ మొక్కలు నాటుకుంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకుండా పాత పద్ధతిలో కనుక మనము నాట్లు వేసుకున్నట్లయితే కనుక మనకు తర్వాత తర్వాత వచ్చేటువంటి కంకులు, ఎందుకంటే పిలకలు తక్కువ ఉంటాయి కాబట్టి కంకుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. మామూలుగా నాట్లు వేసుకునేటువంటి పద్ధతిలో కన్నా దగ్గర దగ్గరగా నాట్లు వేసుకోవాలా, ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలా? ఇప్పుడు దగ్గర దగ్గరగా నాట్లు వేసుకున్నప్పుడు మనకు మొక్కల సంఖ్య పెరుగుతుంది, దిగుబడి కూడా తగ్గకుండా పిలకలు తక్కువ వచ్చినా కూడా సరిపోయేలాగా ఉంటుంది. మామూలు పద్ధతిలో నాట్లు వేసినప్పుడు వేసేటువంటి ఎరువుల యాజమాన్యముతో పోల్చితే ముదురు నారు నాట్లు వేసేప్పుడు మటుకు ఖచ్చితంగా ఎరువుల యాజమాన్యం జాగ్రత్తగా శాస్త్రవేత్తల సిఫార్సు మేర చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు సిఫార్సు చేస్తూ ఉన్నారు. పంటకు అవసరమైనటువంటి పోషకాలన్నీ కూడా సకాలంలో అందిస్తేనే మనకు దిగుబడులు సరిగ్గా వస్తాయి ముదురు నారు నాట్లు వేసుకున్నప్పుడు. అలాగే మామూలు సిఫార్సులతో పోలిస్తే ఈ ముదురు నారు నాటుకున్నప్పుడు ఒక పావలా భాగం ఎక్కువ ఎరువులు కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది వాళ్ళు మనకు తెలియజేసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇది వరి సంబంధించి. ఇక కూరగాయలు పంటలు, ఇతర పంటలు కనుక గమనిస్తే ఈ వానల వల్ల చాలా చోట్ల ఇప్పటికే మరి నాట్లు వేసినవి కానీ లేకపోతే ఇత్తనం వేసినటువంటి పంటల్లో కానీ మనకి ఎక్కువ నీరు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నీరు నిల్వ గనక ఎక్కువ కాలం గనక ఉన్నట్లయితే ఆ నీటి వలన మొక్కల వేళ్ల భాగంలో గాలి సరిగ్గా తగలక రకరకాల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ వాతావరణ పరిస్థితుల్లో కొన్ని రకాలైన బూజులు కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా మనం అవగాహన పెట్టుకోవాలి. సరే నీళ్లు నిలబడ్డాయి, వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఆ నీళ్లు బయటకు పోయేలాగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. గతంలో ఉన్నా లేకపోయినా మనం ఇప్పుడన్నా సరే మురుగు కాలువలు ఏర్పాటు చేసుకొని ఆ అదనంగా ఉన్నటువంటి నీరంతా కూడా బయటికి పోయేటట్టు చేసుకోవాలా? అలాగే వేర్లకు గాలి సోకేటట్లుగా మనం జాగ్రత్త తీసుకోవాలా? ఇక వేర్లకు గాలి సరిగ్గా సోకపోవటం వల్ల కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తడి ఎక్కువ ఉండటం వల్ల కానీ వేరుకుళ్ళు అలాగే ఇతర రకాలైనటువంటి బూజు తెగుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే ఈ భారీ వానలు తగ్గిన తర్వాత తేమ పరిస్థితిని గమనించుకుంటూ మనం మొక్క దగ్గరలో ఈ కాపరాక్సీ క్లోరైడ్ అనేటువంటి రసాయనం కానీ లేదా మెటలాక్జిల్ అనేటువంటి రసాయనాన్ని కానీ ఆ నేలలో ఆ మొక్కల చుట్టూరు కూడా పోసుకుంటూ పోతే భూమి లోపల ఈ వేరుకుళ్ళు లాంటి సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంది. కాపరాక్సీ క్లోరైడ్ అయితే శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేటువంటి మోతాదు 1 లీటర్కి 3 గ్రాములు చొప్పున మందు కలుపుకొని మందు ద్రావణాన్ని మొక్కల చుట్టూరు కూడా ఆ నేలలో పక్కన పోసుకుంటూ పోవాలి. అదే మెటలాక్జిల్ కనుక వాడినట్లయితే 1 లీటర్ నీటికి 2.5 గ్రాములు చొప్పున మనము ఆ మట్టిలో మొక్క చుట్టూరు పోసుకుంటూ పోవాలి. అలాగే వానలు తగ్గిన తర్వాత మనకి కూరగాయ మొక్కలు ముఖ్యంగా ఆకుమచ్చలు కానీ కాండం కుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ ఇలాంటి శిలీంద్ర జాతి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. వీటిని నియంత్రించుకోవడానికి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేటువంటి మందులు ఏంటంటే మ్యాంగో జబ్బు అలాగే కార్బన్డైజింగ్ కలిపినటువంటి మందులు వస్తాయి. ఈ మందుల్లో మనం 1 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది అని మనకి కొండంపూడి కృషి జ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతు సోదరులకి ఈ సూచనలు తెలియజేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు ఇవి గమనించుకొని పంటల్ని కాపాడుకుంటారని, అలాగే వరిలో ముఖ్యంగా ముదురు నారు నాటేటప్పుడు మరి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.
1: మీరింతవరకు ప్రస్తుతం అనకాపల్లి మరియు విశాఖపట్నం రైతు సోదరులకు కేవీకే కొండంపూడి శాస్త్రవేత్తలు అందించిన సూచనలు విన్నారు. అందించిన వారు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షం పడే అవకాశం కూడా ఉంది. రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. ఉత్తర కోస్తా యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. దక్షిణ ఒడిశా మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదిలి నిన్న 24 సెప్టెంబర్ 2026 భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 దక్షిణ ఒడిశా మరియు దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్పై సుమారు 19.7 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 82.7 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిశాలోని భవానీపట్నానికి పశ్చిమ నైరుతి దిశలో 60 కిలోమీటర్ల వేగంతో, టిటాగఢ్

నైరుతి దిశలో 90 కిలోమీటర్ల వేగంతో, ఛత్తీస్గఢ్లో కాంకేర్కు తూర్పు ఆగ్నేయ దిశలో 140 కిలోమీటర్లు మరియు రాయ్పూర్కు దక్షిణ ఆగ్నేయ దిశలో 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర వాయువు దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఉత్తర వాయువు దిశగా కదులుతూ ఆ తర్వాతి 12 గంటల్లో ఇది క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. 25/9/2026 అంటే ఈరోజు భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుండి ప్రారంభమై రాబోయే 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. మొదటి రోజు ఉత్తర కోస్తా మరియు ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు మొదలై గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. ఇవి ఈరోజు ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి గాలుల వేగం 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో పెరిగి గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ప్రకటించిన తేదీల్లో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిక. వాతావరణ సమాచారం విన్నారు. ఇంతటితో పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాయలసీమ సమీకృత ఉద్యాన కేంద్రంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో ప్రస్తుతం సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉద్యాన రంగం ద్వారా తదుపరి స్థాయి ఆర్థిక అభివృద్ది సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి తెలంగాణను పేదరిక రహిత రాష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట దీర్ఘకాలిక ఆర్థిక సామాజిక అభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక ప్రణాళిక శాఖల కార్యదర్శులతో హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళిక అమలు వ్యవస్థలను బలోపేతం చేయడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, అభివృద్ది కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను సమన్వయంతో అందించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. షెడ్యూల్ కులాలు, తెగలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, అందుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: అక్కడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఆ పోలీస్ స్టేషన్స్ మనం మ్యాపింగ్ చేసుకుని అందులో కూడా ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ వస్తున్నాయో వాటిని మనం నోటీస్ చేసుకుని కేసెస్ బర్డెన్ బట్టి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సహా సందర్భాన్ని బట్టి అక్కడికి వెళ్లేసి సివిల్ రైట్స్ డే లో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా విద్య ఒకటే, వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసిన ప్రగాఢంగా విషయం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇష్యూస్

0: పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026కు సన్నాహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించే సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించేలా 7వ తరగతి నుంచే పారిశ్రామికతకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గాంధీనగర్లో నిన్న సమావేశమయ్యారు. తీర ప్రాంత రాష్ట్రాల అభివృద్ది, పారిశ్రామిక నియంత్రణల సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన అంశాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీర ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో ముందుకు సాగితే సముద్ర రవాణా, పోర్టుల ఆధారిత పరిశ్రమలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. గుజరాత్లో సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూముల ఈవేలం 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. విజయవాడలో ఈవేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ సాహు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వాములకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 459 ప్లాట్లను ఈవేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలియజేస్తూ,
2: National Land Monetization is a company created in 2022 by the Government of India. An investor meet in Vijayawada for our properties of Rashtriya Ispat Nigam Limited, to which we are the transaction advisor from Government of India. So for this property, there are 459 plots in Visakhapatnam, and these plots are being auctioned on 12th of October and 16th of October. Many people have showed a lot of interest in this property because individual dream home, it is an investment opportunity available at competitive price.
0: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. నిమజ్జన వేడుకలకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాల్లో 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. హుస్సేన్ సాగర్తో పాటు ఇతర చెరువుల వద్ద నిమజ్జనానికి విగ్రహాలు తరలిరానున్నాయని, దీంతో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేస్తూ,
3: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1-2 చోట్ల మనకు తేలికపడిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడంతో పాటుగా భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక గాలులు చూసినట్లయితే కోస్తాంధ్రప్రదేశ్లో 50-60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి తీరప్రాంతం బట్టి కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపకు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
0: మరోవైపు తెలంగాణలోనూ ఈ రోజు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సామాజికా సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే డాక్టర్ జయశంకరః ఉక్తవాన్ యద్ వికాస సహకారః క్షమతా నిర్మాణం తథా జలవాయు పరివర్తన సంబద్ధం సహయోగం చ అగ్రే వర్ధతే. సహ రాష్ట్రమండలస్య శాసనాధ్యక్షానాం సమ్మేళనస్య సఫలతాం ప్రతి భారతస్య దృఢాం ప్రతిబద్ధతామపి ప్రకటితవాన్. ఉత్తర తటీయ ఆంధ్రప్రదేశస్య ఏతస్య సమీపే దక్షిణ ఒడిశాయాః చ ఉపరి స్థితస్య గభీర న్యూనదాబ క్షేత్రస్య ప్రభావేణ ఒడిశాయాః విభిన్నేషు భాగేషు ప్రబలాతి ప్రబల వృష్టిః అనువర్తతే. అనేన సంవేదనశీలేషు క్షేత్రేషు జలాప్లావః మార్గేషు యాతాయాతస్య వ్యవధానం తథా ఆప్లావన సదృశీ స్థితిశ్చ ఉత్పన్నాస్తి ఇతి వార్తాః.
1: మరింత వరకు ప్రాంతీయ వార్తలు అలాగే సంస్కృతంలో వార్తలు విన్నారు ఢిల్లీ కేంద్రం నుంచి.

మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఈ రోజు ప్రసారంలో ఏ ప్రసారాలు ప్రసారం కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి, అలాగే ఉన్నవి లక్ష్మీనారాయణ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. వెను వెంటనే ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ర్యాబిస్ వ్యాధి అవగాహన, ఈ అంశంపై డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా. ఆపై గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలుంటాయి. 8:30 వాయిద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, స్వచ్ఛత హీ సేవ అంటూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనుంది బీఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. 9:00 మీరు కోరే పాటల్ని మీ పేరుతో పాటుగా వినిపించే పాటల పల్లకి కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9:30 ఆసియా క్రీడలు 2026 జపాన్ లో జరుగుతున్నాయి. వాటి యొక్క తాజా సమాచారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:35 10:00 యథావిధిగా పాటల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది. 10:00 సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది విజయవాడ కేంద్రం నుంచి. 11:00 మధురిమ అలనాటి చిత్రగీతాలు. ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వర్ధంతి కాబట్టి వారి ఆనుమత్యాలు కొన్ని తీసుకొచ్చా, అందులో మీకు నచ్చిన పాటలు వినవచ్చు. 11:35 ఏకచిత్రగానం. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:40 హిందీ చలనచిత్ర గీతాలు. సర్గం ఎక్స్ప్రెస్ అనే థీమ్తో ఈరోజు పాటలు మీకోసం తీసుకొచ్చా, వింటూ ఎంజాయ్ చేయండి. 12:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచాన్ని అలా చుట్టువద్దాం సంభాషణ వింటారు శ్రీమతి డివి మానస మరియు శ్రీమతి డి శ్రీదేవిల సంభాషణ ఉంటుంది మహిళావాణిలో. 2:30 వాతావరణ సమాచారం. 2:31 కర్ణాటక సంగీతంలో శ్రీ ఎం నీలాద్రిరావు వయోలిన్, శ్రీ ధన్వాడ్ ధర్మారావు మృదంగం, శ్రీ కె జ్ఞానానందం కంజీరా వింటారు. 3:00 అలనాటి చిత్ర గీతాలతో పాటుగా మన భారతదేశానికి సంబంధించిన ఎన్నో విశిష్టతలను తెలిపే మధురమే సుధాగాన కార్యక్రమం ప్రసారం అవుతుంది. 3:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 4:00 మీతో సరదాగా ముచ్చటించేందుకు సరదాగా కాసేపు అనే కార్యక్రమం. 4:35 5:00 కూడా ఇదే కొనసాగుతుంది. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:35 మేమిచ్చే పదాలకి మీరు రాసే అద్భుతమైన కవితలను చదివి వినిపించే మా పదం మీ భవం కార్యక్రమం. 5:55 ఉద్యోగ వార్తలు వింటారు. 6:00 సమాచార వాణి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:35 స్వచ్ఛత హీ సేవ ప్రమోటింగ్ హౌస్ కంపోస్టింగ్, కంపోస్ట్ పిట్ అవేర్నెస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. వెను వెంటనే మీకు

మిక్స్డ్ మస్తీ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈరోజు శుక్రవారం కాబట్టి అంత్యాక్షరి ఉంటుంది. 7:15 తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. 7:35 కూడా తెలుగు చలనచిత్ర గీతాలే. 8:00 దార్శనిక్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వింటారు. 8:15 మెలోడీ మ్యాచ్. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం. 10:20 ఆసియా క్రీడలు 2026 జపాన్లో జరుగుతున్న వాటిపై తాజా సమాచారం వింటారు. విని వెంటనే ఆపాత మధురాలు మిమ్మల్ని అలవించున్నాయి. 11:10 రేపటి ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని కార్యక్రమాల వివరాలు, వాతావరణ సమాచారం ఉంటుంది. ఇవి ఈనాటి ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని కార్యక్రమాలు. మిగతా కార్యక్రమాలు ఏంటో తెలియాలంటే వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 17 మొదలైన సేవాయాత్ర 7 అక్టోబర్ ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి వడనగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్ట్రాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్భంగా ప్రధానమంత్రి సేవాయాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవాయాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें సేవా సంకల్ప యాత్ర నిశ్చిత రూపసే ఆప్కే జీవన్ మే అహం భూమిక నిభానే వాలీ.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దిగుమతి ఖర్చుల తగ్గింపునకు అనుగుణంగా పంపిణీదారులకు నిర్ణయించే ధరను, గరిష్ట చిల్లర ధరను తక్షణమే సవరించాలని పరిశ్రమ భాగస్వాములను కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం

ఆఫ్ ఇండియా పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న బలమైన స్థానం నుంచి భారత్ పాల్గొంటోందని అన్నారు. 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా 20 ట్రిలియన్ల కొనుగోలు శక్తి గల దేశంగా ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తోందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ రంగం ఏడాదికి 150 బిలియన్ల అభివృద్ది సాధించగలదని భావిస్తున్నామని, 120 యూనికార్న్ సంస్థలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 8 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, 5 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న సందర్బంగా న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. భారత ఆరోగ్య రంగ బలోపేతానికి సంబంధించి నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ, మొబైల్ యాప్ వంటి పలు ఇతర పథకాలను కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సమాజంలోని సమస్యలను యువత గుర్తించి పరీక్షించి మెరుగైన పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ప్రోత్సహిస్తుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువత పాల్గొంటారు. స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత్ భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై ఛాలెంజ్ దృష్టి సారిస్తుంది. పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఛాలెంజ్ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. న్యూయార్క్లో ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్బంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రసంగాన్ని ప్రారంభిస్తారనగా, గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసన తెలియజేస్తూ అనేక మంది ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వాకౌట్ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో 2023లో హమాస్ చేసిన దాడి వల్ల 1200 మంది పౌరులు చనిపోగా, ఆ సంస్థ 251 మందిని తన అధీనంలోకి తీసుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్య వల్ల దాదాపు 74,000 మంది చనిపోయారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. పాఠశాలలో బుర్ఖాలను నిషేధిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక్కో క్లాసులో ఇటాలియన్ భాషను పూర్తిగా మాట్లాడలేని వారి సంఖ్యను 30% మించరాదని ప్రకటించింది. ఈ చర్యలు పిల్లలను విడదీసేవి కావని, నిజానికి వారి మధ్య ఐక్యతను పెంచేవని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ అన్నారు. అయితే బుర్ఖాలు, నకాబ్లను నిషేధించగా ముఖం కనపడేలా ధరించే హిజాబ్ను మాత్రం మినహాయించారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 2 రోజులపాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పేరును వాడరాదని ప్రకటన తెలిపింది. జపాన్ నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో మన క్రీడాకారులు రజతాన్ని గెలుచుకోదా. 10,000 మీటర్ల విభాగంలో సీమాకుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు.
మిక్స్డ్ రిలే విభాగంలో పూవమ్మరాజు, విశాల్ తెన్నరసు, విత్యా రామరాజ్, మను టిఎస్లతో కూడిన జట్టు 3:14.46 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని రజత

0: పథకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 నిమిషాల్లో పూర్తి చేసిన సీమాకుమారి కాంస్య పథకాన్ని గెలుచుకుని ఈ విభాగంలో తొలిసారిగా దేశానికి పథకం అందించి చరిత్ర సృష్టించారు. షూటింగ్ పోటీలు మిక్స్డ్ స్కీట్ టీం ఈవెంట్లో అనంత్జిత్ నరుకా, పరినాజ్ తడివాళ్ల జోడీ కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పథకాన్ని అందించింది. ఈ రోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్ కు చేరాయి. ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమాకుమారి కాంస్య పథకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: మీరింతవరకు తెలుగులో జాతీయ వార్తలు విన్నారు. హైదరాబాద్ కేంద్రం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
3: మరి ఏం చేయాలి?
4: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
3: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
4: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
5: మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఉదయ సమీరాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన మనం తెలుసుకోబోతున్న విషయాలు, ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వర్ధంతి సందర్భంగా వారి జీవిత విషయాలు తెలుసుకుంటాం. వెను వెంటనే గాంధేయవాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర యోధుడు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు పరమపదించిన రోజు గనుక వారి గురించి మరికొన్ని విషయాలు. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ర్యాబిస్ వ్యాధి అవగాహన అనే అంశంపై డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా. వెను వెంటనే గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచారవాణి ఉంటాయి.

ఇలా ఎన్నో వేల పాటలు, ఎన్నో పాటల్ని మన మనసుకు దగ్గరగా పాడిన గొంతు ఆయనది. తెలుగు నేల గుండె చప్పుడు ఆయన గొంతు. తరాల సరిహద్దులను చెరిపేసి భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన మధురమైన స్వరంతో కోట్లాది మంది శ్రోతలను దశాబ్దాల పాటు అలరించిన అమర గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈరోజు

వారి వర్ధంతి వారి దాని గురించి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈయన 1946 జూన్ 4 నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట అనే గ్రామంలో సాంబమూర్తి శకుంతలమ్మకి జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడా సంగీతం అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయినప్పటికీ ఎన్నో పాటలు పాడారు. ఆయన పాటలు కేవలం సంగీతానికే పరిమితం కాలేదు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక భాగమయ్యాయి. 5 దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి సుమారు 40,000కు పైగా పాటలకి ప్రాణం పోశారు. గాయకుడిగానే కాకుండానే సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఇలా చలనచిత్ర రంగానికి ఆయన ఎన్నో సేవలు అందించారు. అందుకే ఆయన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. చిన్న వయసులో ఆయనకి ఇంజనీరింగ్ అవ్వాలనే బలమైన కోరుకుండేదంట. అనుకున్నట్టుగానే JNTU అనంతపూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత టైఫాయిడ్ రావడం వలన చదువుకి కాస్త విరామం ఇవ్వాల్సి వచ్చిందంట. అప్పుడు అదే సమయంలో మద్రాసులో AMIE కోర్సులో చేరారంట. అక్కడ వివిధ సంగీత పోటీల్లో పాల్గొనే అలవాటు అక్కడి నుంచి కూడా అలా కొనసాగిందంట. ఇలా ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మ్యూజికల్ ట్రూప్ను కూడా ఏర్పాటు చేసి అందులో హార్మోనియం వాయిస్తూ పాటలు కూడా పాడేవారంట. అలా ఒక మ్యూజిక్ కాంటెస్ట్లో సంగీత దర్శకుడైనటువంటి SP కోదండపాణి గారు ఆయన చూసి గుర్తించారు. 1966 డిసెంబర్15 రికార్డింగ్ జరుపుకున్న శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్లో ఏమి ఈ వింత మోహము

అలా శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామానిలో ఏమి ఈ వింత మోహమో అనే పాటని పాడుతూ అక్కడ మొదలైన ఒక మొదటి పాట 40,000కు పైగా వివిధ భాషల్లో శ్రోతలను తమ మధుర స్వరంతో ఓళ్ళాడించారు, ఉర్రూతలూగించారు, హుషారు కూడా తెప్పించారు. అటువంటి ఆ గొంతు

ఒకేసారిగా ఆ గొంతు శ్రోతలకు దూరమైంది. ఆ తేదీనే 2020 సెప్టెంబర్ 25న ఆ గొంతు మోగిపోయింది. COVID-19 మహమ్మారి బారిన పడి తీవ్ర అనారోగ్యం కారణంతో మనందరికీ దూరమయ్యారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు.

అలా నలుగురికి సహాయపడే మరో వ్యక్తి కూడా వర్ధంతి ఈరోజు. ఆయనే ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయవాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర యోధుడు, తెలుగు నవల సాహిత్య వైతాళికుడు ఉన్నవ లక్ష్మీనారాయణ గారి వర్ధంతి ఈరోజు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా వేములపాడి గ్రామంలో డిసెంబర్ 4వ తేదీన శ్రీరాములు, శేషమ్మ అనే దంపతులకి జన్మించారు దయ్యన. ఆయన ప్రాథమిక విద్య మొత్తం కూడా వాళ్ళ స్వగ్రామంలోనే జరిగిందంట. ఆ తర్వాత మెట్రికులేషన్ మాత్రం గుంటూరులో చదివారంట. రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1916లో ఐర్లాండ్ డబ్లిన్లోని బారిస్టర్ చదవడానికి వెళ్లారంట. 1892లో లక్ష్మీబాయమ్మతో కలిసి వివాహం కూడా జరిగింది. 1900 గుంటూరులో యంగ్ మెన్స్ లిటరరీ అసోసియేషన్ అని స్థాపించారు. 1902లో అక్కడే వీరేశలింగం పంతులు గారి అధ్యక్షతన తొలి వితంతు వివాహం కూడా జరిపించారు ఈయన. 1917లో హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. పల్నాడు పులరి సత్యాగ్రహం ఉద్యమానికి కూడా ఈ నాయకత్వం వహించారు. 1931లో ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమాల్లో చేరి ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారు స్వాతంత్ర సమరం కోసం. రష్యాలో 1917లో జరిగిన బోల్షివిక్ విప్లవం ఆ స్ఫూర్తితో కూలీల పక్షం వహించి మాలపల్లి అనే విప్లవాత్మక నవల కూడా రాశారు. ఇందులో సాంఘిక ఆర్థిక అసమానతలు తొలగించడం, అగ్రవర్ణాలు హరిజనులు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పడం, ఇలా చాలని విషయాల్ని చెప్పడం జరిగింది ఈ నవల్లో. ఈ నవలకే సంఘం విజయం అనే పేరు కూడా తర్వాత పెట్టడం జరిగింది. అటువంటి ఉన్నవి లక్ష్మీనారాయణ గారు 1958 సెప్టెంబర్ 25న తనవి 80 ఏళ్ల వయసులో

0: ఉదయ సమీరాలి కార్యక్రమాన్ని వింటున్నారు. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ర్యాబిస్ వ్యాధి అవగాహన ఈ అంశంపై డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా.
1: కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? మరి కుక్క కాటుతోటి ఎన్నో రోగాలు వస్తున్నాయి అన్నది విన్నాం, అందులో ఒక్క రోగం ర్యాబీస్. ఈ ర్యాబీస్ అంటే ఏమిటి, దీనికి ప్రత్యేకత ఏముంది, అసలు ర్యాబీస్ వ్యాక్సిన్ అవసరమా? ఈ విషయాలు చర్చించడానికి ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో ఆంధ్ర వైద్య కళాశాల మాజీ జనరల్ మెడిసిన్స్ విభాగాధ్యక్షులు డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారు వచ్చారు. వారితో మాట్లాడి ర్యాబీస్ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు.
2: ముందుగా ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు మేడం.
1: సార్, ర్యాబీస్ అన్న రోగం అంటే ఏమిటి, అది కొంచెం చెప్తారా?
2: ఈ ర్యాబీస్ అనే వ్యాధి పేరు ఎలా వచ్చిందంటే, ఆ వైరస్ బుల్లెట్ షేప్లో ఉంటుంది. జర్మన్ లాంగ్వేజ్లో ర్యాబ్డో అంటే బుల్లెట్, ఆ ర్యాబ్డో వైరస్ వల్ల వచ్చింది కనుక ర్యాబీస్ వ్యాధి అన్నారు. అది కుక్క కాటు వల్ల రావచ్చు, లేక వైల్డ్ యానిమల్స్ అంటారు, నక్కలు, స్కంక్స్, బ్యాట్స్ మేడం, గబ్బిలాలు, గబ్బిలాలు వల్ల కూడా రావచ్చు.
1: కోతులు కరుస్తే?
2: యూజువల్గా కోతులు ఒకే ఒక కేసు రిపోర్ట్ అయింది మేడం, వెరీ వెరీ రేర్. కోతులు పిల్లులు వల్ల కూడా యూజువల్ గా రాదు. అది
1: మరి ర్యాబీస్ లక్షణాలు ఏముంటాయండి, తెలుస్తుంది?
2: ఎందుకు భయపడాలంటే, ర్యాబీస్ లక్షణం ఇది ఒక్క వ్యాధే మేడం, 100% మార్టాలిటీ అంటాం. ఆ వ్యాధి వచ్చినాక బ్రతికిన కేసు అంటూ లేదు, వచ్చింది అంటే విదిన్ 2 వారాల్లో చనిపోతారు.
1: మీరు భయపెట్టిస్తున్నారండి, కుక్క కాటుతోటి చావు కూడా వచ్చేస్తుంది.
2: ఒక్కసారి ర్యాబీస్ వ్యాధి వచ్చినాక ఇంక చనిపోవడం మేడం, యూజువల్గా ఏంటంటే బతకరు. అందుకని దీని గురించి ఇంత భయపడుతూ ఉంటాం అన్నమాట.
1: మరి అలాంటప్పుడు ర్యాబీస్ వ్యాధి అన్నది రావడానికి కారణాలు మీరు ఇప్పుడు చెప్పారు, కుక్క కాటు. ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో పెంపుడు జంతువులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, మరి అది కరుస్తే ప్రతిసారి ర్యాబీస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందంటారా?
2: పెంపుడు కుక్కలు ఉన్నాయి కదమాట, ఈ పెంపుడు కుక్కలన్నిటికీ వ్యాక్సినేషన్ వాళ్ళే ముందే ఇచ్చేసుకుంటారు. సో టీకా వేశారు అంటే అది బాగున్నట్టే లెక్క, అది కరిచినా అంత ప్రమాదం ఉండదు. కానీ ఈ రోడ్డు మీద తిరిగే స్ట్రే డాగ్స్ అంటాం కదా, వాటికి ఎవరూ టీకాలు ఇవ్వరు. అందులో ఏ కుక్కకి ర్యాబీస్ ఉన్నది అని కూడా మనం పట్టుకోలేం. అందుకనే కుక్క కాటు ప్రతిది స్ట్రే డాగ్,
1: ఏ కుక్క కరిచినా మనం
2: జాగ్రత్త పడాల్సిందే.
1: ఇప్పుడు మనం అసలు టాపిక్ వద్దామండి, ర్యాబీస్ వ్యాక్సిన్ అన్నది అంటారు కదా, అది ఏమిటి, ఆ టీకా ఏంటి వివరిస్తారు?
2: ఆ ర్యాబీస్ వ్యాక్సిన్ పూర్వ రోజుల్లో డక్ ఎంబ్రియో అంటే బాతు తాలూకు ఎగ్గులోంచి తీసేవారు మేడం. అది యూజువల్ గా మేము చదువుకునే రోజుల్లో పొట్ట చుట్టూ ఇచ్చేవాళ్ళం, 7 నుంచి 14 ఇంజెక్షన్లు. కానీ ఇప్పుడు ఇంకా రిఫైన్డ్ వ్యాక్సిన్స్ వచ్చినాయి, చిక్ ఎంబ్రియో వ్యాక్సిన్స్ అని. అవి పెద్ద రియాక్షన్స్ ఉండవు, అది కండరానికైనా ఇవ్వచ్చు, చర్మానికైనా ఇవ్వచ్చు మేడం. ఒక 4 డోసులు అయితే సరిపోతుంది యూజువల్ గా.
1: మరి ఏ కుక్క ఖర్చునా ర్యాబీస్ ఇంజెక్షన్ తీసుకోవాలి అంటారా?
2: అంటే యూజువల్ గా ఏంటంటే మనకి అది ఖర్చిందా లేదా అనే చిన్న అనుమానం ఉంటుంది, అది గోటుతో గిచ్చిందా లేకపోతే పన్ను ఘాటైందా లేదా. ఒకవేళ పెంపుడు కుక్క అయితే దానికి ఏమి తీసుకోక్కర్లేదు, అక్కడ క్లీన్ చేసి వదిలేవచ్చు మేడం. అదే స్ట్రే డాగ్ అయితే ఏఆర్వి అని ఉంటుంది, ఏఆర్వి తీసుకుంటే సరిపోతుంది.
1: ఏఆర్వి ఏంటండి?
2: యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్, అది తీసుకుంటే సరిపోతుంది.
1: ఏఆర్వి వ్యాక్సిన్ అన్నారే, ఇది అంటే కుక్క కరిచిన వెంటనే తీసుకోవాలంటారా?
2: అంటే కుక్క కరిచిన 2-3 రోజులకి వచ్చాడు అనుకో మేడం, ఆ రోజు మొదటి రోజు డోస్ ఇచ్చామంటే అది 0 డోస్ అవుతుంది. తర్వాత 3 రోజులకి, 7 రోజులకి, 21 రోజులకి, 28 రోజులకి ఇస్తామన్నమాట.
1: అంటే ఇవి కూడా ఎన్ని రోజులకు ఉంటాయండి, అంటే ఎన్ని టీకాలు ఉంటాయి?
2: 4 టీకాలు ఇస్తే సరిపోతుంది మేడం.
1: అది ర్యాబీస్ కుక్కో కాదో తెలియకపోయినా మనం 4
2: వేసుకుంటే మనకు ప్రొటెక్షన్ వచ్చినట్టే మేడం. కాకపోతే డీప్ గా ఉంటాయి బైట్స్, కండరం పీకేస్తూ ఉంటాయి.
1: అవును, కొన్ని కుక్కలు
2: అది కేటగిరీ 3 బైట్స్ అంటాం. అలాంటి కేసులో రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ప్లస్ ఏఆర్వి రెండు కూడా ఇస్తామన్నమాట.
1: రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అంటే ఏంటి?
2: రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అంటే దానికి యాంటీబాడీస్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాయి, సో మనం ఇచ్చిన వెంటనే అది పనిచేయడం మొదలు పెడుతుంది. ఏఆర్వి అంటే 7 రోజుల తర్వాత పనిచేయడం మొదలవుతుంది. ఈ 7 రోజుల్లో పేషెంట్ కి ఏమి రాకుండా ఆర్ఐజి ఇస్తాం ఇమ్యునోగ్లోబులిన్.
1: అంటే ఇప్పుడు కుక్క కాటు అయిన తర్వాత మీరు ఏఆర్వి ఇస్తారు, ఒకవేళ చాలా డీప్ కట్ ఉంది అనుకోండి, అప్పుడు ర్యాబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇస్తాం.

0: మరి ఒక్కొక్కప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే కుక్క కరవలేదేమో, నాకేసిందేమో, దానికోసం మనం భయపడాలి,
1: దానికోసం భయపడాలి. కాకపోతే ఆ నాకిన చోట మనకేమైనా గాయం లాంటిది ఉంటే మనకి ఆ ఉమ్మిలోంచి క్రిములు వెళ్లే అవకాశం ఉంది. అలాంటి కేసులో ఛాన్స్ తీసుకుంటే 3 డోసులు ఇస్తామండి.
0: మరి ఇప్పుడు కుక్క కరిచింది అనుకోండి, ఎంతసేపట్లో మీ దగ్గరికి రావాలండి?
1: కుక్క కరిచిన వెంటనే మన దగ్గర కొద్ది లేట్గా వచ్చినా ముందు వాష్ చేసేయాలన్నమాట.
0: అంటే వుండ్ కొంచెం డీప్ ఉన్నా లేకపోయినా,
1: డీప్ ఉన్నా పైన ఎంత 15 నిమిషాలు వాష్ చేస్తే బెటర్. అది కూడా ట్యాప్ ఓపెన్ చేసి ఆ ఫ్లోలో కడిగితే ఆ క్రిములన్నీ బయట,
0: రన్నింగ్ వాటర్ లాగా,
1: రన్నింగ్ వాటర్ లో చేస్తే ఆ క్రిములు చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంది.
0: దానికి మళ్ళీ డెటాల్ లాంటివి,
1: యూజువల్ గా పోవిడోన్ ఐడిన్ పెడితే సరిపోతుంది మేడం, లేదంటే స్పిరిట్ తో కొద్దిగా క్లీన్ చేసినా చాలు. కొంతమంది జిల్లెడు పాలని, కాఫీ పౌడర్ అని అలాంటివి ఏమి వేయకూడదు. ముందు క్లీన్ చేసి తర్వాత వైద్యానికి వస్తే సరిపోతుంది.
0: ఇప్పుడు కుక్క కరిచింది అనుకోండి, ఇంకా నెగ్లెక్ట్ చేసి ఒక రోజు 2 రోజులు లేదా వారం తర్వాత ఎవరో చెప్తే వచ్చి టీకా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు?
1: అప్పుడు కూడా ఇస్తాం మేడం, ఛాన్స్ తీసుకోము. కొద్దిగా లేట్గా వచ్చినా కూడా అది పొటెన్షియల్ బయటగానే తీసుకొని మేము టీకాలు ఇచ్చేస్తాం.
0: కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏంటంటే కుక్క కరిచింది కానీ ఏమీ అవ్వలేదే అనుకుంటారు, అలాగో 2 నెలలు 3 నెలలు తర్వాత మళ్ళీ ఏదో సడన్ గా రాబీస్ లక్షణాలు.
1: ఎంత లేట్గా వచ్చినా కూడా హిస్టరీ ఉంటే ఇది వరకు కరిచిందని ఇవ్వడమే మంచిది.
0: ఎంత లేట్ అయినా కూడా,
1: ఎంత లేట్ అయినా కూడా ఇచ్చినా మంచిది.
0: మరి ఒకవేళ కుక్క కరిచిన తర్వాత టీకా తీసుకోలేదు, రాబీస్ వచ్చిందంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
1: రాబీస్ వచ్చిందంటే ఇది యూజువల్ గా బ్రెయిన్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి క్రిములు, నరాలలోంచి. ఒక్కసారి బ్రెయిన్ లోకి వెళ్ళిపోయినాక ఈ కండరాలు ఉంటాయి కదా మేడం, గొంతు కండరాలు, స్వరపేటి కండరాలు స్పాజంలోకి వెళ్ళిపోతాయి. నీరు తాగేసరికి వాళ్ళకి విపరీతమైన నొప్పి వస్తుంది అనమాట, అందుకని నీరుని చూసి బయటపడతారు. అందుకని దీన్ని హైడ్రోఫోబియా అంటాం. ఫోబియా అంటే భయం, హైడ్రో అంటే వాటర్. మొదటి స్టేజ్లోని తాగడానికి భయపడతారు, 2వ స్టేజ్లో అంత దూరం నుంచి నీరు చూసినా భయపడిపోతుంటారు, 3వ స్టేజ్ వచ్చేసరికి మీరు పక్క గదిలో ట్యాప్ ఓపెన్ చేసినా సౌండ్కి భయపడిపోతారు వీళ్ళు, విపరీతమైన స్పాజం వచ్చేసి భయపడిపోతారు, హైడ్రోఫోబియా అంటాం. తర్వాత చిన్న గాలి తెమ్మర వచ్చినా కూడా విపరీతమైన భయం వస్తుంది, అలా వచ్చిందంటే 1-2 రోజుల్లోనే చనిపోతారు.
0: మరి ఆ స్టేజ్ రావడానికి అంటే కొంచెం టైం పడుతుంది కదా, లేకపోతే వెంటనే కుక్క కాటు తర్వాత వస్తుందా, ఎలాగ, ఎంత టైం ఉంటుందండి?
1: అది మనకి 9 రోజుల నుంచి 90 రోజుల వరకు ఉంది మేడం. సో ఈ మధ్యలో మనం టీకా గనక తీసుకుంటే అది అవాయిడ్ చేయొచ్చు.
0: ఇప్పుడు మీరు చెప్పిన రాబీస్ టీకాలు ఏ హాస్పిటల్లోనైనా అవైలబుల్ ఉంటుంది?
1: గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలోనూ ఇప్పుడు అవైలబిలిటీ ఉంది మేడం. ఈవెన్ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే కొద్ది పెద్ద హాస్పిటల్లో దొరుకుతాయి, ఏఆర్వి మాత్రం ప్రతి చిన్న హాస్పిటల్లో దొరుకుతుంది, పల్లెటూరులో కూడా దొరుకుతున్నాయి. అక్కడ వేసుకుని తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ మనం ఇవ్వచ్చు.
0: మరి ఒకసారి ఏఆర్వి వేసాక మళ్ళీ రాబీస్ మరి డీప్ లోపల వెళ్ళిందో లేదో తెలియాలంటే దానికి టెస్ట్లు ఏదైనా ఉంటాయా?
1: దానికి టెస్ట్లు ఉన్నాయి కానీ మేడం అంత కరెక్ట్ గా డిఫైన్ చేసే టెస్ట్లు లేవు. అసలు లోపల టెస్ట్లో కనబడే రిపోర్ట్స్ కన్నా బయట వచ్చే వ్యాధికి చాలా డిస్పారిటీ ఉంటుంది. టెస్ట్లో రిపోర్ట్లు అంత పెద్దగా ఉండదు, కానీ వ్యాధి మాత్రం తీవ్రంగా ఉంటుంది.
0: అంటే ఇప్పుడు కుక్కలు మనకి రోడ్ల మీద బాగానే కనిపిస్తాయి కదండి, ప్రతి కుక్క రాబీస్ వ్యాధి కాకపోవచ్చు. మనలో చాలా మంది కుక్కల్ని పెట్ చేస్తారు, స్ట్రీట్ డాగ్స్ ని కూడా, అదే పనిగా ఫీడ్ చేయడం కానీ, దానివల్ల ఇతరులకి కూడా ఇబ్బందులు అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి?
1: అంటే యూజువల్ గా ఏంటంటే ఒక్కసారి రాబీస్ వచ్చిందంటే అది విదిన్ 7 to 10 డేస్ లో చనిపోతుంది మాట. ఆ కుక్క కనబడకపోయినా లేదు ఎవరైనా చంపేసినా లేదు మనకెదురుగానే చనిపోయినా ఈ 10 రోజుల్లో దానికి రేబీస్ ఉన్నదని అనుకునే మనం వ్యాక్సిన్ ఇమీడియట్ గా ఇచ్చేయాలి.
0: ఇతర కుక్కలకి కూడా చేయించాలంటారా?
1: ఇద్దరు కుక్కలకి అక్కర్లేదు మేడం. ఆ కుక్కలు సపోజ్ డొమెస్టిక్ డాగ్ ని ఇది వెళ్ళి కరిచింది అనుకోండి, దానికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది కదా, దానికి కూడా వ్యాక్సిన్ ఇస్తే
0: మంచిది. బాగా చెప్పారు సార్. ప్రస్తుతానికి మన దేశంలో రాబీస్ పరిస్థితి ఎలాగుందండి?
1: అంటే నేను 2012లో నేను చూశాను మేడం, ఆ హాస్పిటల్ అడ్మిట్ అయిన కేసులే 1 ఏడాదిలో 16 కేసులు అడ్మిట్ అయినాయి.
0: ఇంకా అన్ని కేసెస్
1: హాస్పిటల్కి రావు, కొంతమంది ఇంటి దగ్గరే యూజువల్గా చనిపోతూ ఉంటారు. సో ఇప్పుడు బర్డెన్ ఏంటంటే ఇండియాలో ప్రతి సంవత్సరం 20,000 మంది చనిపోతున్నారు. ప్రపంచం మొత్తం మీద 55,000 అయితే ఇండియాలోనే 20,000 మంది.
0: చాలా బాధాకరమైన విషయం అండి. మరి ఇన్ని రోగాలకి వ్యాక్సిన్స్ ఉన్నాయి కదండి, రాకుండా ఉండడానికి రాబీస్ కి అటువంటి వ్యాక్సిన్ ఏమీ లేదండి.
1: రాకుండా ఉండడానికి

0: వ్యాక్సిన్ మేడం. కాకపోతే అంటే కుక్క కాటు తర్వాత ఇస్తాం తప్ప ముందు ఇవ్వం అందరికి, ఎందుకంటే దానివల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరగవచ్చు, రియాక్షన్స్ లాగా వచ్చి, అందుకని ఇచ్చాను.
1: అంటే ఇప్పుడు 100% ఇప్పుడు ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో పెట్టేది వ్యాక్సిన్ మాత్రం
0: కాదు.
1: ఓకే సార్. మరి కొంతమందికి ముఖ్యంగా అలాగే అదే ఇంట్రెస్ట్ గా అడవుల్లో వెళ్తూ ఉంటారు, ట్రావెలర్స్ ఉంటారు, జంగల్లో టైం స్పెండ్ చేస్తారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు?
0: అలాంటి వాళ్ళకి ఏఆర్వి ఇచ్చే పంపిస్తారు మేడం. వాళ్ళ ముందే ఏఆర్వి తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది.
1: అదే యాక్సిడెంట్లీ ఏ వైల్డ్ యానిమల్
0: కరిచినా కూడా, అదే మాంసం తినే ఏ వైల్డ్ యానిమల్ కరిచినా వాళ్ళకి వచ్చే అవకాశం ఉండొచ్చని పుస్తకాల్లో రాసింది.
1: సో ఒక ప్రివెంటివ్ గా ఇచ్చేస్తారు. బాగా చెప్పారు సార్. సార్ వీధి కుక్కల్ని మనం తప్పించుకోలేము. వీధి కుక్కల్ని చాలా మాటికి అంటే వాటిని క్యాప్చర్ చేసి స్టెరిలైజ్ చేసి మళ్ళీ వీధుల్లో వదులుతున్నారు, వాటితోటి ర్యాబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా లేకపోతే తగ్గుతుందంటారా?
0: స్టెరిలైజేషన్ వల్ల సంతానోత్పత్తి తగ్గుతుంది తప్ప ర్యాబీస్ రాకుండా అంటూ ఉండదు మేడం.
1: మరి ఇటువంటి కేసెస్ ఇతర దేశాల్లో ఎలాగున్నాయండి? వాళ్ళు వీధి కుక్కల్ని ఎలా డీల్ చేస్తారు?
0: టెంపరేట్ కంట్రీస్ అంటారు, అమెరికా ఇవన్నీ ఉన్నాయి కదా, యూరోపియన్ కంట్రీస్.
1: అవునండి.
0: అసలు వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల వల్ల వాళ్ళకి స్ట్రే డాగ్స్ అనేవి ఉండవు, ఓన్లీ పెంపుడు కుక్కలు ఉంటాయి, అన్ని వ్యాక్సినేట్ అయిపోతాయి. సో అక్కడ కేసెస్ ఆల్మోస్ట్ నిల్ అనుకోవాలి. ఒక ఇండియాలో మాత్రం స్ట్రే డాగ్స్ పాపులేషన్ విపరీతంగా ఉంది. వీటిని అనవసరంగా చంపే కన్నా వాటిని పక్కకు తీసుకెళ్లి స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సిన్ ఇచ్చి వదిలేస్తే మంచిది మేడం.
1: అంటే ఓన్లీ స్టెరిలైజేషన్ కాకుండా వ్యాక్సిన్
0: ఇవ్వాలి మేడం.
1: మరి ఇటువంటిది ఏదైనా ఉదాహరణ ఉందంటారా మీ దగ్గర, ఏదైనా కంట్రీ విచ్ అది సక్సెస్ఫుల్ అయింది?
0: బ్రెజిల్లో సక్సెస్ అయింది మేడం, పెరూలో సక్సెస్ అయింది, మెక్సికోలో సక్సెస్ అయింది. 98% కేసులు బాగా తగ్గిపోయినాయట ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల. అదే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు రీసెంట్ గా న్యూఢిల్లీలో వాళ్ళు మొన్న చెప్తున్నారు ఇదే మన ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేద్దామని. అది కనుక చేస్తే బాగుంటుంది.
1: బాగా చెప్పారు సార్. అయితే వీధి కుక్కలు మనకి హానికారకం కావు, ఒకటే వీధి కుక్కలకి కూడా వ్యాక్సిన్ అయ్యే ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి, అవి కూడా మనతో పాటు హాయిగా పార్కుల్లో కానీ ఎక్కడైనా ఉంటాయి, మనకి వాటిని చూసి భయపడే అవసరం లేదంటారు. చాలా చాలా ధన్యవాదాలని డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారు, మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చి ర్యాబీస్ గురించి ఇంత చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి.
2: నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ర్యాబిస్ వ్యాధి అవగాహన ఈ అంశంపై డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా.

ఉదయ సమీరాల కార్యక్రమాన్ని వింటున్నారు 102 FM రెయిన్బో సాగరికలో. ఇప్పుడు వారం వారం బాపూజీ స్ఫూర్తి చిహ్నంగా ప్రసారమయ్యే గాంధీ మార్గం వింటారు.

బాపుకి తల్లిదండ్రులంటే ఎంతో భక్తి గౌరవాలుండేవి. పెద్దవాడైన తర్వాత గాంధీజీ గారు ఒకసారి, "నా తల్లిదండ్రులని భగవంతుని వలె ఆరాధించిన సత్ఫలితాలు నా జీవితంలో అనుక్షణం నేను అనుభవిస్తాను" అని వివరించారు. బాపు చిన్నతనంలో తన తల్లి గురించి అప్పటినుంచే అఖండ గౌరవం, ప్రేమ గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఆమె గురించి బాపు మాట్లాడినప్పుడల్లా అతని గొంతు ఎంతో మార్దనమై కళ్ళల్లో ఒక కాంతి ప్రసరివిల్లేది. చిన్నతనంలో జరిగిన ఉదంతం ఒకటి బాపుకి తల్లిదండ్రుల ఎడల భక్తి గౌరవాలు పెరిగేలా చేసింది. అతడు చిన్నతనంలోనే శ్రావణకుమారుని పితృభక్తి గురించి ఒక నాటకం చదివారు. దాని ప్రభావం అతనిపై పడింది. ఒకరోజున బొమ్మలు చూపించేవారు ఒకరు అతనికి శ్రావణకుమారుడు అందులైన తల్లిదండ్రులిద్దరినీ కావడి మీద పుణ్యక్షేత్రాలకి తీసుకువెళ్తున్న చిత్రాన్ని చూపించాడు. అంతే, బాపూజీ చాలా అవాక్కయ్యారు, ఆశ్చర్యపడ్డారు. ఆ చిత్రం బాపు మనసులో తల్లిదండ్రుల ఎడల శాశ్వతమైన ఆదరాభిమానాలు కలగజేసేలా చేసింది. ఇది

అందరం ఆచరించాల్సిన ఆదర్శం అని మనసులో అప్పుడే నిర్ణయించుకున్నారు. బాపూజీకి తల్లిదండ్రుల మీద గౌరవం అప్పటి నుంచి ఇంకాస్త ఎక్కువైంది.

మీరింతవరకు బాపూజీ స్ఫూర్తి చిహ్నంగా వారం వారం ప్రసారమయ్యే గాంధీ మార్గం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. ఉదయ సమీరాలి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా శక్తి చిత్రం నుంచి. గానం శ్రీవర్ధిని.

0: మీరింతవరకు ఉదయ్ సమీరాలి కార్యక్రమంలో పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు సమాచారవాణి.
1: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదోళరించ కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఉదయ సమీరాల కార్యక్రమంలో సమాచార వాణిలో ఉన్నాం. సో మా యొక్క కార్యక్రమాలపై మీ యొక్క అభిప్రాయాల్ని 7416172999 అనే వాట్సాప్ నెంబర్కి మీ యొక్క అభిప్రాయాన్ని, మీకు నచ్చిన కార్యక్రమం గురించి క్లుప్తంగా రాసి మీ యొక్క చిరునామా మీ పేరుని కూడా రాసి 7416172999 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. లేదు మేము లెటర్ ద్వారా పంపిస్తామనుకుంటే అందంగా ఒక లెటర్ రాసి అందులో మీకు ఇష్టమైన కార్యక్రమం గురించి, మీకు ఇష్టమైన వ్యాఖ్యాత గురించి అయినా సరే రాసి ఇప్పుడు నేను చెప్పబోయే చిరునామాకు పంపించండి. చిరునామా లేఖావళి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం జంక్షన్ విశాఖపట్నం, పిన్కోడ్ 530003. చిరునామా ఇంకొకసారి, లేఖావళి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం జంక్షన్ విశాఖపట్నం, పిన్కోడ్ 530003. ఈ చిరునామాకు పంపించండి. వచ్చే ఆదివారం లేఖావళి కార్యక్రమంలో మీ పేరుతో పాటుగా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా చదవడం జరుగుతుంది. వింటూనే ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది వాళ్ళ రిచ్చే కేటాం.

విన్నారు. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, విని వెంటనే మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఐదు ఆలరించే కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. హాయ్ హలో నమస్తే అందరికీ, కూల్ కూల్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. సో అందరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో అదిరిపోయే టిప్స్తో, వైద్య మంత్రం ఫ్యాషన్ మంత్రం రెడీగా ఉంటే, అందరికీ అవసరమైన టిప్స్తో, స్వచ్ఛత హీ సేవ అంటూ ఓ టాపిక్తో మాట్లాడడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఇంకా అసలు ఆలోచన చేయకుండా మన షోని ఈ కూల్ కూల్ వెదర్లో ఒక మ్యూజికల్ బీట్తో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? పోలా అదిరి పోలా అనేటట్టుగా ఉంటుంది కదా. సో ఇంకెందుకు ఎనర్జీతో పాటుగా నేను స్టార్ట్ చేసేస్తూ ఉన్నాను. మరి మీరు కూడా వింటూ ఎంజాయ్ చేయడానికి నేను వినిపించబోయే పాట అజ్ఞాతవాసి మూవీ నుంచి అనిరుద్ధ్ రవిచంద్ర పాడిన గాలి వాలుగా అనే పాట వస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102 FM రెయిన్బో.

0: ఆఫ్టర్ లవ్లీ మెలోడీ తర్వాత వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. అబ్బబ్బబ్బా, వర్షాకాలం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వానలు కురుస్తూనే ఉన్నాయన్నమాట. బయట వర్షాకాలం వచ్చి చాలా రోజులైనా సరే వర్షాలు మాత్రం ఈ మధ్యన వస్తున్నాయి. అలాంటి ఈ టైంలో బయట వెదర్ ఎంత కూల్గా ఉన్నా సరే మనకి వ్యాధులు రోగాలు బారిన పడే అవకాశం కూడా అంతే ముఖ్యంగా ఉందంట. సో మరీ ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ సీజన్లో అంటున్నారు. అసలు ఈ వర్షాకాలంలో పిల్లలు అనారోగ్యం పాలు అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం. మనం అడిగేసి పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీనివాస్ గారిని అడిగి వారు ఏం చెప్తారో ఇప్పుడు విందాం ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వైద్య మంత్రంలో.
1: హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఈరోజు ఆల్రెడీ ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది మనకి. సో దిస్ ఈజ్ ద టైమ్ యూ హ్యావ్ టు కేర్ఫుల్ అబౌట్ అవర్ చిల్డ్రన్ అండ్ ఆల్ రిగార్డింగ్ డెంగ్యూ ఫీవర్స్ కానీ, తర్వాత వాటర్ బాండ్ ఇన్ఫెక్షన్స్ జస్ట్ లైక్ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అండ్ వైరల్ ఫీవర్స్. హౌ టు ప్రివెంట్, ఇవన్నీ ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది చిన్న చిన్న చిట్కాల రూపంలో చెప్తాను. వెరీ సింపుల్. యాక్చువల్గా మన సరౌండింగ్స్ ఏరియాస్లో వాటర్ లాగింగ్ ఏరియాస్ చూసుకోకుండా, ఎక్కువ ఉండకుండా చూసుకోవడం, తర్వాత బెడ్ షీట్స్ రెగ్యులర్గా చేంజ్ చేయటం, వెంటిలేషన్ బాగా ఫ్రీగా క్రాస్ వెంటిలేషన్ ఉంటే మంచిది ఇళ్ళల్లో కూడా, తర్వాత దోమలు రాకుండా ప్రికాషన్స్, వాట్ ఎవర్ ద అవైలబుల్ మెథడ్స్ వీఆర్ ఫాలోయింగ్ వీ హ్యావ్ టు ఫాలో దట్. దాని తర్వాత స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ, వాళ్ళకి మనం వాటర్ అంతా క్యారీ చేయటం, ఫుడ్ అంతా క్యారీ చేయటం, వీళ్ళంత వరకు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మనం వీ హ్యావ్ టు క్యారీ అవర్ చిల్డ్రన్స్ వాట్ ఎవర్ ద నీడ్, జస్ట్ లైక్ వాటర్ కానీ ఫుడ్ కానీ మనం తీసుకెళ్ళటం మంచిది. బయటకు వెళ్తున్నప్పుడు కూడా వాటర్ అవన్నీ కొద్దిగా మనం కంటామినేషన్ లేకుండా స్టెరైల్ వాటర్, బిస్లరీ వాటర్ కానీ వాడుకోవటం మంచిది. మెయిన్ ఏంటంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ వీళ్ళంతా జంక్ ఫుడ్స్ కానీ బయట అవుట్ సైడ్ ఫుడ్స్, జస్ట్ లైక్ ఈ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ బజ్జీలు దోశలు, ఎక్కువగా చెప్పాలంటే ఈ పావు బజ్జీలు, వడపావులు, పానీపూరీలు, మెయిన్ పానీపూరి ఈ తినకుండా ఉంటాం మంచిది. బికాజ్ దీస్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, దీనివల్ల లూజ్ మోషన్స్ రావచ్చు, టైఫాయిడ్స్ రావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, క్లోతింగ్ కూడా మనం రెగ్యులర్గా వాష్ చేసుకోవడం, పిల్లల్ని మనం రెగ్యులర్గా ఎంగేజ్ చేయటం.
0: థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీనివాస్ గారు. ఈ వర్షాకాలంలో ఎలాంటి టిప్స్, చిన్నపిల్లల విషయంలో ఎలాంటి కేరింగ్ తీసుకోవాలో చాలా చాలా చాలా చక్కగా మా లిజనర్స్ అందరికీ కూడా చెప్పినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ విన్నారు కదా లిజనర్స్, మరి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఇంట్లో మీ పిల్లలు కనుక ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకు కూడా టేక్ కేర్ చేయండి. సో వింటూనే ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికల, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి బంగారం మూవీ నుంచి కురిసింది వాన, కాదు కాదు కురిసింది వాన నా గుండెలోన అనే సాంగ్ వినిపించేస్తున్నాను సుఖ్వీందర్ సింగ్ అనురాధ శ్రీరామ్ వాయిస్ లో. వింటూ ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికా.

0: ఎస్ మరి ఇదే చూస్తూ కంటిన్యూ చేసేద్దాం ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ అని మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. అందంగా కనిపించాలని కోరిక అందరికీ ఉంటుంది, అందరిలో కొంచెమైనా స్పెషల్ గా మనం ఉండాలనే కోరిక ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. సో అలా వెయిట్ చేస్తున్న ఫ్యాషన్ ప్రియుల కోసం ఎక్కడ ఎప్పుడు ఎలా రెడీ అవ్వాలి చెప్పేవాళ్ళు లేక తిక్కమక్క మక్క తిక్క పడేవాళ్ళు నాలా చాలా మంది ఉండే ఉంటారు ఎస్ కదా. సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ రోజు ఫ్యాషన్ మంత్రాలో టిప్స్ చెప్పడం కోసం అపూర్వ గణేష్ గారు రెడీగా ఉన్నారు. అండ్ వారిని వెల్కమ్ చెప్పేసి వారు ఏం టిప్స్ చెప్పబోతున్నారో నాతో పాటుగా మీరు కూడా అంతే ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో ఇంకా వెయిటింగ్ ఫుల్ స్టాప్ పెట్టేసి అపూర్వ గణేష్ గారిని వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో అపూర్వ గణేష్ గారు.
1: హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు అపూర్వ. ఈరోజు మన షోలో మనం రోజువారీ జీవితంలో స్టైలిష్గా అలాగే కంఫర్టబుల్గా ఎలా ఉండాలో కొన్ని సింపుల్ ఫ్యాషన్ టిప్స్ కోసం తెలుసుకుందాం. ఫ్యాషన్ విషయంలో మనం ముఖ్యంగా 4 విభాగాల కోసం మాట్లాడుకోవాలి. ఫస్ట్ వన్ కంఫర్ట్ ప్లస్ స్టైల్, సెకండ్ వన్ కలర్ సెలెక్షన్, థర్డ్ వన్ మిక్స్ అండ్ మ్యాచ్, ద ఫోర్త్ వన్ యాక్సెసరీస్. ఇక ఫస్ట్ వన్ కంఫర్ట్ ప్లస్ స్టైల్. కంఫర్ట్ విషయంలో మనం ఎంత ట్రెండీగా బట్టలు వేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, అవి మనకి ఎంత సౌకర్యంగా ఉంటున్నది అనేది ఇంపార్టెంట్. దీనికి నేను ఇచ్చే సలహా ఏంటంటే సీజన్ని బట్టి బట్టలు వేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ వేసవిలో అయితే కాటన్, లినిన్ వంటి బట్టలు వేసుకోవడం, ఇక వింటర్ విషయంలో మందంగా ఉండే బట్టలు వేసుకోవడం, ఇక పండగలు లేదా వేడుకలు అయితే సిల్క్ లేదా జార్జ్ ఇటువంటివి చాలా బాగుంటాయి. దుస్తులు ఎలాంటివైనప్పటికీ కూడా అవి మన బాడీకి ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్ కలర్స్ ఎంపిక. కలర్స్ విషయంలో మీ స్కిన్ టోన్కి తగ్గట్టుగా సూట్ అయ్యే కలర్స్ని

0: చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, పగటిపూట ఆఫీస్ లేదా కాలేజ్కి వెళ్ళే వారికి లేత రంగు చాలా బాగుంటాయి. ఇక నైట్ పార్టీలకి వీటికి అయితే మొదటి రంగు చాలా బాగుంటాయి. అండ్ థర్డ్ వన్, మిక్స్ అండ్ మ్యాచ్. ఫ్యాషన్గా కనిపించడానికి ప్రతిసారి బట్టలు కొనాల్సిన అవసరం లేదు. ఉన్న బట్టలనే మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ వేసుకోవడం వల్ల మనకి మంచి లుక్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్కి, ఒక మంచి వైట్ షర్ట్ లేదా కుర్తీని మల్టిపుల్ జీన్స్ లేదా పలాజోస్ ఆర్ స్కర్ట్స్తో మ్యాచ్ చేయవచ్చు. దీనివల్ల ప్రతిసారి కొత్త బట్టలు కొనాల్సిన అవసరం ఉండదు, పైగా మీకు కొత్త లుక్ కూడా కనిపిస్తుంది. అండ్ ద ఫోర్త్ వన్, యాక్సెసరీస్. మనం ఎంత సింపుల్ డ్రెస్ వేసుకున్నప్పటికి కూడా మనం వేసుకునే యాక్సెసరీస్ని బట్టి లుక్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్గా బట్టలు వేసుకున్నప్పుడు ఒక మంచి వాచ్, స్టైలిష్ ఇయర్ రింగ్స్ లేదా ఒక క్లాసిక్ బెల్ట్ ధరించడం వల్ల మీ లుక్ ఇంకాస్త గ్రాండ్గా కనిపిస్తుంది. అలానే మరీ ఎక్కువగా కాకుండా ఏదో ఒకదానిపైనే ఫోకస్ చేయండి. అన్నీ ఒకేసారి వేసుకున్నారంటే ఆడంబరంగా కనిపిస్తాయి. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్ని నచ్చుతాయని అనుకుంటున్నాను.
1: థ్యాంక్ యూ సో మచ్ అపూర్వ గణేష్ గారు. విన్నారు కదా లిజనర్స్, ఈ ఫ్యాషన్ టిప్స్ మనం కూడా ఫాలో అయిపోదాం, ట్రెండీగా కనిపిద్దాం అండ్ అందులోకి సంథింగ్ స్పెషల్గా కనిపిద్దాం. ఇప్పుడు వీఅదరి కోసం వినిపించబోతున్న ఖుషీ మూవీ నుంచి శ్రీరామ్ చిన్మయ శ్రీపాద పాడిన ఐ బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో.

ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. సో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మన మూడో సెగ్మెంట్ స్వచ్ఛత హీ సేవ. ఈ రోజు హౌస్ కంపోస్టింగ్ అండ్ కంపోస్ట్ విత్ అవేర్నెస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడేసుకుందాం. ఈ పాటికే ఇంట్లో ఆల్రెడీ అందరూ వంట చేస్తుంటారు కదా. వంట పూర్తయ్యాక కాయగూరల తొక్కలు, పళ్ళ తొక్కలు వేడివేడిగా చేసుకుని తాగిన టీ, తరువాత మిగిలిపోయిన టీ పొడి ఆర్ కాఫీ పొడి, ఇలా బోర్డ్ అంతా చెత్త వస్తుంది కదా రోజును. ఇది పడేయాలంటే చాలా చాలా చాలా చిరాగ్గా ఉంటుంది. అయితే ఒక చిన్న ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని, చెప్తారా? చెప్పండి. అయితే నిజంగా అది చెత్తే అంటారా? ఒకసారి ఆలోచించండి. సరే మా సంగతి ఎందుకు కానీ మీరు చెప్పండి అని అంటారా? నన్ను అడిగితే నేను కాదని చెప్తాను. ఎందుకంటే మనం ఏదైతే చెత్త అనుకుని పడేస్తున్న కాయగూర తొక్కలు కావచ్చు, పళ్ళ తొక్కలు కావచ్చు, టీ పొడి కానీ, ఉల్లిపొరలు కానీ, ఆకులు కానీ, ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడే ఔషధాలు. ఏంటి ఇవన్నీ ఔషధాలా అనుకుంటున్నారు? అవునవును, చెప్తాను చెప్తాను. ఔషధాలు మాత్రమే కాదు, మన ఆదాయాన్ని పొదుపు చేసే బ్యాంక్ లాంటివి కూడా. ఎలా అంటారా? చెప్తాను అది కూడానా. హౌస్ కంపోస్టింగ్ ద్వారా అనమాట. సో హౌస్ కంపోస్టింగ్ అంటే ఇదేదో ఖర్చుతో కూడుకున్న పని అని అనుకోకుండా, మన ఇంట్లో ఉన్న తడి పొడి చెత్తలు ఉంటాయి చూసారా, వాటిని వేరు చేసి ఒక చిన్ బిన్ లేదా కంటైనర్లో వేరువేరుగా వేయండి. కూరగాయల తొక్కలు, పళ్ళ తొక్కలు, ఆకుకూరలు, ఆకులు ఏవైతే మిగిలిపోతాయి అవి, టీ పొడి, వీటన్నింటినీ కూడా ఒక కంటైనర్లో వేసి ఉంచండి. కానీ గుర్తుంచుకోండి, ఇందులో ప్లాస్టిక్ కానీ, గ్లాస్ కానీ, మెటల్ లాంటి వస్తువులు ఏవి కూడా కలవకుండా ఉంచండి. అండ్ 30 నుంచి 40 రోజులు, 45 రోజులు, ఇలా కొద్ది రోజులు కనుక ఉంచేసాం అనుకోండి, ఇది ఒక సేంద్రీయ ఎరువుగా మారుతుందనమాట. దీన్ని ఎంచక్క తీసుకుని మన ఇంట్లో పెంచుకునే మొక్కలకి లేదా పెరట్లో పెంచుకునే కూరగాయల మొక్కలకి వేసుకుంటే ఆ మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. వాటి నుంచి వచ్చే పళ్ళు, కాయగూరలు తిన్న మనం కూడా హ్యాపీగా, హెల్దీగా కూడా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే అందులో ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి. ఆరోగ్యానికి ఆరోగ్యం, పొదుపుకు పొదుపు. అయితే ఇంకొంతమంది అంటారు దీనికోసం మనం ఏకంగా 45 రోజులు 60 రోజులు ఆగాల, చాలా టైం పడుతుంది కదా అని అనుకుంటే, సో దీనికోసం ఏంటంటే డీకంపోజర్స్ ఉంటాయన్నమాట. సో ఇవి మార్కెట్లో ఉంటాయి. ఆ డీకంపోజర్స్ని తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపామనుకోండి, సో నీళ్ళల్లో కలిపిస్తే ఇంకాస్త తొందరగా సేంద్రీయ ఎరువు అనేది ఉంటుంది. ఇంకా దీని గురించి కాస్త డీటెయిల్గా కావాలి అనుకుంటే కృషి విజ్ఞాన కేంద్రం కానీ లేదా హార్టికల్చర్కి సంబంధించిన వాళ్ళు కానీ అడిగితే సరిపోతుంది. లేదండి ఇది కూడా కష్టం అని నేను అనుకుంటే, మనం ఏదైతే చెత్త అని అనుకున్నామో ఇదంతా హౌస్ కంపోస్టింగ్ మొత్తంలో కూడా, మన ఇంట్లో ఉంటుంది కదా పొల్లటి మజ్జిగ ఉంటుందా, ఆ మజ్జిగని కూడా జరిగినా సరే తొందరగా ఇది కంపోస్టింగ్ అవుతుందన్నమాట. ఇంకా లేదు మేము పల్లెటూరులో ఉన్నాము, మాకు ఆవు పూడ లేకపోతే దూడ పేడ కూడా మాకు అవైలబుల్గా ఉంటుంది అనేది అనిపిస్తే, సో అవి కూడా తీసుకొని మనం కంపోస్టింగ్లో చేసుకోవచ్చు. ఇంకొంచెం తొందరగా సేంద్రీయ ఎరువు వస్తుంది అన్నమాట. సో ఇదనమాట మ్యాటర్. అండ్ అవునవును, చెప్పడం మర్చిపోయాను. ఇంకో విషయం ఏంటంటే, మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కనుక ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి, సో కంపోస్ట్ పిట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. సో దీని నుంచి వచ్చిన ఎరువుని మనకు అవసరమైనంత ఉంచుకొని మిగతాది మార్కెట్లో కూడా అమ్ముకోవచ్చు. హ్యాపీగా మనకు బోల్డ్ అంత మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. కానీ దీంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి వర్షం నీరు అనేది ఈ కంపోస్ట్ బిన్లో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కంపోస్ట్ బిన్లో మాంసం, చేపలు, పాలు, నూనె లాంటి పదార్థాలు కూడా వేయకుండా చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో ట్రై చేయండి ఈసారి. డెఫినెట్గా స్వచ్ఛత అనేది మన బాధ్యతను గుర్తుంచుకోండి, ప్రకృతి అనేది మన భవిష్యత్తుని కూడా గుర్తుంచుకోండి. ఈ రెంటిని కలిపే ఒక చిన్న వంతెనే హౌస్ కంపోస్టింగ్ అనమాట. సో ఈ రోజు నుంచి మనం ప్రతి ఒక్కరూ కూడా హౌస్ కంపోస్టింగ్ చేద్దాం, స్వచ్ఛ భారత్ నిర్మిద్దాం. ఎస్, మరి స్వచ్ఛత హీ సేవలో భాగంగా హౌస్ కంపోస్టింగ్ అండ్ కంపోస్ట్ విత్ అవేర్నెస్ గురించి విన్నాం కదా. ఇప్పుడు హేషామ్ అబ్దుల్ వహాబ్ అవని మల్హార్ పాడిన ఓ బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించబోతున్న 8 వసంతాల మూవీ నుంచి వింటూ వాయిపోండి.

సో ఇది ఇవాళ ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం అండ్ స్వచ్ఛత హీ సేవ గురించి వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి ఇంకా ఆఖరిగా మీకోసం కలుసుకోవాలి మూవీ నుంచి సుమంగ్లి పాడిన ఈ మెలోడీతో ఎండ్ చేసేద్దాం ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని.

హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. స్టూడియోలో టైం 9 గంటలు దాటి కొన్ని సెకండ్ల వేగంతో దూసుకుపోతూ ఉందన్నమాట. సో మీరు కూడా అంతే వేగంగా కాలేజెస్కి, ఆఫీసెస్కి చకచకమని రెడీ అయిపోతూ గాబురా గాబురాగా ఉన్నవాళ్ళు కొంతమంది అయితే ఈ పాటికే బయలుదేరి ఆన్ ద వేలో హాయిగా అలా రైడ్ చేస్తూ ఉన్నవాళ్ళు ఇంకొంతమంది. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ టెన్షన్స్ అనేవి ఎప్పుడూ ఉండేవే. కాస్త మీకు నచ్చిన సాంగ్ వింటూ కాసేపు అలా అలా రిలాక్స్ అవ్వండి. ఈ వీకే కాదు, ఈ వీకెండ్కి సరిపోయే ఎనర్జీ మొత్తం కూడా వచ్చేస్తుంది. కానీ మీకు నచ్చిన పాట మీరు మాత్రమే వింటే ఏముంటుంది స్పెషల్ కదా, చాలా చప్పగా ఉంటుంది. అందుకే మీతో పాటు ఈ వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళంతో పాటుగా ఈ ప్రపంచం మొత్తానికి కూడా న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా వినిపించేస్తున్నాయి కదా, ఉంటుంది అస్సలైన మజా. అందుకే మీ ముందుకు వచ్చేసింది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ పాటలు పల్లకి. సో పాటలు పల్లకిలో మీ పేరుతో పాటుగా మీకు నచ్చిన పాటని వినిపించడానికి మీరేం చేయాలో తెలుసు కదా. మీ వాట్సాప్ ఓపెన్ చేసేసి మీకు కావాల్సిన ఫేవరెట్ సాంగ్, మూవీ పేరు, మీ పేరు, మీరు ఏ ప్రాంతం నుండి మెసేజ్ చేస్తున్నారో మీ ప్రాంతం పేరు చక్కగా టైప్ చేసేసి 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. అండ్ మెసేజ్ చేసే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు కొనే పాటలు 2000 సంవత్సరం తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో పాటలు అయ్యేలా చూసుకోండి, ఓకేనా? ఇంకా ఆలస్యం లేకుండా పాటలు పల్లకి ప్రోగ్రామ్ని వాసు మూవీ నుంచి పాటకి ప్రాణం పల్లవి అయితే అంటూ కేకే స్వర్ణలతో పాడిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేస్తున్న హరి జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ ఎంజాయ్ చేయండి పాటల పల్లకిలో.

ఎస్, మరి పాటికి ప్రాణం పల్లెవి అయితే పాటల పల్లెకి ప్రాణం ఎవరు? మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి. ఎస్, మరి పాటికి ప్రాణం పల్లెవి అయితే పాటల పల్లెకి ప్రాణం ఇంకెవరు? మీరే, మీరు పెట్టే మెసేజ్లే అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం లేకుండా వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన పాట, సినిమా పేరు, మీ పేరు ప్రాంతం టైప్ చేసి 6304767436 అనే మన వాట్సాప్ నెంబర్కి ఒక్క మెసేజ్ పెట్టేయండి. డెఫినెట్గా మీ పేరుతో ఆ పాటని ఈ ప్రపంచం మొత్తం వినిపించేలాగా వినిపించేస్తాం. అండ్ ఫస్ట్ సాంగ్, వైట్ వెదర్ కూల్ కూల్గా ఉంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చిన్న చిన్నది ఏంటండి, ఓ 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా పడుతున్నాయి అంటున్నారా? సార్, అలాగైతే సో బయట వెదర్ ఎలా ఉన్నా సరే వెదర్కి తగ్గట్టుగా సాంగ్స్ అడగడంలో మన లిజనర్స్ తర్వాత ఇంకెవరైనా సరే. సో మరి ఇప్పుడు వర్షం పడుతున్న ఈ టైంలో మాకందరి కోసం అన్నయ్య మూవీ నుంచి వనవల్లప్ప వల్లప్ప అనే సాంగ్ వినిపించండి అంటూ శిరీష, శ్రీనివాస్, మోక్ష, గౌతమ్ నాయుడుతోట విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా వినిపించేస్తా. అలాగే మరి ఈ వెదర్కి సరిపడే సాంగ్ ఏదైనా సరే ఒకటి పడితే భలే ఉంటుంది అఖిల్ అంటూ రిక్వెస్ట్ పంపించారు వాసవి శేఖర్, ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి అడుగుతున్నారు. మరి మీకోసం వింటే లిజనర్స్ అందరి కోసం కూడా బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించబోతున్న అన్నయ్య మూవీ నుంచి వానవల్లప్ప అంటూ హరిహరన్ సుజాత పాడిన ఈ పాట మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో మీ అందరి కోసం వస్తుంది. పాటల పలికలో వింటూ ఎంజాయ్ చేయండి.

ఎస్, మరి ఇలా వర్షపు పాటలు కనుక వింటూ ఉంటే నిజంగా వర్షంలో తడిసినంత హాయిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ అలానే ఈ వర్షంలో తడవకండి, కొంచెం చాలా రోజుల తర్వాత వస్తుంది కదా ఈ వర్షం. సో ఈ వర్షంలో తడిస్తే కొంచెం జలుబు జ్వరం ఇలాంటి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అందాక పాటల పల్లకిలో పాటలు వస్తున్నాయి కదా వర్షం సంబంధించి, ఈ పాటల్లో తడిసిపండి బయట వర్షంలో కాదు. సో అలా నెక్స్ట్ మా కోసం ఇంకో పాట వినిపించండి అంటూ ఇంకో రిక్వెస్ట్ కూడా వచ్చేసింది. నాగ చైతన్య, అక్కినేని నాగార్జున, సమంత అండ్ శ్రియా శరణ్, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళందరి కాంబినేషన్లో వచ్చిన వన్ అండ్ ఓన్లీ మూవీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేటట్టుగా ఉండే మూవీ విక్రమ్.

కుమార్ డైరెక్షన్ లో వచ్చిన మన మూవీ. ఈ మూవీకి అనూప్ రొబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీలో సాంగ్స్ అన్ని చాలా చాలా చాలా బాగుంటాయి. మాకు చిన్ని చిన్ని ఆశలు అనే పాటను వినిపించండి, ఇదే మా చిన్ని ఆశ అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా ప్రతాప్ గారు, మరి మీకోసం వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా ఈ బయట వెదర్ కి చక్కగా కూల్ మెలోడీని రిక్వెస్ట్ చేశారు కాబట్టి వినిపించేస్తున్నా. చంద్రబోస్ రాసిన ఈ పాట అశ్విన్, హరీష్, శ్రేయ ఘోషల్ వాయిస్ లో వినిపిస్తున్నా. వింటూ ఎంజాయ్ చేయండి.

ఎస్ మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఓడరించే కేరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు. రైట్ నౌ పాటల పల్లకి ప్రోగ్రామ్ లో కొనసాగిపోతూ ఉన్నాం. అండ్ పాటల పల్లకి ప్రోగ్రామ్ ని రేడియో సెట్స్ లోనే కాదు, మనం న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా కూడా వింటున్నాం. అండ్ కొత్తగా వేవ్స్ ఓటీటీ ద్వారా కూడా వినేయొచ్చు అనమాట. సో ఇప్పుడే ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ కు వెళ్ళి వేవ్స్ WAVES అని టైప్ చేసి వెంటనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన ప్రసారాలని ఎంచక్క ఎంజాయ్ చేసేయండి. ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సరే సో బయట చూసారా క్లైమేట్ ఎంత అద్భుతంగా మారిపోయిందో. చల్లటి గాలి, కిటికీల అద్దాల మీద పడుతున్న వాన చినుకులు, మట్టి వాసన, అబ్బా అసలు ఈ రైనీ మోడ్లో ఉంటే వచ్చే కిక్కే వేరబ్బా. ఇలాంటి టైంలో వేడివేడి పకోడీ తింటూ ఒక కప్ చాయ్ తాగుతుంటే బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ పెడితే మనసు అల్లాడిపోవాల్సిందే కదా. సో అందుకే మీ మూడ్ని మరింత కలర్ఫుల్గా మార్చేయడానికి సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు సినిమా నుండి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేయబోతున్నాం. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ అద్భుతమైన లిరిక్స్ మికిజే మేయర్ సోల్ఫుల్ మ్యూజిక్తో కార్తీక్ అంజనే సోమ్య వాయిస్లో వినిపించబోతున్నా. అండ్ ఈ పాటని రిక్వెస్ట్ చేసింది ఎవరు అనుకుంటున్నారా? ఈ పాటని మా పేరు మీదుగా వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మురళి, స్వర్ణలత, కళ్యాణి, కృష్ణారావు, శంకర్రావు, భువనశ్రీ, సూర్యకుమారి, విశాఖపట్నం, బీసీ రోజ్, గాజువాక నుంచి అడుగుతున్నారు. తప్పకుండా మరి మీ అందరి కోసం వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా ఈ పాటను వినిపించబోతున్నా. మీ హెడ్ ఫోన్స్ కనుకుంటే సరిగ్గా పెట్టుకోండి, ఒకవేళ స్పీకర్లో వింటే వాల్యూమ్ కొద్దిగా పెంచండి. ఈ చల్లటి వర్షంలో ఈ పాటతో హ్యాపీగా తడిసిపోండి. జస్ట్ ఎంజాయ్ ది రెయిన్ అండ్ కీప్ లిజనింగ్ టు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

ఎస్, మరి ఈ వానాకాలానికి ఒక చిత్రమైన అలవాటు ఉందంట. అదేంటో తెలుసా? మన మనసుకి బాగా నచ్చిన వాళ్ళని, మనం బాగా మిస్ అవుతున్న వాళ్ళని మనకి గట్టిగా గుర్తు చేస్తూ ఉంటుంది. సరిగా ఇలాంటి టైంలో ఏకాంతంగా కూర్చొని గుండె లోతుల్లోంచి ఒక నిట్టూర్పు విడుస్తూ నువ్వెక్కడున్నావు అని వెతుక్కునే మనసులు ఎన్నో. సో మనసులో దాచుకున్న ఆలోచనని అన్వేషణగా పాటగా మార్చేస్తే ఇదిగో మన సిరివెన్నెల గారు రాసిన నువ్వు వస్తావని మూవీలోని ఈ లైన్స్ వింటే చాలు, ఎగ్జాక్ట్ గా అదే ఫీల్ గుర్తొస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రాణం పోస్తున్న ఈ పాటని మా కోసం వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేశారు కె సత్యారావు, కెఎస్ లక్ష్మి, సంతోష్ కుమార్, ప్రసన్న, అభిరామ్ తోమపాల నుంచి. వింటూ ఎంజాయ్ చేయండి ఈ మ్యూజికల్ ట్రాక్.

0: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువుల తామరా బురద పుల్లా సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీనా దీన్ని బ్లాక్ చేస్తున్నా
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా
4: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు
3: మరి ఏం చేయాలి
4: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి బ్యాంకింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే
3: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా
4: అవును రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు జస్ట్ బ్లాక్ చేయడం కాదు రిపోర్ట్ చేయడం మర్చిపోకండి ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు సమయం 9:30 కావస్తోంది మరికొద్ది క్షణాల్లో జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క తాజా సమాచారం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే

ఎస్ జోరుగా హుషారుగా కొనసాగుతున్న మన పాటల పల్లెకిలో నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ ఎవరు ఎక్కడి నుంచి అనేది చూసేద్దాం. వీరశంకర్ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్, మీరా, జాస్మిన్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్యూటిఫుల్ మూవీ 2004 వచ్చిన గుడుంబ శంకర్. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మను శర్మ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మరి ఈ మూవీ నుంచి మా కోసం చిట్టి నడుమునే చూస్తున్నా అంటూ మల్లికార్జున్, ప్రేమాంగి, అమేరన్ పాడిన ఈ పాట సిరివిల్ల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటని ఇప్పుడు ఈ క్లైమేట్ లో వింటే చాలా చాలా చాలా బాగుంటుంది అంటూ న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా వింటున్నామంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి చిత్తూరు జిల్లా నుంచి బాలసుబ్రహ్మణ్యం రాజు. తప్పకుండా రాజు గారు, మరి మీకోసం మీరు అడిగిన పాటను వినిపించేస్తున్నా, వింటూ ఎంజాయ్ చేయండి, వీలైతే డాన్స్ కూడా చేయండి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు ఎగ్జాక్ట్లీ ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆడరించే కేరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్, మరి రైట్ నౌ మనం పాటల పల్లికి కార్యక్రమంలో కొనసాగిపోతూ ఉన్నాం. పాటల పల్లికిలో మీరు అందరూ కూడా క్లైమేట్ తగ్గట్టుగా మంచి మెలోడీస్ అడుగుతున్నారు, మా స్వీట్స్ అడుగుతున్నారు. సో ఇంకా ఎవరైనా సరే సాంగ్ రిక్వెస్ట్ కనుక పంపించలేనట్లయితే మాత్రం వెంటనే మీ మొబైల్ తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన పాట, సినిమా పేరు, మీ పేరు ప్రాంతాన్ని టైప్ చేసి 6304767436 అనే మన వాట్సాప్ నెంబర్కి ఒక్కటంటే ఒక్క మెసేజ్ పంపించండి. అండ్ మీరు పంపించే రిక్వెస్ట్ కూడా 2000 తర్వాత రిలీజ్ అయిన మూవీలో పాటలు అయ్యేలా చూసుకోండి, ఓకేనా? సో ఆల్రెడీ మనందరికీ వెదర్ ఆకాశం ముదురు రంగు దుప్పటి కప్పుకున్నట్టుగా, నేలమ్మ వాణి చినికలతో ముద్దాడుతున్నట్టుగా హాయిగా భలే ఉంది కదా క్లైమేట్ కూడా. సో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో మాకోసం వాన మూవీల పాట లేకపోతే అస్సలు బాగుండదండి. శ్రీవెన్నెల గారు రాసిన పాట, కార్తిక్ పాడిన ఆకాశ గంగ అనే పాటని మాకోసం వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. మనకి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా వింటున్నామంటూ రిక్వెస్ట్ పంపించారు. సునీత ఫ్రమ్ వైజాగ్ నుంచి రిక్వెస్ట్ పంపించారు. అండ్ ఇదే మూవీ నుంచి మాకోసం కూడా ఒక పాటను వినిపించండి అంటూ మరొక శ్రోతకు కూడా రిక్వెస్ట్ పంపించారు. ఆనంద్ రామా టాకీస్ నుంచి అండ్ సురేష్ కంచరపాళెం నుంచి కూడా రిక్వెస్ట్ పంపించారు. వాన మూవీలో పాటని మాకు కూడా వినిపించండి అంటూ. సో తప్పకుండా మీతో పాటుగా వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా వాన మూవీ నుంచి ఈ పాటను వినిపించబోతున్న ఈ వాన పాటలో వింటూ ఎంజాయ్ చేయండి. అండ్ శివగాయత్రి నగర్ నుంచి వాణి శేషు కూడా మాకు వాన మూవీ నుంచి ఒక పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. మరి మీ అందరి కోసం వినిపించేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి.

ఎస్, ఒక మంచి మెలోడీ ట్రాక్ కార్తిక్ వాయిస్ లో వింటూ ఎంజాయ్ చేసాం వాన మూవీ నుంచి. అండ్ మన ప్రసారాలన్నింటినీ కూడా మీరు కాకినాడలో ఎఫ్ఎం 100.1 మెగాహెడ్స్ పైన, అలాగే రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్ పై, శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్ పైన కూడా వినేయొచ్చు రేడియో సెట్స్ ద్వారా. అండ్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచైనా సరే వినేయొచ్చు. అండ్ ఇప్పుడు సరికొత్తగా వేవ్స్ ఓటీటీ అనే యాప్ నుంచి కూడా మీరు వినేయొచ్చు మన ప్రసారాలని. ఎటువంటి ఆటంకాలు లేకుండా హ్యాపీగా వినేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనందరం కూడా వినబోతున్న పాట శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నాగార్జున, అనుష్క శెట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూవీ 2012లో వచ్చిన ఢమర్కం అనే మూవీ. ఈ మూవీకి డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీ నుంచి మా కోసం ఈ టైంలో మెలోడీ పడితే భలే ఉంటుంది, ఆ మెలోడీ కూడా నేస్తమా నేస్తమా అంటూ శ్రీకృష్ణ హరిని పాడిన పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి, పలక, సత్యనారాయణ, పాతికొట్టం, కాకినాడ జిల్లా నుంచి రిక్వెస్ట్ పంపిస్తున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం అండ్ వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా ఈ సూపర్ ట్రాక్ వినిపించబోతున్నాను. వింటూ ఈ పాటతో పాటుగా మీరు డాన్స్ కాకపోయినా సరే అట్లీస్ట్ పాటతో పాటుగా హం చేయండి. భాస్కర్ రవికుమార్ సాహిత్యంలో వస్తుంది ఈ పాట, వింటూ ఎంజాయ్ చేయండి.

0: పాటలపల్లికి కార్యక్రమం తిరిగి 10:15 నుంచి కొనసాగుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 10:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సేవా సంకల్ అభియాన్ లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు.
2: భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే వైవిధ్యాన్ని కాపాడుతూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. స్వాతంత్ర్యం అనంతరం జమ్మూకాశ్మీర్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా కల్పించబడింది. అదేవిధంగా ఆర్టికల్ 35A ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి. అయితే ఈ ప్రత్యేక హోదా కారణంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో ఆ ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి.

0: 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ఆర్టికల్ 35 ఏలను రద్దు చేస్తూ జమ్మూకాశ్మీర్ లడఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఈ నిర్ణయం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని చెప్పవచ్చు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ పతాకం అనే భావనకు ఇది బలాన్ని ఇచ్చింది. 7 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, పర్యాటకం, ప్రజాస్వామ్యం, పారిశ్రామికాభివృద్ది వంటి అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు ప్రధాన ఉద్దేశం జమ్మూకాశ్మీర్ను దేశ ప్రధాన అభివృద్ది ప్రవాహంలో మరింతగా భాగస్వామ్యం చేయడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం, దేశంలోని అన్ని పౌరులకు సమాన హక్కులు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం వంటి అంశాలు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తగ్గించి శాంతిభద్రతలను మెరుగుపరచడం, జమ్మూకాశ్మీర్లో అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా దేశ సమగ్ర అభివృద్దిలో భాగం చేయడం ఆర్టికల్ 370 రద్దు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ దేశ ఐక్యతను బలోపేతం చేయడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకాశ్మీర్లో పూర్తిస్థాయిలో అమలు కాలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రాజ్యాంగం అమలు కావాలనే లక్ష్యంతోనే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రధాని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళిగా దేశ సమగ్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని అన్నారు. ప్రజల మద్దతుతోనే రాజ్యాంగ సవరణ జరిగిందని పేర్కొన్న ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
1: హమనే సంవిధాన్ సంశోధన్ కియా, హమనే దేశ్ కి ఏక్తా కే లియే కియా. బాబా సాహెబ్ అంబేద్కర్ కా సంవిధాన్ 370 కి దీవార్ కే కారణ్ జమ్మూ కశ్మీర్ కి తరఫ్ దేఖ్ భీ నహీ సక్తా థా. హమ్ చాతే థే బాబా సాహెబ్ అంబేద్కర్ కా సంవిధాన్ హిందుస్తాన్ కే హర్ హిస్సే మే లగనా చాహియే. ఆర్ ఇస్లియే బాబా సాహెబ్ కో శ్రద్ధాంజలి భీ దేనీ థీ, దేశ్ కి ఏక్తా కో మజబూత్ కర్నా థా. హమ్నే సంవిధాన్ సంశోధన్ కియా, దంగే కీ చోట్ పర్ కియా ఆర్ 370 కో హటాయా ఆర్ భారత్ కి సుప్రీం కోర్ట్ నే భీ అబ్ తో ఉస్కో మహార్ లగా దీ హై.
0: ఆర్టికల్ 370 రద్దు అనంతరం సాధారణ ప్రజలకు రాజ్యాంగ హక్కులు అందుబాటులోకి వచ్చాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మహిళలు ఇతర రాష్ట్రాల వ్యక్తులను వివాహం చేసుకున్నా తమ ఆస్తి హక్కులను కోల్పోకుండా రక్షణ పొందారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించే అవకాశం లభించింది. పహాడీ, పదరి, గద్దా బ్రాహ్మణులు, కోలీ వంటి వర్గాలకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. రహదారుల అభివృద్దికి 61,528 కోట్లు కేటాయించగా 8,000 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించారు. అదేవిధంగా 302 కొత్త వంతెనలను నిర్మించారు. జమ్మూ శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో పలు సొరంగ మార్గాల నిర్మాణం చేపట్టారు. రైల్వే రంగంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబు రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. విమానయాన రంగంలో జమ్మూ విమానాశ్రయాన్ని విస్తరించడంతో పాటు రాత్రి విమాన సర్వీసులను కూడా ప్రారంభించారు. దీంతో జమ్మూకాశ్మీర్లో రవాణా, అనుసంధాన సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయి. విద్యారంగంలో కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం పలు అభివృద్ది చర్యలు చేపట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జమ్మూకాశ్మీర్లో జాతీయ విద్యా విధానం 2020ను అమలు చేయడంతో పాటు 51 కొత్త కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా పాలిటెక్నిక్ కళాశాలల్లో అదనపు సీట్లను పెంచారు. పీఎంశ్రీ పథకం కింద 396 పాఠశాలలను అభివృద్ది చేశారు. పాఠశాలలు మధ్యలో మానేసిన వేలాది మంది విద్యార్థులను తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. శ్రీనగర్లో జరిగిన సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఇంతకుముందు దేశం కోసం రూపొందించిన అనేక పథకాలు, చట్టాల్లో జమ్మూకాశ్మీర్ మినహా అనే పదాల ప్రస్తావన తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడది గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రాంతాలు శాంతి ప్రగతి పదంలో ముందడుగు వేస్తుండటంతో రాష్టంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైందని, తద్వారా ఈ ప్రాంతాలు స్వయం సమృద్ద భారత్ కార్యక్రమం ముందంజకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగం ఇప్పుడు నిజంగా అమలవుతోందని అన్నారు. ప్రజల మధ్య విభజన గోడలా నిలిచిన ఆర్టికల్ 370 తొలగిపోవడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
1: सही मायने में भारत का संविधान लागू हुआ है और जिन्होंने अब तक संविधान लागू नहीं किया वे दोषी हैं, गुनहगार हैं, कश्मीर के नौजवानों के, कश्मीर की बेटियों के, कश्मीर के लोगों के गुनहगार हैं. और ये सब कुछ साथियों इसलिए हो रहा है क्योंकि सबको बांटने वाली ఆర్టికల్ 370 కి దివార్ అబ్ గిర్ చుకి హై.
0: ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో వైద్య, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, పర్యాటకం, ఉపాధి, భద్రత వంటి పలు రంగాల్లో అభివృద్ది చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2 ఎయిమ్స్ కేంద్రాలు, 2 క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించింది. అదేవిధంగా 3104 ఆరోగ్య కేంద్రాలు, 270 జన ఔషధి కేంద్రాలు ప్రారంభించారు. నర్సింగ్, పారామెడికల్ సీట్లను పెంచడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.35 లక్షల గ్రామీణ ఇళ్లు, 47040 పట్టణ ఇళ్లకు ఆమోదం లభించింది. అమృత్ పథకం కింద పలు అభివృద్ది ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్దికి చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ జల్జీవన్ మిషన్కు 13,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా, వేలాది గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లు అందించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. రావి కాలువ ఆధునికీకరణ, వరద నియంత్రణ ప్రాజెక్టుల అమలు వంటి చర్యలు చేపట్టారు. జమ్మూకాశ్మీర్ ఆర్థికాభివృద్దిలో పర్యాటకం కీలక రంగంగా మారిందని గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 2.36 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకాశ్మీర్ను సందర్శించగా, వారిలో 65,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. అమర్నాథ్ యాత్రకు 5.12 లక్షల మంది భక్తులు, వైష్ణోదేవి ఆలయానికి 95 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు తెలిపింది. కొత్త పర్యాటక సర్క్యూట్ల అభివృద్ది, సినిమా చిత్రీకరణలకు అనుకూల వాతావరణం కల్పించడం వంటి చర్యలు చేపట్టడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్టార్టప్లకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ది శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాల పెంపుతో పాటు మహిళలకు డ్రోన్ శిక్షణ, పర్యాటక రంగంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో భద్రతా పరిస్థితుల్లో మెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఉగ్రవాద ఘటనలు తగ్గాయని, రాళ్లు రువ్వే సంఘటనలు దాదాపుగా నిలిచిపోయాయని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పాటు శాసనసభ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం లడక్ ప్రాంతంలో కూడా పలు అభివృద్ది కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 100% ఆరోగ్య బీమా కవరేజ్ కల్పించడంతో పాటు లేలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిపింది. ఇంధన రంగంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా ఆధునిక విమానాశ్రయం, కొత్త రహదారులు, వంతెనల నిర్మాణం జరిగింది. లడక్లో పర్యాటక రంగ అభివృద్దికి చర్యలు తీసుకోవడంతో పాటు డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, రైల్వేలు, విద్య, వైద్యం, పర్యాటకం, పెట్టుబడులు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి రంగాల్లో పురోగతి నమోదైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుబాటులోకి రావడం, రాజ్యాంగబద్ద హక్కులు, చట్టాల అమలు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే జమ్మూకాశ్మీర్, లడక్లో కూడా అమలవుతున్నాయని పేర్కొంటోంది. అదే సమయంలో స్థానిక ప్రజల ఆకాంక్షలు రాజకీయ ప్రతినిధి

0: తత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, శాశ్వత శాంతి, సమగ్ర అభివృద్ది వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అభివృద్ది ఫలాలు ప్రతి పౌరుడికి చేరడం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరగడం, సామాజిక ఆర్థిక ప్రగతి వేగవంతం కావడం రాబోయే కాలంలో కీలకంగా మారనున్నాయి. ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే భావనతో జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంతో పాటు జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు శాంతి, సుస్థిర అభివృద్ది, సుపరిపాలన దిశగా మరింత ముందుకు సాగాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ అభివృద్ది ప్రయోజనాలు జమ్మూకాశ్మీర్, లడఖ్లలోని ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు పూర్తిస్థాయిలో దోహదపడుతోందని చెప్పవచ్చు.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: మీరింతవరకు సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దుపై అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. విజయవాడ కేంద్రం నుంచి

మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కిరీటం వాళ్ళకించు ఆనందించు అందరికి పంచు పాటలు పలికి కార్యక్రమానికి తిరిగి స్వాగతం, సుస్వాగతం. బయట చినుకులు సందటి, చుట్టూ మాత్రం చల్లటి వాతావరణం. మరి ఈ ఫ్రైడే రేడియోలో మన సందడి వర్షం కురుస్తున్నా సరే మన 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో ఎంటర్టైన్మెంట్ మాత్రం అస్సలు ఆగదు. సో మీరు కూడా మీ ఫేవరెట్ సాంగ్స్ ని మన పాటల పల్లికిలో వినిపించాలి అనుకుంటే వెంటనే మీ మొబైల్ నుంచి 6304767436 అనే నెంబర్కి మీకు కావాల్సిన పాట, సినిమా పేరు, మీ పేరు ప్రాంతాన్ని టైప్ చేసి ఒక్కటంటే ఒక్క మెసేజ్ పంపించండి. మిగతా టైం అంతా ప్లే చేసే బాధ్యత నాది అంటూ నేను చూసుకుంటా కదా మీరు అడిగే సాంగ్స్ అన్ని కూడా వినిపించడానికి. మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ ఎవరు ఎక్కడి నుంచి చెప్పే కంటే ముందు ఈ మూవీ చూసి అందరూ కూడా క్లైమాక్స్ లో ఏడ్చే ఉంటారు అండ్ మూవీ చూసి ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయ్యే ఉంటారు. ఇంతకీ ఆ మూవీ ఏంటి అంటే వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా వీళ్ళిద్దరు కాంబినేషన్లో 2023లో వచ్చిన బళగ మూవీ గురించే మాట్లాడుతున్నాను. సో ఈ మూవీ నుంచి మా కోసం రామిరియాల పడిన పొట్టి పిల్ల అనే పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, మధు, కృష్ణమ్మ, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ కూడా రిక్వెస్ట్ చేశారు తప్పకుండా అండి. మరి ఎవర్ గ్రీన్, అందరికీ నచ్చే ఈ పాటని భీమ్ ససిరేలియో మ్యూజిక్ కంపోజిషన్లో ఇప్పుడు వినిపించేస్తున్న పాటల పెళ్ళకిలో వింటూ ఎంజాయ్ చేయండి.

ఎస్ పాటల పల్లకిలో నెక్స్ట్ మనం వినబోయే పాట 90s మాస్ ఫోక్ సాంగ్ క్లాసిక్ ఒకటి పడితే ఎలా ఉంటుంది అంటే, అప్పట్లో ఫ్యామిలీ హీరోగా ఇప్పుడు పాన్ ఇండియన్ విలన్ గా యాక్ట్ చేస్తున్న జగపతి బాబు గారి మూవీలో నుంచి మా కోసం శుభాకాంక్షల మూవీ నుంచి ఒక పాటను వినిపించండి. అది కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర పాడిన అద్దంకి చీర కట్టే ముద్దు గుమ్మ అనే సాంగ్ వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి అడుగుతున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా వినిపించేస్తా. అండ్ ఈ పాట విన్న తర్వాత డెఫినెట్ గా మీరు అందరూ కూడా ఒక్కసారి ఆఫీస్లో ఉన్నా సరే, కార్ డ్రైవింగ్ లో ఉన్నా సరే, ఇంట్లో పనిలో ఉన్నా సరే అలా స్టెప్ వేయాల్సిందే అనమాట. సో స్టెప్ వేయడానికి రెడీగా ఉన్న మీ అందరి కోసం ఈ సాంగ్ వినిపించేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి, స్టెప్స్ కూడా వేయడం అస్సలు మర్చిపోకండి.

ఒక లవ్లీ ఎనర్జెటిక్ సాంగ్ విన్నారు శుభాకాంక్షల మూవీ నుంచి. మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఒలరించే కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు పాటల పల్లకిలో ఉన్నాం. మరి పాటల పల్లకిలో నెక్స్ట్ వినబోయే సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ఉండే మూవీ. అండ్ ఎప్పుడు చూసినా సరే ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అవుతూనే ఉంటాం. మరియు ముఖ్యంగా ఆ ట్రైన్లో వచ్చే సీన్స్ కనుక చూసాం అనుకోండి, కడుపు పుబ్బా నవ్వి కన్నీళ్ళు కూడా వచ్చేస్తాయి అనమాట. ఇంతకీ మూవీ ఏంటో ఆ ట్రైన్ సీన్స్ అనగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. 2004లో రవితేజ స్నేహ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన వెంకీ మూవీ గురించి చెప్తున్నా. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీ నుంచి ఒక ఎనర్జెటిక్ సాంగ్ ప్లే చేయండి, డాన్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. సాయి ఎలిమెంట్స్ నుంచి రిక్వెస్ట్ చేశారనమాట. తప్పకుండా మరి సాయి గారు మీకోసం, అలాగే వింటున్న లిజనర్స్ అందరి కోసం కూడా ఈ పాటను వినిపించబోతున్నా. అండ్ మీ అందరికీ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ రోజు 11 గంటలకి మధురిమ కార్యక్రమంలో మనల్ని 6 దశాబ్దాల పాటు 40,000 పాటలకు పైగా పాడి మనల్ని నవ్వించి ఏడ్పించి మురిపించి మైమరిపించిన అమర గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్పెషల్ మధురిమగా ఉంటుంది. సో తప్పకుండా వినండి, వింటూనే ఉండండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికా.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 10:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క తాజా సమాచారం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: जो मेडल टेबल पर उछाल वो कितनी ऊपर जाएगा। फिलहाल इस अपडेट में इतनी, एशियन गेम्स की इस घंटे की अपडेट है फिलहाल इतना ही। अब आपसे मुलाकात होगी ठीक 11:30 पर, तब तक के लिए मुझे मोहम्मद शाहिद आजमी को और साक्षी मांडवाल को इजाजत दीजिए, नमस्कार।
1: एशियन गेम्स 2026 आईची नगोया।
2: మీరింతవరకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 యొక్క తాజా సమాచారం విన్నారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

మైమరిపించే మెలోడీస్ అయినా మత్తెక్కించే మాస్ బీట్స్ అయినా సరే మీకు కావాలి అంటే పాటల పల్లకిలోనే వినాలి. మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు పాటల పల్లకి ప్రోగ్రామ్ లో మనం కొనసాగిపోతూనే ఉన్నాం. మరి నెక్స్ట్ పాట ఏ మూవీ నుంచి వింటారు అంటూ వెయిట్ చేస్తున్నాం మీ అందరికోసం. నేను ప్లే చేయబోతున్న సాంగ్ గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి, సిమ్రాన్, సంఘవి, నాగేంద్ర బాబు వీళ్ళందరి కాంబినేషన్ లో 2001 వచ్చిన మృగరాజ్ మూవీ. ఈ మూవీకి మణి శర్మ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీ నుంచి మా కోసం దమ్మేంటో చూపించారహో దెబ్బకి అనే పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. యాప్ ద్వారా వింటున్నామంటూ కోటనందూరు మండలం నుంచి రమణ పాతకోట గ్రామం నుంచి పంపిస్తున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం దమ్మేంటో చూపించరు అనే పాటను వినిపిస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయడానికి మీరు రెడీగా ఉంటే నేను కూడా ప్లే చేస్తున్నాను. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

1.02 FM రెయిన్బో సాగరికలో పాటల పల్లికిలో మనం కొనసాగుతున్నాం. మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మాకు గోదావరి మూవీ నుంచి వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. మధురవాడి సాయిప్రియ గార్డెన్స్ నుంచి గుర్జిల రమణారావు, అరవింద్, ఆర్నవ్, లక్ష్మీ ప్రసన్న, సాయిప్రియ వీరందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఎప్పుడు చూసినా సరే మరోసారి చూడాలనిపించేలాగా, ఎప్పుడు విన్నా సరే మరోసారి వినాలని అనిపించేలా ఉండే పాటల్ని ఇప్పుడు మీకోసం వినిపించబోతున్న ఈ మూవీ నుంచి. శేఖర్ కమల దర్శకత్వంలో సుమంత్ కమలి ముఖర్జీ యాక్ట్ చేసిన ఈ మూవీకి కెఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీ నుంచి మనసావాచ అనే పాటను వినిపించమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మరి మీకోసం వింటున్న లిజనర్స్ అందరి కోసం కెఎస్ చిత్ర, పి ఉన్నికృష్ణన్ పాడిన ఈ సూపర్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి. 1.02 FM రెయిన్బో సాగరిక పాటల పల్లికిలో.

ఎగసిపడే కెరటం ఆయన గలం, గుండెల్ని తాకే అమృతవర్షం ఆయన స్వరం, తరాలు మారినా తరిగిపోని రాగం, తెలుగువారి నిండిల్లో నిలిచే ఎస్పి బాలుగారి రూపం. ఈరోజు మధురిమలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్పెషల్ మధురిమ ఉంటుంది. తప్పక వినండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. సో జోరిగా హుషారుగా కొనసాగుతున్న పాటల పల్లెకిలో ఇంకా కాస్త 10 నిమిషాలు మాత్రమే ఉంది. మరి ఈ టైంలో నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ ఎవరిది వినిపించబోతున్నాను, నాదే నెక్స్ట్ సాంగ్ నాదే అంటూ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ముందు ఎవరైతే సాంగ్ రిక్వెస్ట్ పంపించారో వాళ్ళది ప్లే చేయడం జరుగుతుంది. సో మన నెక్స్ట్ సాంగ్ వినేది ఏ మూవీ నుంచి అంటే ధనుష్ అండ్ సమంత వీళ్ళిద్దరి కాంబినేషన్లో తంగమగన్ అంటూ తమిళ్లో వచ్చింది, తెలుగులో నవ మన్మధుడు అంటూ వచ్చింది కదా. ఆ మూవీలో పాటల్ని అలా ఎన్నిసార్లు అయినా సరే వినాలి, వింటూనే లూప్లో మళ్ళీ వినాలి అనిపిస్తుంది. సో అలాంటి ఈ మూవీలో నుంచి మా కోసం అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజిషన్లో శ్వేతామోహన్ పాడిన ఏమన్నావో అనే పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రభావతి వంశీ యమున పోలక్కి విలేజ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మరి వినిపించేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయడానికి వీలైతే ఈ సాంగ్తో పాటుగా మీరు కూడా హమ్ చేయడానికి రెడీ అయిపోండి. వింటూనే ఉండండి 102 ఎఫ్ఎం.

ఎస్, మరి పాటలి పల్లికిలో మన లాస్ట్ సాంగ్ వినే టైం వచ్చేసింది. బి గోపాల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, ఆర్తి అగ్రవాల్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అల్లరి రాముడు మూవీ నుంచి మా కోసం 2002 వరకు అనే పాటని వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి. శివ, రాము, రమణ, సురేష్, లక్ష్మి, శ్రీను, నాని, శంకర్, దుర్గా, కృష్ణ, రమ్య, కార్షిడ్ నుంచి అడుగుతున్నారు. తప్పకుండా మీతో పాటుగా వింటింగ్ లిజనర్స్ అందరి కోసం కూడా ఆఖరిగా మరి పాటల పలికలో ఈ పాటను ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి, వీలైతే డాన్స్ కూడా చేయండి. ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉషా ఆలపించారు.

సో ఇది ఈ వాల్టి పాటలు పల్లకి కార్యక్రమం. ప్రతి పాట కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీ పాట కనుక ప్లే అవ్వలేదు అంటే వెంటనే మీకోసం మధురిమ కార్యక్రమం ఉంది, అక్కడ ఖచ్చితంగా మీరు కోరిన పాటల్ని నేను ప్లే చేస్తాను. ఇంతటితో పాటలు పల్లకి కార్యక్రమం సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది ఓలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు అలనాటి ఆనముత్యాల వేదిక మధురిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒక స్వరం కొన్ని దశాబ్దాల పాటు తన బాణీలతో శ్రోతలను అలరించింది. ఆ స్వరం సంగీతంతో కలిసి ఓలలాడించింది. ప్రేమైనా విరహమైనా బాధైనా మరేదైనా సరే ఆ స్వరంలో వింటే పాటలా కాదు బ్రతిక నడిపించే బాటల పూదోటల అనిపించేది, అనిపిస్తుంది కూడా. 6 సంవత్సరాల క్రితం భౌతికంగా ఆ స్వరం దూరమైనా సరే తను పాడిన గానాలతో ఎప్పుడూ మన మనసుకు దగ్గరగానే ఉంటారు. ఆ స్వరం పేరు బాలుగారు. ఆ స్వరాల రారాజు పేరు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఈరోజు మధురిమిలో ఆ గాన గంధర్వుడు పాడిన కొన్ని పాటలను తీసుకొచ్చా. ఒక్కొక్క పాట వినిపిస్తా, ఇందులో మీ మనసుకి అత్యంత చేరువైన పాట నెంబర్, మీ పేరు ప్రాంతం టైప్ చేసి 6304

0: 7634 36 అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఒకటో నెంబర్లో ఉన్నటువంటి పాట పేదరాశి పెద్దమ్మ కథా చిత్రం నుంచి. ఓ జవరాల అనే పాట పేదరాశి పెద్దమ్మ కథా చిత్రం నుంచి ఒకటో నెంబర్లో ఉంది. రెండో నెంబర్లో మంచి మనసులు చిత్రం నుంచి.
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.
0: ఈ పాట మీ ఫేవరెట్ సాంగ్ అయితే సాంగ్ నెంబర్ 2 అని చెప్పి మీ పేరు ప్రాంతాన్ని టైప్ చేయండి. ఇంకా మూడో నెంబర్లో ఉన్నటువంటి పాట ఓ పాపాలాల చిత్రం నుంచి.
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వాటేరాలి చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.
0: ఈ పాట మూడో నెంబర్లో ఓ పాపాలాలి చిత్రం నుంచి. నాలుగో నెంబర్లో ఉన్నటువంటి పాట అన్వేషణ చిత్రం నుంచి. ఇక ఆఖరిగా ఐదో నెంబర్లో ఉన్నటువంటి పాట నిర్ణయం చిత్రం నుంచి.

నాకు తెలుసు ఈ వీటన్నింటిలో ఒక్క పాట సెలెక్ట్ చేసుకోవడం అంటే కొంచెం కష్టమే, కానీ ఒక పాటని సెలెక్ట్ చేసుకుని పంపించండి. అన్ని పాటలు వినిపించడానికి నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తా. మరి ముందుగా మీరు టైప్ చేస్తూ మీకు ఏ పాట కావాలో ఆ పాట నెంబర్, మీ పేరు, ప్రాంతాన్ని టైప్ చేసి 6304767436 అనే నెంబర్కి వాట్సాప్లో ఒక్క మెసేజ్ పంపించండి. ఈలోపు మీ అందరి కోసం ఒకటో నెంబర్లో ఉన్నటువంటి పాట పేదరాశి పెద్దమ్మ కథా చిత్రం నుంచి వినిపించబోతున్నా, వీటిని ఆనందించండి.

ఇప్పుడు విన్న ఈ పాటని మా పేరు మీదుగా వినిపించండి. ఆ మధుర గాయకుడి పాటల్లో ఈ పాట కూడా మాకు చాలా ఇష్టం అంటూ మద్దిలిపల్లి నుంచి దోనిపూడి సూర్యనారాయణ మూర్తి ప్రమీల రిక్వెస్ట్ పంపించారు. అలాగే ఈ పాటే కొవ్వూరు సత్యరెడ్డి పసలిపూడి నుంచి అడుగుతున్నారు, మాకు కూడా ఒకటో నెంబర్ల పాట చాలా ఇష్టం అండి అంటూ. మీనా పాపారావు ఆరిపాక నుంచి వీరితో పాటుగా మాకు కూడా వినిపించండి అంటూ ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట గ్రామ ప్రజలు మొత్తం కూడా రిక్వెస్ట్ పంపిస్తున్నారంటూ రిక్వెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా ఒకటో నెంబర్ల పాటే మాకు కూడా ఇష్టం అంటూ కృష్ణా జిల్లా నుంచి వీరా, కనకరావు, పార్వతి వీరంతా కూడా రిక్వెస్ట్ పంపించారు. ఒకటో నెంబర్ల పాటని వింటూ ఆనందించారు కదా మీరంతా. ఇక తరువాత వినబోయే పాట రెండో నెంబర్ల పాటని చాలామంది శ్రోతలు కోరుతున్నారు. రెండో నెంబర్లో ఏ పాట ఉందో చెప్పే కంటే ముందు ఎవరెవరు కోరుకుంటున్నారో చెప్పేస్తున్నాను. సత్యరావు, లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్ తుమ్మపాలెం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆరులో నుంచి శ్రీకాంత్ నగర్ నుండి కోటేశ్వరరావు, విజయ, రమణమ్మ, కూర్మారావు, వేదప్రకాష్, దామోదర రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ రేసపువానిపాలెం నుంచి మండ శివ, రామకృష్ణ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ స్నేహ భాను జైనుదీన్, మహమ్మద్ జైనుదీన్ నిజామాబాద్ జిల్లా నుంచి న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా వింటున్నామంటూ రిక్వెస్ట్ పంపించారు. లక్ష్మీ, విశాల్ విశాఖపట్నం నుంచి రెండో నెంబర్ల పాటే మాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం, వినిపించండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండా వినిపిస్తాయండి. అండ్ ఇదే రెండో నెంబర్లో పాటని మాకు కూడా వినిపించండి అంటూ గొల్లపాలెం నుండి నూకలి కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష వీరంతా రిక్వెస్ట్ చేశారు. జిఎం శ్రీనివాసరావు వేపకుంట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, మాకు కూడా రెండో నెంబర్ల పాట అంటే చాలా ఇష్టం అండి అంటూ. ఈ పాట కోసమే రమేష్ అండ్ ఫ్యామిలీ వేపకుంట నుంచి రిక్వెస్ట్ పంపించారు. మరి మీ అందరి కోసం వినిపించబోయే ఆ పాట గద్వాల జిల్లా నుంచి, ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరు కూడా అదే పాటను రిక్వెస్ట్ పంపిస్తున్నారు. మరి మీరందరూ కోరిన ఆ పాట ఏ పాట అనుకుంటున్నారు? మీరందరూ గుర్తుంచుకునే చెప్పే ఉంటారనుకోండి, జాబిల్లి కోసం అనే పాట మంచి మనసుల చిత్రం నుంచి. ప్రేమికుల హృదయ స్పందన పాటగా మార్చడంలో ఎలాగో బాలిగారికి తెలిసినంత బహుశా ఇంకెవరికి తెలియదేమో అనిపిస్తుంది. ఆయన ప్రేమ పాట పాడుతుంటే ప్రతి ఒక్కరూ కూడా తమను తాము ఒక హీరోలా, హీరోయిన్లా ఊహించుకుంటారు. పెదవులపైన ఒక చిన్న చిరునవ్వు, కళ్ళల్లోన మెరుపు, గుండెల్లో సన్నని అలజడి, ఇవన్నీ బాలిగారి గొంతులనే ఒక మాయలా మనందరికీ వినిపించేలా కనిపిస్తాయి. లవర్స్ డే అయినా సరే, విరహ వేదన అయినా సరే, మనకు గుర్తొచ్చే మొదటి స్వరం ఆయనే. మరి అలాంటి ఒక మధురమైన రొమాంటిక్ గీతాన్ని ఇప్పుడు విందాం సాంగ్ నెంబర్ 2లో.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో మధురిమ కార్యక్రమం. ఎస్పి బాలుగారి స్పెషల్ వింటున్నాం. కమల్ హాసన్ నొప్పులు పడితే బాలుగారి గొంతు మూలిగేది, రజనీకాంత్ స్టైల్ చూపిస్తే బాలుగారి గొంతు స్టెప్పులేసేది, చిరంజీవి గారు డాన్స్ వేస్తే బాలుగారి గొంతు గాల్లో తేలేది. ఇది బాలుగారి స్వర విన్యాసం అన్నమాట. ఆయన జీవితంలో మనం ఎప్పుడైనా సరే ఓటమి ఎదురైనప్పుడు, నమ్మిన వాళ్ళ దూరమైనప్పుడు, గుండు బరువెక్కి కన్నీరు వస్తున్నప్పుడు ఓదార్చే ఒక మంచి స్నేహితుడు బాలుగారి పాట. ఆయన గొంతులో ఒక ఆర్ద్రత ఉంటుంది, మనల్ని కౌగిలించుకొని నేనున్నాను అని ధైర్యం చెప్పే ఒక ఓదార్పు ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో కష్టసుఖాలను తన స్వరంతో పలికించిన మహానుభావుడు ఆయన. రండి మరి మరొక పాటను విందాం. మన మనసుని కదిలించి కళ్ళు చెమర్చే బాలుగారి పాడే మరో పాట, మూడో నెంబర్లో ఉన్నటువంటి ఓ పాపాలాలి చిత్రం నుంచి మాటే రాని చిన్నదాని అనే పాట. ఈ పాటని వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు మనకి దొండపర్తి నుంచి రవి, అండ్ వాళ్ళ స్టాఫ్ మొత్తం కూడా రిక్వెస్ట్ చేస్తున్నారంట. థ్యాంక్ యూ సో మచ్ అండి, వినిపిస్తాం మీకోసం అండ్ మీ స్టాఫ్ కోసం కూడా. అండ్ కంచరపల్లి నుంచి సత్యనారాయణ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈస్ట్ గోదావరి నుంచి సిహెచ్ ప్రసాద్, సాయి చైతన్య, లక్ష్మి, నిత్య, రేహాన్షి, ప్రవళిక వీరందరూ కూడా రిక్వెస్ట్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురుహరి, యశోద, జానకిరాజు రిక్వెస్ట్ పంపిస్తున్నారు మూడో నెంబర్లో పాట వినిపించమంటూ. లోవరాజు, మన్మధరావు, వీరేంద్ర, రామారావు, కుమార్, గంగరాజు, రమణ, ఈశ్వరరావు, పట్టాభిరెడ్డి తోట నుంచి అన్ని మంచి పాటలు సెలెక్ట్ చేశారండి. ఒక్కటి సెలెక్ట్ చేసుకోవడం కష్టంగా ఉంది, కానీ మూడో నెంబర్ల పాటను వినిపించండి అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మూడో నెంబర్ల పాట కోసమే కొండలరావు, లత, షైనా, హెచ్బి కాలనీ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ పంపించారు. బ్రహ్మంగారి టెంపుల్ నుండి దేవి అండ్ వాసు రిక్వెస్ట్ చేస్తున్నారు మూడో నెంబర్లో పాట కావాలంటూ. అనూష, ఉమా మహేష్, నేహాన్షి, లోహిత, చినపాల వలస విలేజ్ విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి మూడో నెంబర్లో పాట కావాలంటున్నారు. మరేపాలెం నుంచి కే గంగరాజు రిక్వెస్ట్ చేస్తున్నారు, మాకు కూడా మూడో నెంబర్ల పాట చాలా ఇష్టం అంటూ. ఇప్పుడు ప్లే అయిన రెండో నెంబర్ల పాట నా ఫేవరెట్ సాంగ్ అండి, వినిపించారు కదా అంటూ చినపాల వలస నుంచి రామారావు, రాంబాబు, అనూష, అమ్మాజీ, ఉమా మహేష్, నేహాన్షి, లోహిత, ప్రదీప్, శారద, దేవిశ్రీ, హర్షవర్ధన్ వీరందరూ కూడా రిక్వెస్ట్ చేశారు. ఆ పాట కోసమే దైవపు గోపాలరావు, హేమలత, ఉషా, టోనీ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేశారు. అండ్ మరి మీ అందరి కోసం మూడో నెంబర్ల పాటను వినిపించేస్తున్నా. అయ్యయ్యో నా పేరు మర్చిపోయారు అంటూ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మొత్తిబాయ్ వీరందరూ కూడా రిక్వెస్ట్ పంపించారు. వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి మూడో నెంబర్ల పాట మాకు కూడా ఇష్టం, వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేశారు. అండ్ సబ్బవరం

జోడిగుళ్ళ గండి స్ట్రీట్ నుంచి హేమ హేమాన్స్ నవీన్ కుమార్ దుర్గా ప్రసాద్ అనుష గురు దీపక్ జోషి వీరందరూ కూడా అడుగుతున్నారు. అనిపర్తి నుంచి కేఎస్ఎన్ సత్యనారాయణ చిన్నం సాయిబాబా వీరందరూ కూడా మూడో నెంబర్ల పాట కోసం అడుగుతున్నారు. మరి మీ అందరికీ ఇష్టమైన ఆ మూడో నెంబర్ల పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్లో విందాం, ఓ పాపాలాలి చిత్రం నుంచి.

మధురిమ కార్యక్రమంలో మధుర గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మధుర స్వరాలను వింటున్నాం మధురిమ కార్యక్రమంలో. అండ్ మీరు కూడా ఇంకా 4 నెంబర్లో 5 నెంబర్లో 2 పాటలున్నాయి. అన్వేషణ చిత్రం నుంచి కీరవాణి అనే పాట 4 నెంబర్లో, అండ్ 5 నెంబర్లో నిర్ణయం చిత్రం నుంచి హలో గురు ప్రేమ కోసమే అనే పాట. మరి ఇప్పటి వరకు మీరు మెసేజ్ కనుక చేయలేనట్టయితే పాట నెంబర్ ముందు టైప్ చేసి తర్వాత మీ పేరు ప్రాంతాన్ని టైప్ చేసి 6

0407674736 అనే నెంబర్కి వాట్సాప్లో ఒక్క మెసేజ్ పంపించండి. సో ఎస్పి బాలు గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయనది ఒకే ఒక గొంతు, కానీ అందులో కోటి రాగాల సమ్మేళనం ఉంటుంది. ఆయన పాడుతుంటే ప్రతి అక్షరం కూడా ఒక అందమైన శిల్పంలో మారిపోతుంది. హీరో ఎవరైనా సరే తెరపై ఆయన పెదవులు కదిపితే చాలు, వెనక పాడేది బాలుగారే అని తెలిసినా సరే అది ఆ హీరో సొంత గొంతేమో అనుకునిచేలా భ్రమింప చేయడం కేవలం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికే సొంతం. ఆయన గొంతులో ఏదో ఒక అయస్కాంత శక్తి ఉందేమో, అందుకే ఎన్నిసార్లు ఆయన పాడిన పాటలు విన్నా సరే మరోసారి వినాలనిపించేలాగా మనం ఊరుకున్నా సరే మన మనసు అస్సలు ఊరుకోదు. ఎంత విన్నా తనివి తీరదు, ఎన్నిసార్లు విన్నా సరే పాత పడదు. అలాంటి పాటే 4వ నెంబర్లో ఉంది, అన్వేషణ చిత్రం నుంచి కీరవాణి అనే పాట. మరి ఈ పాట మాకు కూడా చాలా ఇష్టం అంటూ చాలామంది శ్రోతలు రిక్వెస్ట్ పంపించారు. అండ్ ఈ రిక్వెస్ట్లు చదివే కంటే ముందు మీ అందరికీ చెప్పే ఒక విషయం, చిన్న విషయం చెప్పబోతున్నా. ఈరోజు కనుక మధురిమ కార్యక్రమం మీకు కనుక నచ్చినట్లయితే ఇప్పుడు నేను ఒక వాట్సాప్ నెంబర్ చెప్తా, ఆ నెంబర్కి మీ యొక్క అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా రాసి పంపించండి, లేఖావళి కార్యక్రమంలో చదవడం జరుగుతుంది. మన వాట్సాప్ నెంబర్ 7416172999. మరొకసారి చెప్తున్నా, 7416172999. ఈ నెంబర్కి మీ యొక్క అభిప్రాయాన్ని రాసి చక్కగా ఒక లేఖ ద్వారా రాయొచ్చు, లేదా వాట్సాప్లో సరే రాసి పంపించండి. ఈ ఆదివారం లేఖావళి కార్యక్రమంలో మీ పేరుతో పాటుగా మీరేం రాశారో చదివి వినిపించడం కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు వింటున్న ఈ కీరవాణి పాటని మాకోసం వినిపించండి అంటూ కోరిన శ్రోతలు చాలామంది ఉన్నారు. చాలామందికి ఈ సాంగ్ ఇష్టం అంటూ ఎవరెవరు రిక్వెస్ట్ పంపించారు అంటే, లతా ధనంజయ రెడ్డి వేపగుంట నుంచి, అలాగే రామకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా వేపగుంట నుంచి రిక్వెస్ట్ పంపించారు. ఇసుకతోట నుంచి డిఎస్ఎన్ మూర్తి రిక్వెస్ట్ చేస్తున్నారు, 4వ నెంబర్ల పాట మాకు చాలా అంటే చాలా ఇష్టం అండి, వినిపించండి ప్లీజ్ అంటూ తప్పకుండా వినిపిస్తామండి. తేజు, సునీత, శ్రీదేవి, కార్షెడ్ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈరోజు మధ్యమలో సెలెక్ట్ చేసి ప్లే చేస్తున్న సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్స్ అఖిల్ గారు, రియలీ చాలా బాగుంది ప్రోగ్రామ్ మొత్తం. అన్ని సాంగ్స్ హ్యాపీగా వింటూ ఆస్వాదిస్తున్నాను. మీరు ఎస్పి బాలు గారు కోసం చెప్పిన మంచి మాటలు కూడా చాలా బాగున్నాయంటూ ఇదిగో ఇలాంటి మీ అభిప్రాయాలనే నేను చెప్పిన నెంబర్కి పంపించమన్నాను. 7416172999 అనే నెంబర్కి పంపించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతాప్ గారు, ఐటీ జంక్షన్ నుంచి అండ్ ఉట్కూరు నుంచి, నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్సీ, దివ్యాబాయ్, అజయ్, శృతి వీరందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు 4వ నెంబర్లో పాట కోసం. అండ్ ఈ పాట కోసమే లక్ష్మీ, నవీన్ కుమార్, హేమ, హేమంత్, శ్రీనివాసరావు, దుర్గా ప్రసాద్, అనీషా, గురుదీపక్, జోషిత్ వీరందరూ కూడా రిక్వెస్ట్ పంపిస్తున్నారు. అండ్ మీ అందరికీ చెప్పే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక్కసారి మాత్రమే మెసేజ్ చేయండి, మళ్ళీ మళ్ళీ చేస్తే పాపం మిగతా వాళ్ళు ఫెయిల్ అవుతారు కదా వాళ్ళ సాంగ్ రాలేదని. కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజపాలెం, రెడ్డివీధి రామాలయం ఎన్ఏడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు 4వ నెంబర్లో పాట కావాలంటూ. అలాగే బాలకృష్ణ టైలర్ ఎన్ఏడి నుంచి రిక్వెస్ట్ పంపించారు, మాకు కూడా ఆ పాటని వినిపించండి అంటూ. రామారావు, సావిత్రి, దేవిశ్రీ, హర్ష, టెక్లివల్స్ విలేజ్, తెర్లా మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి. అండ్ ఏ పాట అయినా పర్వాలేదు మాకు వినిపించండి అంటూ రమణ, సీతమ్మ, నాగులపల్లి నుంచి రిక్వెస్ట్ చేశారు, తప్పకుండా వినిపిస్తామండి. అండ్ 4వ నెంబర్లో పాట కోసమే షరీఫ్ రిక్వెస్ట్ పంపించారు. మహారాష్ట్ర నుంచి సోలాపూర్ నుంచి ఎం రాధిక, హరికిషన్, చంద్రబాయి, నాగమణి, నరేష్, మాధవి వీరందరూ కూడా రిక్వెస్ట్ పంపించారు. మరి మీ అందరి కోసం ఈ పాటను వినిపించబోతున్నా. ఈ పాట కోసమే రాంబాబు, రామాజీ, అమ్మాజీ, సావిత్రి, సాత్విక, ప్రదీప్, దేవిశ్రీ, హర్ష, టెక్కిల వాల్స్ నుంచి రిక్వెస్ట్ పంపించారు. మరి మీ అందరి కోసం వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి, ఆస్వాదించండి. వింటూనే 102.0 FM రెయిన్బో సాగరిక మధురిమా.

0: ఇంకా ఆఖరిగా మరి రిక్వెస్ట్లు చదివే టైం అయింది, ఆఖరి పాట వినిపించడానికి అవ్వట్లేదు, నా పేరు చదవలేదు అంటూ మళ్ళీ గుర్తు చేశారు మనకి చినవాల్తే నుంచి మూర్తి గారు. అండ్ మూసాపేట నుంచి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎం నరేష్ రోజా కూడా రిక్వెస్ట్ పంపించారండి, థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. అండ్ అలాగే 5వ నెంబర్లో పాట కోసం రిక్వెస్ట్ పంపించారు మానగారు మల్లికార్జునరావు, కుటుంబ సభ్యులు మొత్తం కూడా రిక్వెస్ట్ పంపించారు రాజమండ్రి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలసుబ్రహ్మణ్యం రాజు చిత్తూరు జిల్లా నుంచి 5వ నెంబర్లో పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. సుగుణ సతీష్ ఓల్డ్ డైరీ ఫామ్ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ పంపించారు. అండ్ 5వ నెంబర్లో పాట కోసం చింతలపూడి రాంబాబు, కాకి అప్పారావు, కాకి ఆనందలక్ష్మి, చెంగల్రావుపేట, తుమ్మిడిపల్లి వారి వీధి నుంచి రిక్వెస్ట్ పంపించారు. మరి 5వ నెంబర్లో పాట వినిపించడానికి అంత టైం లేదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అన్ని పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను, మీరు అందరూ కూడా ఆస్వాదించారు. దొండపత్రి నుంచి శ్రీరవి గారు కూడా రిక్వెస్ట్ పంపించారు ఇప్పుడే, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. అండ్ ఆయన పాట ఒక టైం మెషిన్ లాంటిదనమాట, సో వింటుంటే చాలు మనల్ని దశాబ్దాలు వెనక్కి, మన కాలేజ్ రోజుల్లోకి, మన మొదటి ప్రేమ జ్ఞాపకాల్లోకి కూడా తీసుకెళ్ళిపోతుంది. అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతుకున్న స్పెషాలిటీ అనమాట. ఇది ఇవాళ మధురిమ కార్యక్రమం. ఇంతటితో మధురిమ కార్యక్రమం సమాప్తం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి
2: स्वागत है आप सबका एशियन गेम्स 2026 की ताजा अपडेट में. मैं हूं मोहम्मद शाहिद आजमी और मेरे साथ हैं साक्षी मांडवाल. तो चलिए इस घंटे की शुरुआत करते हैं सबसे पहले बॉक्सिंग की खबर के साथ. बॉक्सिंग रिंग में सचिन ने शानदार प्रदर्शन करते हुए क्वार्टर फाइनल का टिकट पक्का कर लिया है. पुरुषों के 60 किलोग्राम वर्ग में सचिन ने जॉर्डन के पूर्व एशियाई चैंपियन और विश्व चैंपियनशिप के कांस्य पदक विजेता मोहम्मद अबू जादे को कड़े मुकाबले में 4-1 से जो निर्णायक मुकाबला था उसमें शिकस्त दी. मुकाबले की शुरुआत से ही सचिन ने अपनी रफ्तार और सटीक पंचों से दबाव बनाए रखा. अबू जादे ने अंतिम दौर में जोरदार वापसी की कोशिश की लेकिन रिंग में उनकी थकान साफ नजर आ रही थी. दूसरी ओर सचिन लगातार चुस्त दिखाई दिए और उन्होंने कई सटीक मुक्के लगाए भी और इस जीत के साथ ही सचिन ने क्वार्टर फाइनल में जगह बना ली है. अब उनके सामने जापान के शुंसुके कितामोतो की चुनौती होगी जो विश्व चैंपियनशिप के कांस्य पदक विजेता रह चुके हैं.
3: Right, thank you so much Shahid ji. Moving on, I was just looking at the update also over here, but Anahat Singh in the women's semi-final, hum squash ke pehle baat kar lete hain. Anahat Singh made short work of compatriot Tanvi Khanna, defeating her 3-0, 11-2, 11-5, 11-3 in just 15 minutes to reach the women's singles semi-finals. The 18-year-old dominated the contest from start to finish, comfortably getting past a 30-year-old opponent. Anahat will face Japan's Satomi Wantobe in the semi-final.

మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది వలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. స్టూడియోలో టైం 11 గంటలు దాటి 36 నిమిషాలు అయింది. ఈ పాటికి మూవీ ముచ్చట్ల కోసం, మురిపించే పాటల కోసం వెయిట్ చేస్తున్న మీ అందరి కోసం వచ్చేసింది ఏకచిత్ర గానం. ఇప్పుడు బయట ఎక్కడ చూసినా సరే 1980s ట్రెండ్ నడుస్తుంది కదా, కానీ ఒరిజినల్గా 1980s ట్రెండ్ ఎలా ఉంటుందో ఈ కల్ట్ క్లాసిక్ మూవీ చూస్తే చాలు. ఈ మూవీలో లుక్స్, ఎనర్జెటిక్ సాంగ్స్ చూస్తూ వింటూ ఉంటే నచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరనమాట. ఎందుకంటే మూవీ అప్పుడెప్పుడో 1989లో వచ్చినా సరే ఈ మూవీలో పాటలు, మాటలు, స్టోరీ అంతా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటుంది. అంతేకాదు మనం కాలేజ్ డేస్లో చేసే అల్లర్లు, చిలిపి చేష్టలు, ఇలా చాలా చాలా చాలని మెమోరీస్ని మళ్ళీ గుర్తు చేస్తుందనమాట. ఇందుకీ మూవీ ఏంటి అంటారా? సో నాగార్జున హీరోగా నటించిన శివం మూవీ గురించి చెప్తున్నా అనమాట. సో ఈ మూవీ గురించి చాలా విషయాలు మాట్లాడేసుకుందాం. ముందుగా ఈ మూవీ నుంచి మన కాలేజ్ డేస్ని ఒక పాటలో మార్చేస్తే బహుశా ఇలాగే ఉంటుందేమో అనిపించేలాగ పాటని వింటూ ఎంజాయ్ చేయండి. వింటున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ వాయిస్లో బోటనీ పాఠం ఉంది అనే పాట వస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి.

ఇప్పుడు విన్న ఈ పాటకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇది వాళ్ళించే కిరీటం మాలకించు ఆనందించు అందరికీ పంచు ఏకచిత్ర గానంలో ఉన్న శివ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్, మరి ఇప్పుడు విన్న ఈ పాటకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఈ పాటని సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్న కీస్ హై స్కూల్లో షూటింగ్ చేశారంట. అండ్ ఇంకా శివ మూవీ విషయానికి వస్తే, ఈ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ని రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేశారు. అంతేకాదు, రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ కూడా ఇదే కావడం ఇంకొక స్పెషల్. డైరెక్షన్ మాత్రమే కాదు, స్టోరీ స్క్రీన్ ప్లే కూడా ఆర్జీవీనే అందించారు. ఈ సినిమాకి డైలాగ్స్ రాసింది తనికెళ్ళ భరణి. అన్నపూర్ణ స్టూడియోస్ ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లో అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర, శివ మూవీని ప్రొడ్యూస్ చేశారనమాట. సో మరికొన్ని విషయాలు మాట్లాడేసుకుందాం. శ్రీవిల్ల సీతారామ శాస్త్రి రాసిన పాట, మనోజ్ జానకి పాడిన ఈ అద్భుతమైన పాటను వింటూ ఎంజాయ్ చేయండి.

రామ్ గోపాల్ వర్మ అండ్ నాగార్జున వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం, శివ మూవీ గురించి. ఎస్, మరి అంతవరకు క్లాస్ మూవీస్తో అలరించిన నాగార్జున ఒక్క మాస్ మూవీతో హిట్ అందించాలని తన కోసమే ఒక కథను రాసుకున్నారంట రామ్ గోపాల్ వర్మ. నాగార్జునకి ఈ జంటగా ఎవరుంటే బాగుంటుంది అని ఆలోచించి చాలా మంది హీరోయిన్స్ని సెర్చ్ చేసిన తర్వాత ఆఖరికి అమల గారిని ఫైనల్ చేశారంట. వీరితో పాటుగా రఘువరన్ వేలన్గా, తనకెళ్ళ భరణి, మురళీమోహన్, కోట శ్రీనివాస్, గొల్లపూడి మారుతీరావు, శుభలేఖ సుధాకర్, జేడి చక్రవర్తి, బ్రహ్మాజీ ఇలా చాలా మంది నటించారు. అండ్ నటించిన ప్రతి ఒక్కరూ కూడా ఆనందో బ్రహ్మ అనుకునేలా చేశారనమాట. ఎందుకంటే మంచి పేరు తీసుకొచ్చిందనమాట ఈ మూవీ. ఈ మూవీ తర్వాత కూడా మూవీ ఆఫర్స్ వీళ్ళనే వెతుక్కుని వచ్చేలా చేసిందనమాట. సో మూవీలో పూరి జగన్నాథ్ కూడా కనిపిస్తారు. సో ఎక్కడుంటారో ఏంటో ఆలోచిస్తూ ఉండండి. అందాక ఈ పాటని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర వాయిస్లో వినిపిస్తున్న వేటూరి సుందరమూర్తి లిరిక్స్తో పాటుగా

ఇప్పుడు విన్న ఈ పాటని ఎక్కడ షూటింగ్ చేస్తారో తెలుసా? మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఒలరించ కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఏకచిత్రగానే వింటున్నాం, శివ మూవీ విషయాలు తెలుసుకుంటాం. ఎస్, ఆనందో బ్రహ్మ అంటూ వచ్చిన ఈ పాట విశాఖపట్నంలోని బొర్రా గుహల్లో షూటింగ్ చేశారంట. ఇంకా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఏ పాటలో కనిపిస్తారంటే ఈ పాట అని అనుకుంటే మాత్రం పొరపాటే అనమాట. సో ఏ పాటలో కనిపిస్తారంటే బోటనీ పాఠం ఉంది అనే పాట ఉంది చూసారా, ఆ పాటలో కనిపిస్తారనమాట. సో ఈసారి శివ మూవీ చూసినప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, అక్కడ ఉన్నారో లేదో తెలుస్తుంది, ఓకేనా? సో శివ మూవీ యొక్క స్టోరీ అనేది బ్రూస్లీ ఆ ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ చేసిన ది వే ఆఫ్ డ్రాగన్ మూవీ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నారంట. ఇంకా శివ మూవీలో కొన్ని గుర్తుండిపోయే సీన్స్ అంటే మాత్రం అందరికీ సైకిల్ చైన్తో నాగార్జున ఎంట్రీ, ఆ ఫైట్స్. శివ మూవీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే సీన్ మాత్రం అందరికీ అదే. ఇంకా సంగీతం సాహిత్యం విషయానికి వస్తే సరసాలు చాలు శ్రీవారు ఈ పాట, బోటనీ పాఠం ఉంది ఈ పాట, ఈ రెండు పాటలు శ్రీవేణుల గారు రాయిగా, ఆనందో బ్రహ్మ ఎన్నీఏలో కిస్మి హలో ఈ పాటల్ని వేటూరి సాహిత్యం అందించారు. ఇంకా అవార్డ్స్ విషయానికి వస్తే బెస్ట్ డైరెక్టర్గా, బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్గా ఆజీవికి నంది అవార్డ్స్ వచ్చాయి. అంతేకాదు ఈ మూవీలో డైలాగ్స్ రాసిన తనికేళ భరణికి బెస్ట్ డైలాగ్ రైటర్గా కూడా నంది అవార్డు వచ్చిందనమాట. అంటే మొత్తానికి 3 నంది అవార్డులు సొంతం చేస్తుంది ఈ మూవీ. మరి ఈ మూవీ గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడే కంటే ముందు కేఎస్ చిత్ర, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఎన్ని ఎల్లో అనే పాట వస్తుంది కదా, వింటూ ఎంజాయ్ చేసేద్దాం.

అక్టోబర్ 5, 1989లో రిలీజ్ అయిన ఈ మూవీని ప్రేక్షకులందరూ కూడా చాలా బాగా ఆదరించారనమాట. మరోసారి థియేటర్లో చూడాలని అనుకున్నారు, అండ్ అనుకున్నట్టుగానే ఈ మూవీ రీరిలీజ్ కూడా చేశారు లాస్ట్ ఇయర్ అనమాట. సో లాస్ట్ ఇయర్ ఏ డేటో మీ అందరికీ గుర్తుందా? గుర్తుండే ఉంటుంది, నవంబర్ 14, 2025లో రీరిలీజ్ కూడా చేశారు. అప్పుడు కూడా సేమ్ రెస్పాన్స్, ఎవరైతే అప్పుడు థియేటర్లో చూడలేదో 2025 నవంబర్ 14 చూసి బాగా ఎంజాయ్ చేశారు, అండ్ 4K డోల్బీ ఆటమ్ సౌండ్స్తో రిలీజ్ చేశారనమాట ఈ మూవీని. అండ్ ఈ మూవీలో పాటలన్నిటికీ కూడా అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేసింది ఇళయరాజా గారు, అందుకే ప్రతి పాట కూడా ఎవర్ గ్రీన్ హిట్గా నిలిచిపోయిందనమాట. సో ఇది ఇవాళ ఏకక్షేత్ర గానంలో శివ మూవీకి సంబంధించిన విషయాలు. వింటూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంతటితో ఏకక్షేత్ర గానం కార్యక్రమం సమాప్తం.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

హాయ్ హలో నమస్తే. స్టూడియోలో టైం 12 గంటలు దాటి 12 నిమిషాలు కూడా అయిపోయిందనమాట. లంచ్ టైం అవుతుంది, కొందరికి బద్దకం వస్తుంది, మరికొందరికి పని ఒత్తిడి పెరుగుతుందనమాట. సో ఈ టైంలో మీ మూడ్ను మార్చేస్తూ మీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపడానికి వచ్చేసింది మీ మధుమంజరి, మధురమైన పాటలతో, మధురమైన ముచ్చట్లతో. సో ఇంకెందుకు ఆలస్యం? ఆలస్యం లేకుండా మొదటి పాటని షురూ చేసేద్దాం. షాక్ మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర పాడిన పాట మధురం మధురం అంటూ వస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి 102 FM రెయిన్బో సాగరిక.

FM రెయిన్బో సాగరికా దొడరించే కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు లవ్ వింటున్నారు. మధు మంజరి మధురమైన సంగీతాలు మంజరి వింటున్నారు అనమాట. సో తరువాత మీ అందరి కోసం నేను వినిపించబోయే పాట రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత మోహన్ అనురాధ శ్రీరామ్ పాడిన పాటను వినిపించబోతున్న వేటూరి సుందరమూర్తి సాహిత్యంతో.

బో సాగరిక, మధుమంజరిలో తరువాత వినబోయే పాట ఏ కోదండి రామరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి విజయశాంతి శారద రాధ వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన కొండవీటి దొంగ మూవీ నుంచి శుభలేఖ రాసుకున్న అంటూ ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర పాడిన ఈ పాట వింటూ ఆనందించండి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఇది ఇవాల్టి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ప్రెజెంట్స్ మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ఇద్దరితో మధుమంజరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్త వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఇప్పటి ముఖ్యాంశాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంత తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడనగర్ వరకు సేవా యాత్రికులు చేపట్టిన యాత్ర సందర్భంగా వారితో మోదీ అంతర్జాలం ద్వారా ముచ్చటించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడనగర్ తనకు అందించిందని, ఇక కాశీ ఆ విలువలను అనేక సేవాపరమైన రంగులు జోడించిందని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందిన వారి స్పందనను యువత స్వయంగా తెలుసుకుంటున్నారని, యువత కూడా సేవలోని ఆనందాన్ని తెలుసుకోవడం తనకి సంతోషాన్నిస్తోందని అన్నారు.
1: సర్కార్ కి యోజనాయే సిర్ఫ్ పైసే ఖర్చ్ కర్నా, రాజనీతి మైలేజ్ కమానా ఇతనా నహీ హోతా హై. అగర్ వో యోజనా ఆఖిరీ వ్యక్తి తక్ పహుంచతీ హై తో ఉస్కే లియే తో ఏక్ నయా జీవన్ షురూ హో జాతా హై ఔర్ ఉస్కా జో సంతోష్ హై వో బడా అద్భుత్ హోతా హై.
0: గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ది చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం,

0: చర్చలు అనే ఏడు సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్భంగా సేవాయాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశమూ తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక సంధాన కార్యక్రమం ఇన్స్టెప్ నాలుగో సంచికలో భాగంగా ఈరోజు ఉపరాష్టపతి భవన్లో రాధాకృష్ణన్ ప్రతినిధులను కలుసుకున్నారు. భారతీయ సిద్ధాంతాలైన వసుధైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు, ప్రపంచ ప్రజలందరూ ఒక ఇంటి వారేనని తెలుపుతాయని అన్నారు. ఈ దృక్పథమే భారత్ G20 అధ్యక్షతకు మౌలిక సూత్రంగా నిలిచిందని, సమ్మిళిత సహకార స్ఫూర్తితో ఇతర దేశాలతో అనుసంధానమయ్యేందుకు దారి చూపుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా తమ స్వాగత సందేశంలో, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అత్యుత్తమ వ్యూహాత్మక శిక్షణను అందిస్తుందని, ఇన్స్టెప్ కార్యక్రమం ప్రాంతీయ భద్రత, మిత్రదేశాల మధ్య సహకార పెంపుకు ఉద్దేశించిందని చెప్పారు. అటవీ సంరక్షణ పద్దతుల బలోపేతానికి ఉద్దేశించిన కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఫర్ ఎఫెక్టివ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం సమాపేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ, ఇటువంటి ప్రాజెక్టుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతిక సామర్థ్యాల పెంపు, తద్వారా కార్చిచ్చుల కట్టడి, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ అనుకూల చర్యలను తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రాజెక్టులో పరిశోధన, పైలట్ ప్రాజెక్టులు కూడా భాగం కాగలవని చెప్పారు. రాష్ట్రాల అటవీ సంరక్షణ కేంద్రాల్లో మరింత సృజనాత్మకతను ప్రాజెక్టు ప్రోత్సహిస్తుందని చెప్పారు. దాదాపు 537 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ కార్యక్రమం ద్వారా అటవీ సంరక్షణ అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ, సమస్యలను ఎదుర్కోవడంలో తర్ఫీదు అందుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PAFI 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి, 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోరున్న బలమైన స్థానం నుంచి పాల్గొంటోందని అన్నారు.
1: We start from the Viksit Bharat 2047 story. Today when we negotiate with the world, we put them to notice that we are a $4 trillion economy, but on a PPP basis, we already are a $20 trillion economy, the third largest in the world. That gap is going to get bridged.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్పాదన, డిజైన్ సృజనాత్మకతల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా నిలవాలన్న ఆకాంక్షతో 2014లో ప్రారంభించిన కార్యక్రమం మేక్ ఇన్ ఇండియాకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఉత్పాదన, పెట్టుబడులు, సామర్థ్యాల పెంపు ద్వారా ఈ కార్యక్రమం భారత పారిశ్రామిక రంగ ముఖచిత్రాన్ని మార్చివేసింది. తయారీ రంగంలో అనేక కొత్త అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు, మదుపర్లకు మేక్ ఇన్ ఇండియా కీలకంగా మారింది. తదనంతర కాలంలో మేక్ ఇన్ ఇండియా 2.0గా పరివర్తన చెందిన ఈ కార్యక్రమం ఈనాడు 15 పారిశ్రామిక, 12 సేవా రంగాలతో కలిపి 27 రంగాలకు విస్తరించింది. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్, అతి తక్కువ ప్రభుత్వ జోక్యం, సమర్థమైన పాలన అనే సూత్రం ఆధారంగా అనుమతులు, విధానాలను సరళీకరించింది. మేక్ ఇన్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ రంగం, రైల్వేలు, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుని తయారీ అనేక రెట్లు పెరిగింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పదాన్ని వాడరాదని ప్రకటన స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే చర్య వల్ల వినియోగదారులకు తాము కొనుగోలు చేసే ఉత్పత్తులపై అవగాహన పెరిగి స్పష్టత ఏర్పడుతుందని భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, హార్మోజ్ జలసంధిని తిరిగి ప్రారంభించేందుకు, అణు కార్యక్రమంపై చర్చించేందుకు తమ దేశం 7 రోజుల పథకాన్ని సిద్దం చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం అరాక్చీ తమ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఐక్యరాజ్య సమితికి చేరవేశారని, షరతులకు లోబడి 7వ రోజు జలసంధి పునఃప్రారంభం, అణు కార్యక్రమంపై చర్చలు ఉండగలవని తెలియజేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై సైనిక దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఇరాన్ దౌత్యానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని మంత్రి చెప్పారు. ఈ జూన్లో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించడం లేదని

ఇరాన్ రాష్ట్రపతి మసూద్ పెజెష్కియాన్ ఆరోపిస్తూ టెహ్రాన్ చర్చలకు ఎల్లప్పుడూ సిద్దమేనని చెప్పారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారి అభివృద్ది ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమని ఉపాధ్యాయ భావించేవారని, ఆయన అంత్యోదయ సిద్దాంతం నేటికి ప్రజా సంక్షేమం, జాతి పురోభివృద్దులకు దారి చూపుతోందని అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. 3 నుంచి 12 నెలల పాటు సాగే శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద గ్రామీణ యువతకు ఉపాధి హామీని అందించే కేంద్రీయ పథకమిది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ క్రీడల్లో భాగంగా మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో భారత జంట కమల్జీత్, సురుచి సింగ్ అద్భుత ప్రదర్శన చూపి దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ చక్కని భాగస్వామ్యం, అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వికేంద్రీకరణ ద్వారా తమకు దక్కిన అధికారాలను, సౌలభ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరాలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, వాణిజ్య అవసరాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 4వ సంచిక ఈరోజు ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులు ప్రదర్శన ద్వారా నేరుగా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అవగలరని భావిస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అందరి భాగస్వామ్యం, తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంతట తానుగా ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. స్టూడియోలో టైం 12:41 కూడా అయిపోయింది అనమాట. సో ఈ టైంలో 102 FM ని లాక్ చేసి అలా ఉంచండి, ఎందుకంటే ఇప్పుడు సమయంలో ఇప్పుడు 12:40 అయింది కాబట్టి. సో ఈ టైంలో మీ అందరి కోసం హిందీ ఫిల్మ్ సాంగ్స్ సర్గం ఎక్స్ప్రెస్ అంటూ ఈరోజు వినిపించబోతున్నాను. సో 102 FM లో మీతో పాటుగా ఈ మధ్యాహ్న బద్ధకాన్ని అలా పటాపంచలు చేసేస్తూ బాలీవుడ్ ఎవర్ గ్రీన్ మెలోడీస్ అండ్ లేటెస్ట్ చార్ట్ బస్టర్ హిందీ సాంగ్స్తో మీ మూడ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీ సర్గం ఎక్స్ప్రెస్లో రైట్ టైంకి వచ్చేసింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా బయట చినికిలు ఇప్పుడిప్పుడే తగ్గుతూ ఉన్నట్టుగా ఉన్నాయి కాబట్టి. సో మన రెయిన్ సాంగ్ అనగానే ముందుగా గుర్తొచ్చే హిందీ ఫిల్మ్ సాంగ్ ఇదే అనమాట. శ్రీ 420 మూవీ నుంచి వినిపిస్తున్నాను, వింటూ ఆనందించండి, ఆస్వాదించండి. శంకర్ జయకిషన్ వాయిస్లో శంకర్ జయకిషన్ మ్యూజిక్ కంపోజిషన్లో లతా మంగేష్కర్ మన్నడే పాడిన ఈ పాట.

హిందీ ఫిల్మ్ సాంగ్స్ వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఒలరించే కేరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచులో. నెక్స్ట్ మీ అందరి కోసం వినిపించబోతున్న పాట రామయ్య వస్తావయ్య మూవీ నుంచి అతీఫ్ అస్లాం అండ్ శ్రేయ ఘోషల్ పాడిన పాట. మ్యూజిక్ కంపోజ్ చేసింది సచిన్ జీగార్. సో జీనే లగానే హోను అంటూ వస్తుంది. ఈ పాటని వింటూ ఎంజాయ్ చేయండి.

ఎస్ 1.02 FM రెయిన్బో సాగరికలే బాలీవుడ్ హిట్స్ ఇంటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి బయట వర్షం కొంచెం కొంచెం తగ్గుతున్నట్టుగా ఉంది కదా. మరి బాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ రొమాంటిక్ అండ్ ఎవర్ గ్రీన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇప్పుడు అలాంటి సాంగ్ని వినిపించబోతున్నాను. క్లైమేట్కి తగ్గట్టుగా ఉండేటువంటి సాంగ్, అమితాబ్ బచ్చన్ అండ్ మౌష్మి ఛటర్జీ కామెడీస్లో వచ్చిన మంజిల్ మూవీ నుంచి ఆల్ టైమ్ క్లాసిక్ మెలోడీ సిద్ధంగా ఉంది. ఆర్డి బర్మన్ అద్భుతమైన సంగీతం, కిషోర్ కుమార్ మధురమైన గొంతుతో పాడే ఈ పాటని మీకోసం వినిపించబోతున్నాను. మరి జగ్ గంగ్రూసి భజతి హాయ్ జై బూంద్ అంటూ మెలోడీస్ వరల్డ్కి వెళ్ళిపోదాం. హయ్యర్ రెంజిమ్ గిరే సావనే ఎంజాయ్ ద మ్యూజిక్. 1.02 FM రెయిన్బో సాగరికలో

మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో హిందీ ఫిల్మ్ సాంగ్స్ వింటున్నారు సర్గమ్ ఎక్స్ప్రెస్ అంటూ ఒక థీమ్తో. సో ఒక అందమైన లోకంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇప్పుడు సూపర్ పవర్స్ ఉన్న హీరో అయినా సరే గుండెల్లో ప్రేమ పుడితే మాత్రం సాధారణ ప్రేమికుడిలా మారిపోవాల్సిందే కదా. ఎస్, మరి అలాంటి మూవీనే హృతిక్ రోషన్ ప్రియాంక చోప్రాల మధ్య ఆ కెమిస్ట్రీ, ఆ పచ్చని కొండల మధ్య వాళ్ళు పాడుకునే పాట నిజంగా ఒక అద్భుతంగా ఉంటుంది. రాజేష్ రోషన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీని సోను నిగమ్, శ్రేయ ఘోషల్ తమ అమృతమైన గొంతులతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారనుకోండి. మొదటిసారి ప్రేమలో పడ్డప్పుడు కలిగే ఆ మధురమైన అనుభూతి గుర్తు చేసే ఈ లవ్లీ సాంగ్ వినిపించబోతున్న ప్యార్ కీ ఏ కహానీ సునో అంటూ వింటూ ఎంజాయ్ చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారనుకుంటున్నా. సోను నిగమ్ వాయిస్లో వింటూ ఎంజాయ్ చేయండి 102 FM రెయిన్బో సాగరికలో.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. మన ఈ ప్రసారాన్ని కాకినాడలో ఎఫ్ఎం 100.1 మెగాహెడ్స్ పై, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్ పై, శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్ పై వింటున్నారు. అంతేకాదు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా వినేయచ్చు. దీంతో పాటుగా వేవ్స్ ఓటీటీ అనే ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకుని మన ప్రసారాన్ని ఎంచక్క ఎంజాయ్ చేసేయచ్చు ఎక్కడి నుంచైనా సరే. సో హిందీ ఫిల్మ్ సాంగ్స్ సర్గం ఎక్స్ప్రెస్ అనే థీమ్తో వింటూ ఉన్నాం కదా, మన నెక్స్ట్ వినబోయే సాంగ్ నిజంగా చాలా మందికి ఫేవరెట్ సాంగ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఒక్కసారి రెయిన్ మోడ్ ఆన్ అయ్యింది కాబట్టి అదే రెయిన్ మోడ్లో వర్షం అంటేనే ఒక తెలియని పరవశం మనకి, ఒక అందమైన అనుభూతి. అలాంటి వర్షాన్ని వెండి తెరపై ఒక కావ్యంగా మార్చిన సినిమా గురు. మణిరత్నం విజువల్స్, ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్, అండ్ అఫ్కోర్స్ ఆకుపచ్చని ప్రకృతిలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ చేసే ఆ ఐకానిక్ డ్యాన్స్ ఎలాగో మర్చిపోమనుకోండి. వర్షపు చినుకులతో పాటుగా శ్రేయ ఘోషల్ గారి వాయిస్లో వచ్చే ఆ పాట, ఆహా, తలుచుకుంటేనే భలే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వినేదాం బర్సోరే మేఘా మేఘా అనే ఈ పాటని. వింటూ ఎంజాయ్ చేయండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. వింటూనే ఉండండి

102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో హిందీ ఫిల్మ్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ వినబోయే సాంగ్ ఏ సాంగ్ అంటూ వెయిట్ చేస్తున్నారా? సో మన సర్గం ఎక్స్ప్రెస్ లో ఇప్పుడు కాస్త ఎమోషనల్ గా డీప్ రొమాంటిక్ రూట్ లెక్ వెళ్ళిపోదాం. ప్రేమలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అంతే పెయిన్ కూడా ఉంటుంది కదా. ఆ పెయిన్ అండ్ ప్యూర్ లవ్ ని కళ్ళకి కట్టినట్టు చూపించే ఒక అద్భుతమైన మెలోడీ ఇప్పుడు వినిపించబోతున్నా. 2014లో వచ్చిన ఒక మేజర్ మ్యూజికల్ సెన్సేషన్ వైపు వెళ్తున్నాం. సిద్ధార్థ్ మల్హోత్రా, శ్రద్ధా కపూర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఏక్ విలన్ సినిమా అందరికి గుర్తే ఉండే ఉంటుంది కదా. మరి ముఖ్యంగా శ్రద్ధా కపూర్ వర్షంలో బైక్ పైన చేతులు చాచి అలా ఎంజాయ్ చేసే ఆ సీన్ ఎంత ఫేమస్ అయిందో ఆ పాట కూడా అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంకిత్ తివారీ కంపోజ్ చేసి తనదైన సోల్ఫుల్ వాయిస్ తో పాడిన ఈ గీతం వింటే నిజంగానే గుండెల్లో ఏదో తెలియని ఒక బాధ, ఒక మధురమైన అనుభూతి, ఈ రెండు కూడా అట్ ఏ టైం అనిపిస్తాయన్నమాట. మరి ఈ మోస్ట్ పాపులర్ సాంగ్ ని గలియాన్ అనే సాంగ్ ని వినిపించబోతున్నాను ఏక్ విలన్ మూవీ నుంచి. వింటూ ఎంజాయ్ చేయండి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో.

ఇంకా ఆఖరిగా మనం వినబోయే పాట హిందీ ఫిల్మ్ సాంగ్స్ సర్గమ్ ఎక్స్ప్రెస్ లో బద్దగానంతటిని కూడా వదిలేసి ఒక ఫ్లర్టీ అండ్ సూపర్ కూల్ లవ్ ట్రాక్ తో ముగించేద్దాం అనుకుంటున్నాను. మీ దిల్ని కూడా కుష్ చేసేద్దాం అనేది అనుకుంటున్నాను అనమాట. సో వినిపించబోయే పాట ఏ మూవీలో ఉంది అంటే 2006లో వచ్చిన బాలీవుడ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యూజికల్ హిట్ ఫనా సినిమా నుంచి ఇప్పుడు అమీర్ ఖాన్ తనదైన షైరీ స్టైల్తో కాసుల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసే ఆ బ్యూటిఫుల్ ఢిల్లీ లొకేషన్స్లో ఆ క్రేజీ కెమిస్ట్రీ ఎవరైనా ఎలా మర్చిపోతాం చెప్పండి. సాంగ్ విన్నంతసేపు కూడా అదే గుర్తొస్తుంది, మన అందరికీ కూడా అలా అలా గుర్తుంచేసుకుంటాం. జతిన్ లలిత్ కంపోజ్ చేసిన ఈ ఎవర్ గ్రీన్ సాంగ్ని మోస్ట్ వర్స్టైల్ సింగర్ షాన్ అండ్ కైలాష్ కేర్ కలిసి పాడారు. ఒక అమ్మాయి అందాన్ని వర్ణించడానికి చంద్రుడినే పర్మిషన్ అడిగితే ఏ రేంజ్లో ఉంటుందో అదే రేంజ్లో ఉంటుంది ఈ సాంగ్స్. మరి ఈ సాంగ్ మీ అందరి కోసం కూడా వినిపించబోతున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి ఓన్లీ ఆన్ FM 102.

సో ఇది ఇవాల్టి 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో సర్గం ఎక్స్ప్రెస్ అంటూ హిందీ ఫిల్మ్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తారు కదా. ప్రతి సాంగ్ కూడా ఐ థింక్ మీ హార్ట్ని టచ్ చేసింది అనుకుంటాను. ప్రతి పాట విన్నప్పుడు కూడా మీ మెమోరీస్ అన్ని కూడా ఒక్కసారి అరా రీకలెక్ట్ చేసాయని అనుకుంటున్నాను. మరి మన హిందీ ఫిల్మ్ సాంగ్స్ ప్రోగ్రామ్ సర్గం ఎక్స్ప్రెస్ని ముగించే టైం అయితే వచ్చేసింది. ఇంతటితో హిందీ ఫిల్మ్ సాంగ్స్ ప్రోగ్రామ్ సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక వింటున్నారు. సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక వార్తల వివరాలు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టం, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టాల వివరాల నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పంటల రక్షణకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించడంతో పాటు అధిక తేమ వల్ల పంటలకు మరింత నష్టం జరగకుండా రైతులకు సూచనలు ఇవ్వాలని చెప్పారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రజలకు వారి ప్రాంతాల్లోనే అవసరమైన వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు అందించేందుకు సంచార ఆరోగ్య రథాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈ మొబైల్ మెడికల్ యూనిట్లని ఇవాళ అత్యాధునిక ఆసుపత్రులాగా మార్చడం జరిగింది. ఇవాళ అత్యాధునిక బ్లడ్ గ్రూపింగ్ తో కలిపి 42 రకాల పరీక్షల్ని నిర్వహించడానికి ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్ తో గ్రామాలకు వెళ్లడం జరుగుతుంది. ప్రతి కుటుంబం తలుపు దగ్గరికి వెళ్లి 3,000 నుంచి 5,000 రూపాయలు విలువ చేసే అనేక రకాల పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. 48 గంటల లోపల ఏ గ్రామంలో ఎక్కడ పరీక్షలు నిర్వహించినా ఈ ఆభా రిజిస్ట్రేషన్ కారణంగా ఆ వ్యక్తి ఎవరైతే పరీక్షలు చేసుకున్నారో వారికి ఒక వాట్సాప్ రావడం, దాంట్లో పరీక్ష ఫలితాలను కూడా పంపడం జరుగుతుంది.
0: పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండాలని

0: రాష్ట రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీసు శిక్షణా కేంద్రంలో ఈరోజు జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు పోలీసు ఉద్యోగాన్ని బాధ్యతగా భావించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఖరీఫ్ పంట ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఖరీఫ్లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పంట కళాల వద్ద నుంచే ధాన్యం సేకరణ రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం 1967 టోల్ ఫ్రీ నంబర్తో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువన ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్ట బ్యారేజ్ నారాయణపురం ఆనకట్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. మేక్ ఇన్ ఇండియా 2.0 కింద ప్రస్తుతం 15 తయారీ, 12 సేవా రంగాలు కలిపి మొత్తం 27 రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఇదే సమయంలో దేశీయ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్ల రూపాయలకు పెరిగింది. తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు దేశీయ నైపుణ్యాలు, ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: आज सरकार मेक इन इंडिया पर, मैन्युफैक्चरिंग पर कितना बल दे रही है और इसलिए आपकी ईज ऑफ डूइंग बिजनेस के लिए हम लगातार काम कर रहे हैं. व्यापार कारोबार में होने वाली जिन छोटी छोटी गलतियों पर आपके खिलाफ केस होता था.
0: కృష్ణా జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 168 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసిందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, విజయవాడ అమరావతి మీదుగా సుమారు 1,700 కోట్ల రూపాయలతో కూడిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల అథారిటీ ప్రతిపాదించిందని చెప్పారు. ఈ జలమార్గం అందుబాటులోకి వస్తే ఏటా 50 లక్షల టన్నుల మేర సరుకు రవాణా రోడ్డు మార్గం నుంచి జలమార్గానికి మళ్లే అవకాశముందని, సుమారు 15,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కార్గో రవాణా సేవలు మరింత సులభతరం కానున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కిసాన్ మేళా 2026లో భాగంగా రైతులు, శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్దతులపై రైతు సేవా కేంద్రాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసి అధిక రాబడి పొందే జొన్న, సజ్జ, మినుము, పెసర, కొర్రలు, రాగులు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులు

0: దృష్టి సారించాలని మంత్రి కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్రమోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. దేశంలోని పేదలు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అంత్యోదయ దివస్ నిర్వహిస్తోంది. సమాజంలోని అణగారిన బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన అంత్యోదయ దివస్ నిర్వహిస్తున్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1916 సంవత్సరం సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని ఫరేహ్ పట్టణం సమీపంలోని చంద్రభాన్ గ్రామంలో జన్మించారు. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్న ఆయన ఆలోచనలను స్మరించుకుంటూ ఈ అంత్యోదయ దివస్ ను ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: दोस्तों मेरे साथ इस समय यहाँ मौजूद है मोहम्मद शाहिद आजमी. घड़ी में बज रहे दोपहर के 1:30. हम लेकर आ गए आपके लिए द लाइव अपडेट्स ऑफ द ऑन गोइंग एशियन गेम्स. जी हाँ, सबसे पहला अपडेट आपको देने वाले हैं टेबल टेनिस की दुनिया में, जहां वुमेन्स डबल्स के हमने आज मुकाबले देखे, लेकिन उसमें कुछ खास अच्छी खबरें नहीं है मेरे पास आप सबको देने के लिए, क्योंकि वुमेन्स डबल्स का जो पहला मुकाबला हुआ उसमें श्रीजा अकुला और सिंड्रेला दास डिड ट्राई टू पुट अप अ फाइट अगेंस्ट मैन कुआई एंड वांग मान्यू, बट ultimately their opponents were just too good for them, and as a result Shreeja Akula aur unke sath sath Cinderella Das lost the game 3-0. matlab bahut hi dominating a confident jeet सामने से उनके ओपोनेंट्स ने आज श्रीजा कुला और सिंड्रेला दास के ऊपर हासिल करी. दूसरी तरफ यशस्विनी घोरपड़े एंड दिया चितले लॉस्ट 0-3 टू चाइनाज वाई चेन एंड शुहान फैन. द इंडियन पेयर वेंट डाउन 7-11, 5-11, 8-11 विद द चाइनीज डुओ टेकिंग कंट्रोल अर्ली इन द थर्ड गेम एंड ओपनिंग अप एन 8-11 लीड बिफोर इंडिया ट्राइड टू फाइट बैक, बट इट वॉज जस्ट टू लेट. और दिन की शुरुआत में हमने देखा था कि कैसे मानुष शाह ऑल्सो गॉट द जॉब डन अगेंस्ट ईरान बेंजामिन फराजी, सीलिंग अ कन्विंसिंग 4-0 विक्ट्री. That was a good news that came around in table tennis. और उसके साथ साथ लेकिन उसके बाद और कोई good news हमें मिली नहीं थी. We had the mixed doubles pair of Manav and Manush who lost to Harimoto and Shinozuka of Japan. Then Yashaswini Ghorpade defeated Hen Zaza to reach the round of 16 in Asian Games. And the other thing was that Harmeet and Yashaswini were knocked out in the mixed doubles quarterfinals. Big news that came in was that Jia Chitali and Manush Shah have stormed into the mixed doubles semi-finals, jiska mukabla ab kal hoga hopefully. And yahan par umeed kar sakte hain ki Bharat ko shayad एक पदक अपने नाम मिले, लेकिन इट्स गोइंग टू बी स्टिल टू अर्ली शायद टू इवन से दैट.
2: इधर बैडमिंटन की बात कर लेते हैं साक्षी. बैडमिंटन में जबरदस्त रोमांचक मुकाबला चल रहा है. भारत का जो सबसे मजबूत जोड़ी भारत की है वो उतर चुकी है. हालांकि मुकाबला अभी बराबर चल रहा है. एशियन गेम्स का जो पुरुष युगल का मुकाबला, भारत के सात्विक साईराज रंकीरेड्डी और चिराग शेट्टी का सामना थाईलैंड के पकापोन टिरास्कुल और पिराथचाई सुपकुंत के बीच हो रहा है. भारतीय जोड़ी ने मुकाबले की शुरुआत शानदार अंदाज में की और पहला गेम 21-12 से अपने नाम किया. हालांकि दूसरे गेम में थाई जोड़ी ने जोरदार वापसी की और 21-19 से गेम जीतकर मुकाबले को 1-1 की बराबरी पर ला दिया है. अब निर्णायक तीसरा गेम जारी है, जहां दोनों जोड़ियों के बीच कड़ा मुकाबला देखने को मिल रहा है. हालांकि अभी थाईलैंड की जोड़ी ने 11-9 से बढ़त बना रखी है.
1: राइट, हॉकी की दुनिया से आपको थोड़ी खुशखबरी दे सकते हैं, बिकॉज भारतीय महिलाओं का मुकाबला हुआ जापान की महिलाओं के साथ, जहां भारत ने उनको 3-1 से, यानी जापान को 3-1 से हरा दिया इन द एशियन गेम्स. लालरिम सियामी और ओपन द स्कोरिंग बिफोर इशिका डबल्ड इंडियाज लीड विद नवनीत कौर

0: శ్రీదేవి, నీకు తెలుసా, కొన్ని ప్రదేశాలు చూస్తే భూలోక స్వర్గాన్ని తలపిస్తాయనుకో. అలాంటి ఒక ప్రదేశమే తియాంజీ పర్వతాలు. పేరు చాలా వింతగా ఉంది కదా, అక్కడికి ఒక్కసారి వెళ్ళినా చాలు, జన్మ ధన్యం అయిపోతుందా అనిపిస్తుందంట.
1: అవునా, ఇంతకీ ఎక్కడుందేంటి ఈ పర్వతాలు?
0: ఇవి చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో ఉన్నాయి. సున్నపురాయితో ఏర్పడిన ఈ పర్వతాలు దట్టమైన పచ్చదనం పరుచుకొని మంచి తెరల మధ్య మైమరిపిస్తాయంట. అందుకే పర్యాటకులు కేబుల్ కార్లో హుయాంగ్షి విలేజ్కు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఈ పర్వతాలను చూస్తే మతిపోతుంది. ఇంతకీ తియాంజీ అంటే ఏంటో తెలుసా?
1: ఏంటి?
0: స్వర్గపు కుమారుడు అని అర్థం అంట.
1: మనసా చూడు, అందరూ అనుకుంటారు నయాగారా ఫాల్స్ చూడాలని, లేకపోతే ఏవో మ్యూజియం చూడాలని, స్విట్జర్లాండ్ వెళ్ళాలని, ఇలా ప్రతి వాళ్ళకి కోరుకుంటుంది. కానీ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం చూడు, ఇది ప్రపంచంలో ఎక్కడా కనిపించని అరుదైన మొక్కల్ని మాత్రం చూడాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? సోక్రతో ఐలాండ్కి వెళ్ళాలి.
0: అవునా? అది ఎక్కడుంది? ఏం మొక్కలుంటాయి అక్కడ?
1: అది యమన్లో ఉంది. ఇదేంటంటే సరికొత్త లోకంకి వెళ్ళినట్టుంటుంది. ఇదివట 60 లక్షల సంవత్సరాల క్రిందట ఆఫ్రికా నుండి విడిపోయిందట. అదేం విచిత్రమో గాని ఆఫ్రికాలో లేని ఎన్నో రకాల వృక్షజాతులు ఇక్కడున్నాయట. అలాగే 300 రకాలు అరుదైన చెట్లున్నాయట. ముఖ్యంగా డ్రాగన్ బ్లడ్ ట్రీ, బల్బోస్ బాటిల్ ట్రీలను ఇక్కడ మాత్రమే మనం చూడగలమట. అంటే ప్రపంచంలో టూరిస్టులు సైంటిస్టులు ఎక్కువగా ఇష్టపడి వెళ్లే ప్రదేశం ఇది తెలుసా?
0: అబ్బో బాగుందే, వింతగా ఉంది కూడా. అలాంటి ఇంకో వింత ప్రదేశం గురించి నేను చెప్పనా?
1: చెప్పు.
0: ఫిలిప్పీన్స్ లోని బోహోల్ ఐలాండ్ లో ఉన్న చాక్లెట్ హిల్స్ కి ఎప్పుడైనా వెళ్ళావా? 1700 చిన్న చిన్న కొండలంట. విశేషం ఏంటంటే అన్ని ఒకే ఆకారంలో కనిపిస్తాయి. అందుకే ఈ దీవిని వరల్డ్ ఫేమస్ చేసేసారు.
1: అంటే చాక్లెట్ హిల్స్ అంటే అక్కడ చాక్లెట్స్ ఏమైనా తయారు చేస్తారా?
0: చాక్లెట్ కొండలు తయారు చేశారుగా. మామూలుగా అయితే చాక్లెట్లు నువ్వు తింటావు, అక్కడికి వెళ్తే చూస్తావు.
1: అవునా?
0: అందుకే దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కూడా వచ్చింది. ఇంతకీ వీటిని చాక్లెట్ హిల్స్ అని ఎందుకంటారో తెలుసా?
1: ఎందుకు? మనం కారణం చెప్పలేదుగా.
0: సమ్మర్ లో పచ్చదనం అంతా పోయి ఈ హిల్స్ బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయంట. అందుకే వీటిని చాక్లెట్ హిల్స్ అని పిలుస్తూ ఉంటారు.
1: అంటే ఈ చాక్లెట్ హిల్స్ చూడాలంటే సమ్మర్ లో వెళ్ళాలన్నమాట. ఇంత మంచి విషయం చెప్పినందుకు ఒకసారి కరచాలనం కూడా చేద్దాం. ఏది, షేక్ హ్యాండ్ ఇవ్వు. మరి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చావా? ఇలాగా నీకు పెద్ద చెయ్యి చూడాలని ఉందనుకో, అది ఎక్కడుందో చెప్పనా?
0: పెద్ద చెయ్యా?
1: చాలా పెద్ద చెయ్యా.
0: పెద్ద విగ్రహాలు విన్నాను, పెద్ద పెద్ద పడవలు విన్నాను, లేదంటే పెద్ద అస్థి పంజరాలు విన్నాను, కానీ పెద్ద చెయ్యి ఏమిటి?
1: మరి అదే కదా, మరి ఈ పెద్ద చెయ్యి చూడాలంటే మాత్రం చాలా సాహసయాత్ర మాత్రం చెయ్యాలి. ఇక్కడికి వెళ్లాలంటే నానా తిప్పలు కూడా పడాలి. ఇదెక్కడుందనుకుంటున్నావు? చిలీలోని అటకామా ఎడారిలో ఉంది. 1992 దీన్ని అక్కడ ఒక

0: శిల్పి చెక్కాడనమాట. అంటే ఇది ఎందుకు అక్కడ చెక్కుండొచ్చంటే అన్యాయం, బాధలు, హింస, ఒంటరితనం వంటి అర్థాలకు ప్రతీకగా దీన్ని రూపొందించాడని అంటారు. మరి ఎక్కడో ఎడారిలో ఉన్న ఈ సందేశాన్ని చూడాలంటే మాత్రం అక్కడ వరకు వెళ్లవలసిందే. ఈ చెయ్యి పెద్దదని చెప్పాను కదా, ఎంతుంటుందనుకుంటున్నావు? 36 అడుగుల ఎత్తున్న హ్యాండ్ అనమాట. మరి మండే ఎండల్ని లెక్క చేయకుండా ఎక్కడికి వెళ్ళి చూసొస్తుంటారు. అంటే మరి ఆ శిల్పి కష్టం ఫలించినట్టేగా.
1: అంతేగా. మరి శ్రీదేవి, నీకు ఇష్టమైన కలర్ ఏంటి?
0: నాకిష్టమైన కలర్ బ్లూ మానస, అలాగే పింక్ కూడా ఇష్టమే.
1: హా, మరి నీకు ఇష్టమైన రెండు కలర్స్ ని ఆకాశంలో వెళ్తూ అలా కింద చూస్తూ ఉంటే భలే ఉంటుంది కదా.
0: అవునా, అది కూడా వింతుందా ఏంటి?
1: హా, ఒకవైపు బ్లూ కలర్ సీ, మరోవైపు పింక్ కలర్ లేక్. భలే ఉంది కదూ ఈ ప్రదేశం చూడ్డానికి. పశ్చిమ ఆస్ట్రేలియాలోని లేక్ హైలియర్ ఇది. 1802లో సముద్రంలో వెళ్తున్న నావికులకు అనుకోకుండా కనిపించిందంట ఈ సరస్సు. ఏడాదంతా ఇది రోజ్ కలర్లోనే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ లేక్లో అంట డ్యూనాలియెల్లా సాలినా అని పిలిచే ఆల్గే జీవులుంటాయట. వాటితో పాటుగా పింక్ కలర్లో ఉండే హెల్లో బ్యాక్టీరియా కూడా ఉందంట. అందుకే ఇది అందరినీ అట్రాక్ట్ చేస్తుంది.
0: అంటే పింక్ అండ్ బ్లూ లేక్స్ చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్ళాలంట.
1: అంతేగా. మరి
0: నువ్వు ఇలా సముద్రం గురించి చెప్పగానే నాకు పాతాళగంగ గుర్తొచ్చింది. పాతాళగంగ అంటే మనకి భూమిలో నుంచి వచ్చింది ఏదో చల్లగా ఉంటుందని అనుకుంటావా? ఇది మాత్రం వేడిగా ఉంటుంది, వేడి నీటి బొగ్గ. దీన్ని టచ్ చేస్తే మాత్రం చాలా డేంజరే. ఇది ఎక్కడుందనుకుంటున్నావు? అమెరికా నెవాడాలో బ్లాక్ రాక్ ఎడారిలో ఇది స్పెషల్ అట్రాక్షన్ అనమాట. దీనికి ఫ్లై గీజర్ అని కూడా అంటారు. 1964లో ఓ ఎనర్జీ కంపెనీ ఇక్కడ డ్రిల్లింగ్ చేసిందట. దాని ఫలితంగా భూమిలో నుంచి వేడి నీరు 5 అడుగుల ఎత్తున ఫౌంటైన్లా పొంగుతుందట. ఈ నీటిలోని ఖనిజాల వల్ల ఈ రాతిశిల ఏర్పడింది. ఏటా దీని ఎత్తు పెరుగుతుంది కూడా. మరి రంగురంగుల అల్లెతో చూపు తిప్పుకోనివ్వదు. రాను రాను ఇది మరీ అందంగా తయారవుతూ ప్రపంచ పర్యాటకులందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
1: అబ్బో, రంగురంగులు అనగానే నాకు ఇంద్రధనస్సే గుర్తొచ్చింది. చూడ్డానికే అంత బాగుంటుందన్నమాట.
0: మనస చూడు, పిల్లొచ్చినట్టుంది. పాలది మూత పెట్టుంచావా? చూడు, బయట ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టే. తీరా పెళ్లి తాగేసిందనుకో, నీకు సాయంత్రానికి ఏం ఉండదు.
1: నేను దాచినందుకే అరుస్తుంది శ్రీదేవి. దానికి భోజనం వేలయింది, పాలు పెడతానని చెప్పి వచ్చి అరుస్తుంది.
0: ఓహో, పిల్లి భాష కూడా నీకు అర్థమైందనమాట.
1: ఇంటికొచ్చేది కదా, మన పిల్లలాంటిదే కదా ఈ పిల్లి, అందుకే.
0: బాగుంది, మంచి ట్రైనింగే ఇచ్చావు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుంది అంటారు, గానీ ఈ పిల్లి ఏదో బాగుంది, పిలిచి మరి అడుగుతుంది.
1: సరే ఉండు, ఈ పిల్లికి పాలు పెట్టేస్తాను, ఈ లోపి పాట విను.
0: తప్పకుండా.

0: నువ్వు పెళ్ళికి పాలు పెట్టడానికి వెళ్ళావా? నాకు ఒక విషయం గుర్తొచ్చింది మాన్స.
1: ఏంటది?
0: జపాన్లోని తషిరోజిమా అని అంటారు. ఈ ప్రాంతంలో ఏంటంటే జనం కన్నా పిల్లులే ఎక్కువ ఉంటాయి తెలుసా. ఇది జపాన్ తూర్పు తీరంలో ఉంది. అంటే గట్టిగా 100 మంది జాలర్లు కూడా ఉండరు ఇక్కడ. వీళ్ళు పట్టుపురుగుల్ని పెంచుతూ సిల్క్ ఉత్పత్తి చేస్తూ ఉంటారట. అయితే చుంచెలుగులు ఈ పట్టుపురుగుల్ని తినేస్తూ ఉండటంతో వాటికి చెక్ పెట్టేందుకు వీళ్ళు ఏం చేశారంటే పిల్లుల్ని పెంచడం మొదలు పెట్టారట. ఈ దీవిలో పిల్లుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు టూరిస్టులు ప్రత్యేకంగా ఈ పిల్లుల్ని చూడ్డానికే వెళుతున్నారనుకో.
1: అబ్బో,
0: అయితే ఒక కండిషన్ ఉంది మరి దీవిలో వెళ్లే వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు తమతో కుక్కల్ని వెంట తీసుకు వెళ్ళకూడదనమాట.
1: అంటే పిల్లుల్ని చూడడం కూడా ఒక వింత అన్నమాట.
0: మాన్స, ఏంటి చాలా వింతగా ఏదో సౌండ్ వస్తుంది? ఏదో రాక్షస బల్లి డైనోసార్ అంటారు, అది అరిచినట్టుంది.
1: అదా, ఏం లేదు, ఫోన్లో అలారం పెట్టినప్పుడు ఈ సౌండ్ పెట్టా. మామూలు సౌండ్లు అయితే ఎలగాలెగం, ఇలాంటి సౌండ్స్ అనుకో ఎక్కడున్నా అలర్ట్ అవుతాం అందుకని.
0: అబ్బో, ఇంత భయంకరమైన సౌండ్ కూడా అలారంగా పెట్టుకుంటారా?
1: అంతేగా మరి. నువ్వు డైనోసార్ అంటే గుర్తొచ్చింది శ్రీదేవి, మనకి సైబీరియాలో అలాస్కా తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఎట్టిగ్రాన్ ఐలాండ్ ఒకటి ఉంది. అక్కడ గడ్డి మైదానాల్లో ఒక భారీ ఎముకల్ని ఉంచారట. అవి డైనోసార్ ఎముకల్లా పెద్దగా కనిపిస్తాయి, కానీ అవి తిమింగలం ఎముకలట. అయితే దీంట్లో స్పెషాలిటీ ఏముందంటే ఎప్పుడో 15వ శతాబ్దంలో చనిపోయిన వేల్ తాలూక బోన్స్ అవి. కానీ అక్కడ ఎందుకున్నాయి అనేది ఇప్పటికీ మిస్టరీ అనంట.
0: మాన్స, ఎక్కువ రంగులు కలిసి ఒకే దగ్గర కనిపిస్తే నువ్వు ఇంద్రధనస్సు అనుకోవచ్చు. అది కాదు, ఆకాశంలో కనిపించే హరివిల్లైతే కాదు, ఇది భూమి మీద కనిపించేదే. జిరాఫీ మచ్చల్లా, అమీబా రూపాల్లా కనిపించే ఈ సరస్సుని స్పాటెడ్ లేక్ అంటారు. దీన్ని ప్రత్యక్షంగా చూసేందుకైతే మనం కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకు వెళ్ళాలి. చూడ్డానికి వింతగా ఉండే ఈ సరస్సు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు అక్కడ స్థానికులు. ఎండాకాలంలో నీరు ఆవిరైపోగానే అక్కడ చిన్న చిన్న స్పాట్స్ మచ్చల్లా మిగులుతుందన్నమాట. వీటిలో రకరకాల ఖనిజ నిల్వలు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో కనిపిస్తుంది.

వల్లే ఈ సరస్సులో ఏదో అద్భుతం జరుగుతోందని, దీనికి ప్రత్యేక శక్తులున్నాయని అక్కడ స్థానికులు నమ్ముతారు. మరి శక్తులున్నాయా లేవో తెలియదు గాని మానస చూడ్డానికైతే భలేగా ఉంటుంది.

0: అనుకుంటాం కదా, అలా వెళ్ళలేనప్పుడు హాయిగా అరచేతిలో వైకుంఠంలాగా ఈ సెల్ ఫోన్లో అన్ని చూసేవచ్చు కదా. ఎలాగూ నువ్వు సండే వెళ్తానని అంటున్నావు కదా, నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఫొటోస్ అన్ని నాకు షేర్ చేయాలి.
1: తప్పకుండా శ్రీదేవి, నేను అక్కడికి వెళ్ళడమే కాదు అక్కడ వీడియో కాల్ పెట్టి నీకు అన్నీ చూపిస్తాను కూడా.
0: బా, మా మంచి మానస.
1: వినరుగా ఈనాటి అంశాన్ని మరొక అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు తీసుకుంటుంది
0: మీ శ్రీదేవి,
1: మీ మానస.
2: ప్రపంచాన్ని అలా చుట్టి వద్దాం. శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవుల సంభాషణ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 25.7 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 26.2 డిగ్రీల సెల్సియస్. వాల్తేరులో వర్షపాతం 24.1, పౌర విమానయాన కేంద్రంలో 29.4. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు ప్రాంత ప్రజలకు సూచన. తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురుస్తుంది, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు జాగరూకత వహించాలి. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం, ఎం నీలాద్రిరావు గారి వయలిన్ వాదనం. శంకరాభరణ రాగంలో త్యాగరాజస్వామి వారి సాహిత్యం, స్వర రాగ సుధ. ఆదితారం. మృదంగం ధన్వాడ ధర్మారావు గారు, కంజిర కేశానవల్లి జ్ఞానానందం గారు.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఎం నీలాద్రిరావు గారి వయలిన్ వాదన విన్నారు. ధన్వాడ ధర్మారావు గారి మృదంగం, కేశానపల్లి జ్ఞానానందం గారు కంజీర. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

హలో, నమస్తే. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీర్చం చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి నిలయంలో సమయం 3 గంటల 1 నిమిషం కావస్తుంది. మీరందరూ రెడీగా ఉన్నారని తెలుసండి. మధురమే సుధాగానం కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుందని కదా, మీరు మీకు నచ్చిన పాటల్ని, మీరు కోరుకునే మధుర గీతాలని వినే కార్యక్రమం మధురమే సుధాగానం కార్యక్రమం సిద్ధంగా ఉంది. శ్రోతలు మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మీ పేరు, మీకు కావలసిన సినిమా పేరు, మీరు వినాలనుకునే పాటని టైప్ చేసి 6304767436 నెంబర్కి వాట్సప్ చేసేయండి. ఖచ్చితంగా మీరు కోరుకునే పాటను నేను ప్లే చేయడం జరుగుతుంది, మీరు విని ఎంజాయ్ చేసేయవచ్చు. మరి మొట్టమొదటిగా మాకోసం మాకు నచ్చిన పాటని ప్లే చేయండి అంటూ ఎవరు కోరుతున్నారో మీకు నేను చెప్పే ముందు, మీకు తెలుసు కదండి, మధురమే సుధాగానంలో మీకు నచ్చిన పాటతో పాటు ఏదో ఒక ప్రాంతానికి మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటాం కదా. మరి నేనైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా బిక్కవోలులో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి వారి దేవస్థానం గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. అవన్నీ చెప్పే ముందు, తోటరాముడు సినిమా నుంచి ఒక అందమైన పాట, ఓ బంగారు రంగుల చీలక అనే పాటని మాకోసం ప్లే చేయండి అంటూ కుమార్ చంద్రికారామ్, చరణ్ దిలీప్, బుచ్చరాజ్ పాలెం నుండి కోరుతున్నారండి. వాళ్ళ కోసం ఈ పాట మీరందరూ విని ఎంజాయ్ చేసేయండి.

ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్, బివి ప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం నుండి విన్నారు కదా. అయితే బిక్కవోలు కోసం మనం చెప్పుకోవాలనుకున్నాం కదండి. అయితే బిక్కవోలులో స్వామి విఘ్నేశ్వరుడు ఉంటారంట. ఇక్కడ స్వామివారి విగ్రహం ఏకశిలతో నిర్మించబడింది. స్వయంభు వినాయకుడు క్రీస్తు శకం 892 మధ్య తూర్పు చాళుక్య రాజుల కాలంలో రూపుదిద్దుకున్నట్లు చరిత్ర చెబుతుంది ఈ దేవాలయం గురించి. అయితే ఇక్కడ వినాయకుడు కూడా ఏకశిలలో స్వయంభుగా దొరికారంట. ఇది చరిత్రలో అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం జరిగింది. ఇంకొన్ని విశేషాలు ఈ దేవాలయం కోసం వినే ముందు మరొక పాట ఎవరు కోరుతున్నారు అంటే, శుభ మధ్యాహ్నం. ఈరోజు మా కోసం పూజ మూవీ నుండి ఎన్నెన్నో జన్మల బంధం అనే పాటని మా కోసం వినిపించిందంటూ బెంగళూరు నుండి జయ గారు కోరుతున్నారండి. 1975 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మురుగన్ కుమార్ దర్శకత్వం వహించారు. జి రామకృష్ణ, వాణిశ్రీ, మంజుల నటించిన బ్యూటిఫుల్ సాంగ్ విని ఆస్వాదించండి.

బిక్కవోలు వినాయకుడి దేవాలయం కోసం మనం మాట్లాడుతున్నాం కదండి, లక్ష్మీ గణపతి దేవాలయం. ఇక్కడ స్వామివారి ఏకశిలా రూపంలో 7 అడుగుల ఎత్తులో ఉంటారటండి. ఆకర్షణీయమైన భంగిమలో ఎక్కడైనా వినాయకుడి విగ్రహం అనేక తొండం ఎడమవైపు ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ గుడిలో ప్రత్యేకంగా కుడివైపు తొండంగా స్వయంభుగా ఏకశిలా రూపంలో 7 అడుగుల ఎత్తు అంచున అడుగుల పైచిలుకు వరకు ఉండేలాగా ఉంటారంట ఈ వినాయకుడు. ఇది ఈ గుడికి ఉన్న ప్రత్యేక విశేషం. ఇంకొన్ని మరిన్ని విశేషాలు గుడి కోసం మనం తెలుసుకునేలోపు, గోరింటాకు మూవీ నుంచి కొమ్మ కొమ్మకు సన్నాయి అనే పాటని మా కోసం ప్లే చేయండి అంటూ అనంతపూర్ నుంచి మహేష్ గారు కోరుతున్నారండి. మీరు నచ్చిన పాటని విని ఎంజాయ్ చేసేయండి.

ఏంటి ఆర్జే లక్ష్మి, మధురమే సుధాగానంలో ఇంకా దేనికోసమో చెప్పాలి కదా, చెప్పలేదేంటని చూస్తున్నారు కదా. నాకు తెలుసండి మీరు చూస్తారని. చెప్పకుండా ఉంటానా? ఖచ్చితంగా సాయంత్రం 5:30కి ప్రసారమయ్యే మా పదం మీ భావం కార్యక్రమానికి పదం ఇప్పుడు ఇవ్వాలి కదా, నేను మీకు ఇచ్చేస్తున్నానండి. ఈరోజు నేను మీకు ఇస్తున్న పదం తార. తార అనే పదం మీద మీ కవితలు భావాలు బాగా ఆలోచించి, మీ కాగితాన్ని కలాన్ని పట్టుకొని మీ కళనంతా ప్రదర్శించండి. దాన్ని నా వాయిస్తో నేను శ్రోతలందరికీ వినిపించే కార్యక్రమంలో 5:30 ప్రసారమయ్యే మా పదం మీ భావం కార్యక్రమంలో నేను చదివి వినిపించేస్తాను. మీ పేరుతో నేను మీకు ఇస్తున్న పదం తార. అయితే మాత్రమే సుధాగానం కార్యక్రమంలోకి వెళ్ళిపోతే, కె విశ్వనాథ్ దర్శకత్వంలో డివిఎస్ రాజు నిర్మించిన చిత్రం చిన్ననాటి స్నేహితులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గాత్రంలో రూపుదిద్దుకున్న ఈ పాటని మా కోసం ప్లే చేయండి అంటూ కోరుతున్నారు వాణి, శేషు,

శివజీ, శివగాయత్రి నగర్ నుండి కోరుతున్నారండి. చిన్ననాటి స్నేహితులు అనే చిత్రం నుండి మా కోసం పాటను ప్లే చేయండి అంటూ కోరుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ పాటను ప్లే చేస్తున్నాను, విని ఎంజాయ్ చేసేయండి.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: వెల్, మాత్రమే సుధాగనం కార్యక్రమంలో ఉన్నాం కదా. బిక్కవోలు లక్ష్మీ గణపతి దేవాలయం కోసం వింటున్నాం కదండి. అయితే ఈ మహిమాన్విత వినాయక విగ్రహం ఒక వ్యవసాయ క్షేత్రంలో లభించిందని, ఆ తర్వాత ఇక్కడ ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం జరిగిందని ప్రచారంలో ఉంది. ఒక భక్తునికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. అయితే మరిన్ని విషయాలు దేవాలయం కోసం వినే ముందు, విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో అక్కినే

నాగేశ్వరరావు మంజుల నటించిన చిత్రం బంగారు బొమ్మలు. ఆ చిత్రం నుంచి మాకోసం పాటని, మాకు నచ్చిన పాటని ప్లే చేయండి అంటూ కోరుతున్నారు. ఆరిలవ్ నుంచి విజయ్ కోటేశ్వరరావు, దామోదర్, వేద ప్రకాష్, రమణమ్మ తాతయ్యలు, మిగిలిన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారండి ఆ పాటని ప్లే చేయమని. ఖచ్చితంగా బంగారు బొమ్మలు చిత్రం నుండి నేనా ధరణి నువ్వా ధరణి అనే సాంగ్ ప్లే చేస్తున్నాము, విని ఎంజాయ్ చేసండి.

మరి అలాగే 1965 సంవత్సరంలో విడుదలైన అంతస్తులు మూవీ వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించగా అక్కినేని నాగేశ్వరరావు కృష్ణకుమారి నటించిన ఈ చిత్రం నుండి మాకోసం ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ కోరుతున్నారు గోధుమగుండ గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి, చరణ్, బృంద, చిన్నముందుల వీళ్ళందరూ కోరుతున్నారండి. మీకోసం ఈ పాట ప్లే చేస్తున్నాను, విని ఆస్వాదించండి.

0: బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం కోసం వింటూ మీకు నచ్చిన పాటలు కూడా విని ఆస్వాదించారు కదా. ఇంతటితో మధురమే సుధాగానం కార్యక్రమానికి మనం బాయ్ చెప్పేద్దాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు కార్యక్రమంలో ఇప్పుడు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

बिच्छू हर बार डंक मारता

0: और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब उमंग की तकनीकी टीम के साथ मुझे यानी आपके मित्र अजीत
1: और विमलेश को अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
0: उमंग उमंग उमंग उमंग।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే గెరటం. ఇంతవరకు మీరు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

హలో, వెల్కమ్, గుడ్ ఈవినింగ్ అందరికీ అండి. మరి మార్నింగ్ నుండి మీ అలసటని, మీ ఆలోచనలకి చిన్న బ్రేక్లా టీ కాఫీ తీసుకుందాం అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా. సరే, మరి టీ కాఫీయో మీరు ఏదో ఒకటి అనుకొని మీరు తాగుతూ ఉంటుండగా, మిమ్మల్ని మరింత రిలాక్స్ చేయడానికి ఒక మంచి టాపిక్తో సరదాగా కాసేపు అంటూ నేను రెడీగా ఉన్నానండి. మరి నేను మీకు ఈరోజు ఇస్తున్న టాపిక్ ఏంటంటే, కామన్గా ఈ 3 రోజుల నుంచి వర్షాలు చూస్తున్నారు కదా, 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నప్పుడు కొంతమందికి సెలవులు వచ్చి ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. సో మీరు ఎప్పుడైనా అలా కంటిన్యూగా వర్షాలు పడినప్పుడు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు, అప్పుడు కూడా మీకు బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ బయటికి వెళ్ళరు, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఏం చేస్తారు అనేది నాతో పంచుకోవడానికి రెడీగా ఉండండి. మీరు నాతో మీ మీ అనుభవాలని, అభిప్రాయాలని పంచుకోవడానికి మీరు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 2727288 2727244 నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, మీ లక్ష్మి. అయితే కాల్ ఎవరో చూసే ముందు, 1993లో రిలీజ్ అయిన బాబా బహమ్మది చిత్రానికి దర్శకుడు శరత్ దర్శకత్వం వహించగా, సుమన్ మాలశ్రీ వీరు నటించిన ఈ చిత్రం నుంచి ఒక మంచి సాంగ్ వస్తుంది. ఎంజాయ్ చేసేయండి.

0: ఓకే, మంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. సారీ, మరి నేను ఇచ్చిన టాపిక్ కూడా విన్నారు కదా. నిజంగా వర్షంలో కంటిన్యూగా ఇంట్లోనే కూర్చోవలసి వస్తే అప్పుడు బయటికి వెళ్ళాలనిపిస్తుంది. సో వెళ్ళాలి అంటే ఏం చేస్తారు? వెళ్ళడం అవ్వకపోతే ఏం చేస్తారు? మరి మన కాలర్ ఎవరో, ఫస్ట్ కాలర్ ఎవరో ఏం చెప్తారో వినేద్దాం. హలో,
1: హలో లక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్, నమస్తే.
0: గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే.
1: ఈ కోలుకోలు మీరు ఇలాంటివి చేస్తే మాకు ఎలాగుంటది? బయట బయటికి వెళ్ళడం అంటే చాలా కష్టం.
0: కష్టం.
1: ఇంట్లో కూర్చొని చక్కగా ఎఫ్ఎం బ్యాండ్ వినుకొని, జొన్న పొట్లు ఉడకబెట్టుకొని, కర్రపెండలం ఉడకబెట్టుకొని,
0: ఓకే,
1: అవి తినుకొని ఎంజాయ్ చేస్తున్నా
0: ఖచ్చితంగా
1: యాక్టివ్.
0: అండి. ఎఫ్ఎం విన్నాము అంటే దాని అంత ఎంజాయ్మెంటే ఉండదండి. కరెక్ట్ గా
1: అది
0: చెప్పారు.
1: బాగా కరెక్టే, కరెంట్ ఉంది లేకపోని అదంతా అనవసరం ఇంకా మాకు.
0: అన్ని రకాలుగా మీకు ఎంజాయ్మెంట్ ఇస్తుంది ఎఫ్ఎం. ఆల్వేస్ మీతో ఉంటుందండి ఎల్లవేళలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ.
0: హలో,
1: గుడ్ ఈవినింగ్ లక్ష్మి.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: వాసవి ఏవేన్ కాలేజ్ 11 అమ్మా.
0: వాసవి గారు. టాపిక్ విన్నారా?
1: విన్నానమ్మా, అంటే నేను చెప్పింది కరెక్ట్ కదా? మరి చెప్తాను, అదే మన ఫ్రెండ్స్ చెప్పినట్టు వేడి వేడి నిన్న, అంటే మా మా షాప్ దగ్గర వినాయకుని నిమజ్జనం అనమాట. అన్నదానం అయ్యి ఈవినింగ్ ఇంకా సౌండ్ బాక్స్ లో అవన్నీ పెట్టారు. మా హస్బెండ్ ఏమి షాప్ కి వెళ్ళలేదు, వచ్చారు. నాకేమి బయటకు వెళ్ళాలి
0: అనిపించింది.
1: అనిపించింది. అప్పుడు ఏం చేస్తాను, టీ చేసి ఇచ్చేసి తాగేశాక అక్కడ మరి సౌండ్ బాక్స్ ఉన్నాయి, నాకు ఎలాగ షాప్ తీస్తానంటారు. లేదండి, సౌండ్ ఆపేశారు. మిక్సర్ మస్తు విందామంటే నేను మిక్సర్ మస్తు లేదమ్మా,
0: ఓకే
1: పోనీ ఇంట్లో ఉందమ్మా అంటే పని.
0: ఓకే
1: అయితే ఆయనకి నచ్చ చెప్పి టీ చేసి ఇచ్చి తాగేశాక నచ్చ చెప్పి తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి పూరే కూడా చూసినట్టు ఉండదు కదా, మనకు కూడా ఎంజాయ్మెంట్.
0: మొత్తానికి మీ ప్లాన్ కూడా వర్క్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళారు అన్నమాట.
1: వర్కౌట్ అవుతుందమ్మా నిన్న. థ్యాంక్ యూ అమ్మా,
0: థ్యాంక్ యూ
1: కరెక్ట్
0: అండి.
1: కాదు టాపిక్.
0: లేదు, అది మీ ఒపీనియన్, మీ ఎంజాయ్మెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ అమ్మా, బాయ్.
0: బాయ్. హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
2: ఎంఎన్ఎస్సి రావు శ్రీరామ్ గారు.
0: సార్ టాపిక్ విన్నారా?
2: విన్నాను మేడం. మేడం నేను ఓల్డ్ డైరీలు చదువుకుంటాను టైం పాస్.
0: ఓకే,
2: అలాగే చేస్తుంటాను మేడం.
0: సో వర్షం పడినా కూడా ఇంట్లో ఉన్నా ఎంజాయ్ చేస్తారనమాట చక్కగా
2: మేడం
0: మీ డైరీలు చదువుకొని? బయటకైతే వెళ్ళాలనిపించదు.
2: థ్యాంక్ యూ మేడం,
0: ఓకే అండి. థ్యాంక్ యూ అండి.
2: థ్యాంక్ యూ.
0: చూసారా, నిజంగా ఉంటుంది కదండి. చాలా మందికి బయటికి వెళ్ళాలి అన్నా వెళ్ళలేని పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది ఈ వర్షాకాలంలో. ఖచ్చితంగా వాళ్ళకి తగ్గ ప్లాన్లు, అంటే మీకు తగ్గ ప్లాన్లు మీరు వేస్తుంటారు కదా, మరి అవేంటో మాకు మా శ్రోతలకు కూడా చెప్తాయండి. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూసే ముందు, రంభా చిరంజీవి వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఒక మంచి హిట్. ఇంకా చెల్లెళ్ళందరికీ అన్నయ్యగా చూపించాలంటే ఈ సినిమాలో ఖచ్చితంగా చిరంజీవిని చూపిస్తూ ఉంటారు. అది ఈ సినిమా నుంచి బాలు, చిత్ర, స్వర్ణలత వాయిస్లో కోటి దర్శకత్వంలో వచ్చిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ని విని ఎంజాయ్ చేసింది.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికి స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
4: ఒక సూపర్ హిట్ ట్రాక్ విన్నారు కదా. మరి నెక్స్ట్ కాల్ ఎవరు ఎవరు రెడీగా ఉన్నారో చూసేద్దాం. హలో,
5: నమస్తే మేడం. ఈస్ట్ గోదావరి చెల్లూరు. నా పేరు గోవింద్ అండి.
4: గోవింద్ గారు, టాపిక్ విన్నారండి?
5: టాపిక్ విన్నాను మేడం. కానీ ఏంటంటే వరుస వస్తే కొంతమంది బాగుంటుంది కానీ

0: కొంతమందికి బయట చేసి వర్క్లు అన్ని కూడా స్టాప్ అయిపోతాయి అంటారన్నమాట అండి.
1: అవును,
0: ఆ స్టాప్ అయినాకనే వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీస్ ఇవ్వాల్సి వస్తుందేమో సివిల్
1: కన్స్ట్రక్షన్. అవన్నీ అగ్రీ అండి, కాకపోతే సరదాగా వర్షం వచ్చేటప్పుడు అలాగా అనిపిస్తుంటది కదా, సో అప్పుడు ఏం చేస్తారు అని.
0: అప్పుడు ఏముంది, మన ఆకాశవాణి చూస్తూ మామూలుగా మీ మాటలన్నీ వింటూ హ్యాపీగా
1: ఆకాశంలో చూస్తూ ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఉంటారు కదా, నైస్ అండి.
0: అవునండి మేడం, థ్యాంక్ యూ.
1: ఎప్పుడు మిమ్మల్ని ఎంజాయ్ చేస్తూనే ఎంటర్టైన్ చేస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి.
2: నా పేరు నూక్రాజు, అగదంపూడి.
1: నూక్రాజ్ గారు, టాపిక్ విన్నారా?
2: విన్నామండి.
1: వెళ్ళాలనిపించినా వెళ్ళకపోతే ఎలా వెళ్ళాలనుకుంటారు, ఎలా ప్లాన్ చేస్తారు, ఏంటి?
2: ప్లాన్ చేస్తాం కానండి, ఈ తడవ అస్సలు రిలీజ్ ఇవ్వకుండా పడింది కదా.
1: అవునండి, అవును కదా, అవును. కానీ అప్పుడు అనిపిస్తుంది కదా, అంటే ఈ 3 రోజుల నుంచి వరుసగా మనకి పడుతుంది కదా.
2: అవునండి.
1: అలాంటప్పుడు ఎలా ఏం చేస్తారు?
2: ఏం చేస్తామండి, ఇంట్లో వేడివేడిగా ఏవో పకోడీలో బజ్జీలో వండుతారు, తింటూ ఎఫ్ఎం వింటూ ఎంజాయ్ చేస్తామండి.
1: ఇంట్లో వద్దంటారు కానీ మనకి వెళ్ళాలనిపిస్తుంటది. అలాంటప్పుడు ఏమైనా ప్లాన్స్ వేస్తారా?
2: ప్లాన్ అయితే చేస్తాం కానీ మరి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారని మరి ఆగిపోక తప్పదండి.
1: నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
1: హలో,
3: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి.
3: నేను ఆత్మంది ప్రసాద్ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
1: సార్ టాపిక్ విన్నారండి? హలో,
3: విన్నానండి, విన్నాను.
1: చెప్పండి సార్.
3: వర్షం పడుతూ ఉంటే మరి బయటకు అలా ఉండదండి, ఇంట్లో కూర్చోలే మేము ఎక్కడ మీతో పకోడీలు గట్ట చేసుకుని తింటూ ఉంటామండి.
1: ఓకే,
3: పకోడీలు బజ్జీలు వేడివేడిగా తింటే చాలా మజాగా
1: ఉంటుంది. వర్షం పడుతుంటే ఎవరూ వెళ్ళలేము, బట్ వర్షం పడి కాసేపు తగ్గుతుంది కదా, ఆ టైంలో అనిపిస్తుంటది కదా వెళ్ళాలని.
3: అలాంటప్పుడు వెళ్తే పైన ఏమో
1: ఇంట్లో వాళ్ళు వద్దంటారు.
3: ఇంట్లో వాళ్ళు వద్దంటుంటారు అండి.
1: అలాంటప్పుడు ఏం చేస్తారు అని?
3: అలాంటప్పుడు కూర్చొని ఏదో ఒకటి చేయమంటాం.
1: వాళ్ళకి ఏదో పని అప్ప చెప్పేసి మీరు వెళ్తారా? చెప్తేసి ఆ సామాన్లు తేయడానికి
3: క్లియర్ గా వస్తుంది. కానీ ఒకటి ఏంటంటే ఒక ఏరియా తగిలించుకోవాలి, వైర్ తగిలిస్తే
1: ఖచ్చితంగా అండి. కొంచెం వాతావరణం అలా ఉంది కదా, కొంచెం సిగ్నల్
3: అసలు మామూలుగా ఉన్నప్పుడే అసలు ఒక వైర్ మేము తగిలించాలి, తగిలిస్తే మాకు బాగా వస్తుంది.
1: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
3: ఓకే ఓకే.
1: చూసారు కదా, ఖచ్చితంగా వర్షం పడేటప్పుడు వెళ్ళాలని అనిపించినా వెళ్ళాం, బట్ ఆ వర్షం ఒక కాసేపు తగ్గి ఇంకా పర్వాలేదు తగ్గింది మనం వెళ్దాము అన్నప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇప్పుడు బయటకు వెళ్ళడం అవసరమా అని ఆపుతుంటారు. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు? మరి ఇంకా శ్రోతలు వాళ్ళ అనుభవాల్ని అభిప్రాయాలని చెప్పే ముందు ఒక బ్యూటిఫుల్ ట్రాక్, జగత్ బాబు సుకన్య నటించిన చిత్రం పెద్దరికం, 1992 రిలీజ్ అయిన ఈ సినిమా నిజంగా పెద్దరికం అంటే ఎలా ఉండాలో చూపించేసే సినిమా. ఏం రత్నం దీనికి దర్శకత్వం వహించగా రాజ్ కోటి దీనికి సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ఎంజాయ్ చేసండి.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్.

0: అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: జపాన్ లో జరుగుతున్న రెండవ ఆసియా క్రీడలు 2026 సంబంధించిన ప్రతి గంటకి ఒకసారి వచ్చిన తాజా సమాచారాన్ని ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.

0: మరి నెక్స్ట్ కాలర్ ఎవరు ఏం చెప్పేస్తారు వినేద్దామా? హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: మేము ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసరావు రామలక్ష్మి.
0: శ్రీనివాస్ గారు,
1: చెప్పండి మేడం,
0: టాపిక్ విన్నారా?
1: ఎలా ఉన్నారు?
0: బాగున్నారండి. మీరు
1: బాగున్నారండి.
0: బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: టాపిక్ విన్నారా?
1: విన్నా మేడం. ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా ఉండాలంటే మన ఎఫ్ఎం ఇంటా ఉండి లైవ్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసి పాటల పల్లకి వాటిలో పాల్గొంటే సరిపోతుంది మేడం.
0: ఖచ్చితంగా అండి, ఎఫ్ఎం అందరిని బంధిస్తుంది. ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక మహత్యం అలాంటిది. కాకపోతే నేనేం చెప్తున్నానంటే, వర్షం పడి ఆగినప్పుడు మనకి బయటకు వెళ్ళాలనిపిస్తుంది, అప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దు అంటారు, అప్పుడు ఏం
1: అప్పుడు మా
0: చేస్తారు
1: మెసేజ్ వద్దు అని ఖచ్చితంగా అంటదండి.
0: అంటారా?
1: అయితే దానికి ప్రతిఫలంగా మేము కొన్ని ప్లాన్లు చేసుకుంటాం సార్.
0: ఏం
1: మేడం,
0: ప్లాన్ చేస్తారండి, ఒకటి చెప్పండి.
1: టైలర్ గారు జాకెట్ ఇవాళ ఇస్తా ఉన్నారు, మళ్ళీ రేపు ఊరు వెళ్తా ఉన్నారు, తీసుకురాకపోతే మరి రేపు ఇబ్బంది కదా అని చెప్తానండి.
0: సో ఆవిడకి సంబంధించిందే, ఆవిడకి ఎరేస్తారనమాట.
1: మరి అలా ఇవ్వకపోతే ఆడవాళ్ళు ఉండరు కదండి.
0: అందుకని
1: అయితే
0: బాగుంది.
1: తొందరగా వెళ్ళండి, తొందరగా వెళ్ళండి, వర్షం వచ్చిన పర్లేదు, గొడుగు తీసుకు వెళ్ళండి అంటదండి.
0: అలా అంటారా?
1: అవునండి, అప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోయి మా పనులు చూసుకుని వచ్చేటప్పుడు షాప్ కట్టేది ఉందని చెప్తాను.
0: మంచి రీజన్ అయితే తెక్కినారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్
1: థ్యాంక్
0: కాలింగ్.
1: యూ మేడం.
0: సో చూసారు కదా, సరదాగా కాసేపు కార్యక్రమంలో నిజంగా మన లిజినెస్ ఎంత బాగా వాళ్ళు ప్లానెడ్గా ఉన్నారో, ఎంత బాగా వాళ్ళు చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో మనం చూసేలోపు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్. ఏ మూవీ నుంచి అంటే, బ్రహ్మ 1992లో రిలీజ్ అయిన బ్రహ్మ మూవీలో వెంకటేష్ భానుప్రియ నటించగా దీనికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. మరి ఆ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్, లవ్లీ ట్రాక్ వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేసేయండి.

0: మరి ఒక మంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదండి, బ్రహ్మ మూవీ నుంచి మోహన్ బాబు, ఐశ్వర్య, శిల్పా శిరోద్కర్ నటించిన ఈ మూవీ నుంచి ఒక మంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదా. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో,
1: లక్ష్మీ అమ్మ గారు ఎలా ఉన్నారమ్మా?
0: బాగున్నాండి, మీరెలా ఉన్నారు?
1: వర్షాలుగా మేము బాగున్నాం అమ్మా. 4 రోజులు ఎడ తీర్పు లేకుండా వర్షాలు కురిసినాయి కదా అమ్మా.
0: అవునండి అవునండి.
1: మేడం గారా? మేడం గారు
0: చెప్పండి, టాపిక్ విన్నారా?
1: విన్నానమ్మా. అయితే ఈ 4 రోజులు కూడా ఏదైనా ముఖ్యమైన పని ఉంటేనే బయటకు వెళ్ళేవారు అమ్మా.
0: ఓకే,
1: ఎందుకంటే ఇంటి దగ్గర మన ఎఫ్ఎం కార్యక్రమాలు ఉన్నాయి కదండి.
0: అవునండి అవును, మంచి మంచి కార్యక్రమాలు అన్ని వస్తూ ఉంటాయి ఎఫ్ఎం రెయిన్బోలో.
1: అవునమ్మా, ఈ కార్యక్రమాలు వింటూ ఉండేవాళ్ళు అమ్మా. ఈ 4 రోజులు కూడా కొంచెం వర్షాల గురించి ఇబ్బంది అయిందమ్మా.
0: సో కొంచెం వర్షం ఆగినప్పుడు మీకు బయటకు వెళ్ళాలనిపించింది అండి?
1: ఇవాళ కాస్త ఎండగా ఉందమ్మా.
0: అవునవును,
1: సరేనమ్మా.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: అలాగే.
0: హలో
2: హలో
0: హలో
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: నేను సుబ్రహ్మణ్యం అండి, బగల్తో నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: సుబ్రహ్మణ్యం గారు,
2: మీ టాపిక్ బాగుంది, యాంకరింగ్ బాగుంది, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.
2: అయితే మేమైతే గనక మా ఫ్రెండ్ కి మిస్డ్ కలుస్తానండి, ఇస్తే అప్పుడు తను చేస్తాడు, తను అర్జెంట్ గా రమ్మన్నాడని చెప్పేసి వెళ్తాం.

0: వెళ్ళిపోతారు.
1: అంతే
0: మంచి ఎస్కేప్ చేస్తారనమాట. నైస్ అండి, మంచి థాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
1: ట్రాఫిక్ విన్నాను మేడం.
0: విన్నారా? చెప్పేయండి, మరి అస్సలు లేట్ చేయకుండా.
1: విన్నాను మేడం. ఏమంటే,
0: ఓకే
1: నేను మంచి వయసు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో కూడా బయటికి పోయేవాడిని మేడం.
0: ఓకే
1: నా అతని బ్లైండ్
0: ఓకే
1: ఎప్పుడన్నా సార్కుల కాడికి పోయినప్పుడు పక్కన ఇల్లు ఉంటారు కదా, నా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆడ యజమాని ఇంత పులులు ఉంటారు, పులులు పులులు పార్క్ లో వదిలేసింటారు కదా, దాంట్లో వాళ్ళ యజమాని చెప్పి అరిపించేవాళ్ళు, కట్టతో పొడిచి సింహాలను అవన్నీ అరిపించేవాళ్ళు మేడం.
0: ఓకే
1: అయిన
0: అండి,
1: అరిపించేది మళ్ళీ పార్కులలో ఏదో ఇంకా ఏమన్నా మంచి
0: ఓకే
1: మంచి
0: అండి, ఓకే.
1: ఉంటాయి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాల్. ఓకే, ఇంకా కాలర్స్ ఏం చెప్తారో వినే ముందు, అజిత్ కుమార్ సిమ్రాన్ 1999లో రిలీజ్ అయిన ఈ మూవీ అంటే ఏ మూవీ అనుకున్నారు? వాలి. ఈ మూవీ నుంచి దేవ సంగీత దర్శకత్వాన్ని అందించిన ఒక మంచి బ్యూటిఫుల్ ట్రాక్ విని ఎంజాయ్ చేసండి.
2: October 28, 1886. The statue of
3: Liberty.
2: January 1st, 1920.
3: September 1st, 1920.

0: ఒకరోజు మౌతాకిని ప్లే చేస్తుంది. నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదో చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారంటే నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసి చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

0: హలో అంటూ నేను రెడీగా ఉన్నానని ఎవరు కాలర్ రెడీగా ఉన్నారో చూసేద్దాం. హలో,
1: హాయ్ లక్ష్మి, శుక్రియా.
0: శుక్రియా అండి. బాగున్నారా?
1: సూపర్ గా ఉన్నానండి.
0: చెప్పండి, టాపిక్ విన్నారా?
1: సూపర్ గా విన్నాను.
0: విన్నారా? చెప్పండి, మరి లేట్ చేయకుండా.
1: నేను మా చిన్నప్పుడు,
0: ఓకే,
1: ఇప్పుడు నేను పెద్ద అయ్యాక మా పిల్లలకి ఇలా రిటైన్ అయిపోతుంది అన్నమాట. అంటే వర్షంలో నుంచి బయటకి తడాలంటే రంపు చేసేస్తుంది, విద్యారం చేస్తుంది, ఇంకా అలా కంటిన్యూ చేస్తా అనమాట. వద్దమ్మా వెళ్ళకు అని నేను నా పిల్లలు చెప్పడం అది ఎలా ఫ్లాట్ లో గుర్తొస్తుంది. అయితే ఎలాగా వెళ్ళి పడవలు చేసేవాళ్ళమాట, కాగితాలతో చేసి ఆ వంక పెట్టుకుని బయటకు వెళ్ళడం, వదిలిడం, అలా చేసేవాళ్ళమాట.
0: ఓకే అండి, నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: థ్యాంక్ యూ అండి.
0: హలో హలో,
2: నమస్తే అండి.
0: సార్ కొంచెం రేడియోకి దూరం గారా? డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం దూరంగా వస్తే మీ నా మాట మీకు, మీ మాట నాకు చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఓకే, టాపిక్ విన్నారా అండి?
2: ఏవండి అని పిలుస్తున్న ఆజే లక్ష్మి గారు, హ్యాపీ హ్యాపీ వెల్కమ్.
0: థ్యాంక్ యూ అండి.
2: మీకు కంగ్రాచులేషన్ మీకు అండి. ఈరోజు అంటే మా వినాయకుడు చెప్పారు మీ కోలు, మీ పేరు కూడా చెప్పారు కదా మాకు. ఎలా
0: అవును,
2: అది మాకు టెన్షన్ లేదు, అలా చెప్పేస్తాం పేరు, అందరూ ఇస్తారు కదా. ఎలా?
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు టాపిక్ విన్నారా?
2: విన్నామండి.
0: చెప్పండి, మరి మీరు ఎలాంటి ప్లాన్లు వేస్తారు? వర్షం పడి కొంచెం ఆగాక బయటకు వెళ్ళాలంటే వెళ్ళొద్దు అన్నప్పుడు మీరు ఎలాంటి ప్లాన్లు వేస్తారు?
2: చిన్నప్పుడేనే సైకిల్ ఉండేవి కదా, సైకిల్ నీళ్లు పెట్టి తిప్పుకోండి నేను.
0: ఓహో,
2: ఇప్పుడు అయితేనేమో మన ఎఫ్ఎం రేడియో ఉంది కదండి, మాకు టైం పాస్ అయిపోతుంది, పర్లేదు.
0: అవునంటారా?
2: మన ఆజిలో చక్కగా మాతో మాట్లాడుతున్నారు.
0: ఎఫ్ఎం రేడియో అలా బంధించి టైం పాస్ చేస్తుంది అంటారా? ఖచ్చితంగా చేస్తుంది అండి. ఎఫ్ఎం రెయిన్బో సంగ్రిక అంటే అదే కదా. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి.
2: బాయ్.
0: మరి నెక్స్ట్ కాల్.

0: ఎవరో చూసేద్దాం. హలో,
1: హలో హలో, నమస్తే మేడం, బాగున్నారా?
0: బాగున్నాండి. మీరు బాగున్నారా
1: మేము బాగున్నాం.
0: సార్? టాపిక్ విన్నారా? ఎక్కడి నుంచి కాల్
1: విన్నాం మేడం,
0: చేస్తున్నారు?
1: విన్నాం మేడం. వర్షం వచ్చినప్పుడు ఎల్లర్ది

0: ఓకే అండి.
1: నా అవును మేడం గారు, నా పేరు మెచ్చారావుని ఎలిమెంట్స్ లేరు పెద్దపిల్లి.
0: రమణ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రమణ గారు.
1: థ్యాంక్ యూ అండి.
0: మరి నిజంగా ఖచ్చితంగా అనిపిస్తుంది కదండి, వర్షం కంటిన్యూగా 3 డేస్ నుంచి పడి, ఒక 2 డేస్ కంటిన్యూగా పడి బయటికి వెళ్ళలేకపోయినా కాస్త ఆగితే బయటకు వెళ్దామని చూస్తా, కానీ ఇంట్లో వద్దు అంటూ ఉంటారు. చాలా మంచి మంచి ప్లాన్స్తో బయటకు వస్తున్నారు కదండి. ఇంకా కాల్స్ వినే ముందు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ధర్మచక్ర మూవీ నుంచి వినేద్దాం.

ఇంతవరకు సరదాగా కాసేపు కార్యక్రమానికి మనం బాయ్ చెప్పేద్దాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మీరు చూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం కార్యక్రమంలో ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం.

0: మరి యువవాణి కార్యక్రమం యువజనుల కోసం కదండి. ఖచ్చితంగా కలలు కంటాం, కలలకు రెక్కలు తొడిగి లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్న యువత కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం యువవాణి. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు కళ్ళు కనడం, ఆ కళ్ళని నిజం చేసుకునే ప్రయత్నంలో అందరూ చాలా కష్టపడుతూ ఉంటారు, మెంటల్గా చాలా ప్రెజర్ పెడుతూ ఉంటారు, ఫిజికల్గా కూడా చాలా ప్రెజర్ పెడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం అనుకునే కళను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కదండి. మరి ఇటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా సాగి మన కళని నెరవేర్చుకోవాలంటే ముఖ్యంగా మనకి ఉండాల్సింది ఆరోగ్యం. అంటే మనకి స్కిల్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో, మన ఆరోగ్యం, ఫిట్నెస్ కూడా మనకి అంత ఇంపార్టెంట్. అది బాగుంటేనే కదండి మిగిలినవన్నీ మనం చేయగలం. సో ఈరోజు నేను న్యూట్రిషన్స్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం చెప్పాలనుకున్నాను కొన్ని విషయాలు. అది మనకి చాలా అవసరం కదండి. సో కొన్ని విషయాలు మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పే ముందు తారక రాముడు మూవీ నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఎంజాయ్ చేసండి.
1: చెప్పండి అమ్మాయి గారు.
2: ఏంటది
1: అందరిలా చూడరుగా నన్ను మీరు?
2: అంటే
1: ఆ ఏదో నా చూసింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
2: అయితే
1: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
2: రాదులే.
1: అంటే?
2: అంటే
1: నేనంటే
2: నువ్వంటే
1: మీకెంతో
2: నాకెంతో
1: ఇష్టం అన్నమాట.

గొంతులో భావాల్ని పలికించాలంటే అది బాల్య తర్వాతే కదండి. ఒక మంచి సాంగ్ని అయితే విన్నారు కదా. మరి యువాణి కార్యక్రమంలో ఇప్పుడు మనం మాట్లాడుకునేది న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం. ఫాస్ట్ ఫుడ్కి చాలా టేస్ట్ ఉంటుంది, కానీ బ్యాలెన్స్ చేయాలి దాన్ని అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం తినే ఆహారంలో కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు, పాలు ఇలా అన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. అంటే మన ప్లేట్ కూడా మనం తినేటప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి. ఆకుకూరలు, ఆకుకూరతో తయారు చేసిన కూర, కూరగాయలతో చేసినది, అలా మనం ప్రోటీన్స్ అన్నీ ఉండేలా మనం చూసుకోవాలి. సో ఫాస్ట్ ఫుడ్స్కి ఒక లిమిట్ అనేది మనం పెట్టుకోవాలి. ఇంకా దీని మీద ఇంకొన్ని విషయాలు మీకు చెప్పే ముందు, కె బాలచంద్రన్ దర్శకత్వంలో కమల్ హాసన్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ఈ మూవీలో ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ కుర్రాళ్ళు అందరూ ఖచ్చితంగా వాడతారండి ఈ పాటని. అదే ఈ పాట ఒక లవ్లీ ట్రాక్ వచ్చేస్తుంది, మీరు ఎంజాయ్ చేసేయండి.

కరలకు పందిళ్ళు వీళ్ళు వీళ్ళేనో నేటి మొనగాడు చెలిమికి ఎప్పుడు చదగాడు చెడుకి ఎప్పుడు పగవాడు వీళ్ళ వయసు నూరేడు నూరేళ్లకు కుర్రాడు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు అద్దులే వేలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు చాలా

మనుషులే మనలే తాలు కమాన్ క్లాప్ మనసులే మన కోవెళ్ళు ఎవ్రీబడి మనుషులే మననే తాలు మనసులే మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దు లేదు లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెళ్ళకి ఉన్నోళ్ళు కళ్ళారే లేనోళ్ళు కవ్వించే సొగాళ్ళు

ఒక లవ్లీ ట్రాక్ విన్నారు కదా. మరి యువని కార్యక్రమంలో న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం వింటున్నారు కదా. అయితే మన తీసుకునే ఆహారంలో ప్రోటీన్ కూడా ఉండేలా చూసుకోవాలి. పప్పులు, శనగలు, పెసలు, గుడ్లు, చేపలు వంటి ప్రోటీన్.

ఫుడ్ శరీర కండరాల నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలానే మనం తీసుకునే నీరు కూడా ఒక ముఖ్యమైన భాగమే. దాహం వేసే వరకు కూడా ఉండకుండా తగినంత నీరు త్రాగడం ముఖ్యం. అంటే నీరు అనేది మనకి ఎంత అవసరమో అవసరమైన పరిమాణం బట్టి, వయసు, వాతావరణం, శారీరక శ్రమను బట్టి కూడా మనం వాటర్ అనేది తీసుకోవాలి. ఖచ్చితంగా వాటర్ అనేది మన బాడీలో మనకి సరిపడే కంటెంట్ వరకు తీసుకోవాలి. అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. మరి నెక్స్ట్ సాంగ్ ఏం వినేద్దామంటే, రౌద్రం రణం రుధిరం. ఏంట అనుకుంటున్నారా? అదేనండి, త్రిబులర్ RRR త్రిబులర్ మూవీ నుండి. ఆ మూవీ ఎవరు డైరెక్ట్ చేశారు అంటే ఎవరనే చెప్పేస్తారు కదా, ఇంకెవరు మన రాజమౌళి గారు. ఈ మూవీలో జూనియర్ NTR, రామ్ చరణ్, ఆలియా భట్ నటించగా MM కీరవాణి దీనికి సంగీతాన్ని అందించారు. మరి ఈ మూవీ నుంచి ఒక జోష్ అయిన సాంగ్ వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేసండి.

ఓకే, మంచి లవ్లీ ట్రాక్ విన్నారు కదండి. అయితే ఫిజికల్ ఫిట్నెస్లో భాగంగా రోజు కొంత ఫిజికల్ యాక్టివిటీ చేయడం అలవాటు చేసుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్ అంటే అందరూ జిమ్కి వెళ్ళిపోవాలి, ఏమో జిమ్ అది ఇది అని అనుకుంటారు, కానండి జిమ్ ఒకటే కాదండి, యోగా, వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ అండ్ జిమ్ కూడా. ఇలాంటివి ఏదో ఒకటి అనేది మనం ఎంచుకోవాలి. ఇది రోజులో ఒక భాగంగా మనం చేసుకోవాలి. యాక్చువల్లీ కొత్తగా చేసే వాళ్ళకి, చేయాలి అనుకున్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కానండి, చేస్తున్న కొద్దీ ఖచ్చితంగా అది అలవాటుగా మారిపోతుంది. అది లేకపోతే మనం ఉండలేమేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అలానే మనం తీసుకునే ఆహారంలో కూడా ఎక్కువ ఉప్పు, చక్కెర, అనారోగ్యకర కొవ్వులు ఉన్న ఆహారాన్ని తరచుగా తీసుకోకుండా ఇంట్లో తయారు చేసే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మరి కార్యక్రమంలో రన్ రాజా రన్ చిత్రం నుండి ఒక మంచి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేసేయండి.

ఫిజికల్ ఫిట్నెస్ కోసం విన్నారు కదండి, మరి ఇందులో నిద్ర కూడా మనకి చాలా భాగమే. పోషకాహారం, వ్యాయామం ఇవన్నీ మనకి అవసరమే కదండి. మన కలలను నెరవేర్చుకోవడానికి దానికి సంబంధించిన కోర్సులు, స్కిల్స్ ఎంత అవసరమో ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరమే కదా. ఇలా చిన్న మార్పులతోనే ఒక మంచి పెద్ద ఫలితం అనేది వస్తుందండి. ఇంతటితో యువవాణి కార్యక్రమం పూర్తి అవుతుంది.

మీరు వింటున్నారు ట్యూన్ చేసి 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి నేను ముందుగా మీకు తార అనే పదం ఇచ్చాను కదండి, ఆ పదం మీద కవితలు భావాలు రాసి మాకు పంపించమన్నాం కదా, మరి అప్పుడు వినని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా వినండి, ఎందుకంటే ఆ కార్యక్రమం మా పదం మీ భావం ఇప్పుడు ప్రారంభమైపోతుంది. నేను ఇస్తున్న పదం తార. ఈ పదం మీద మీ కవితలు మీ భావాలు రాసి మాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 6304767436 నెంబర్కి. మరి అస్సలు లేట్ చేయకుండా వాట్సాప్ చేసేయండి. మీరు పంపించినవి మీ పేరుతో నేను చదివి వినిపిస్తాను. ఈలోగా సీతారామరాజు ఒక మూవీ నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ ట్రాక్ వస్తుంది, నేను ఎంజాయ్ చేసేయండి.

ఒక మంచి లవ్లీ సాంగ్ అయితే విన్నారు కదా. తారలు ఎన్నున్నా చందమామ ఒక్కటే, రేడియోలు ఎన్నున్నా ఆకాశవాణి రేడియో ఒక్కటే, నా జీవితంలో ఒకే ఒక జీవిత భాగస్వామి నా తార. చందమామ చూడటానికి దూరంగా ఉంటుంది, తారలు అన్నీ మనసుకు దగ్గరగా కనబడతాయి అంటూ మనకి మెసేజ్ చేశారండి రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి. కాలం కదిలే నది లాంటిది, ఆ నదిలో సాగే పడవలే తారలు. నిన్నటి తరం విత్తిన బీజం నేటి తరానికి నీడనిచ్చే వృక్షం అంటూ సుమలత గారు, గంగాధర్ గారు పంపించారండి. తార అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే తారలు, సినీ తారలు ఎందరో ఎందరెందరో ఉన్నారు. వీళ్ళల్లో ఒక్కరికి ఒకరు ఒక్కొక్క రకమైన కళ నైపుణ్యము కలిగి ఉంటారు. వారికి ఉన్న కళా నైపుణ్యముతో వారి వారి నటనతో ప్రేక్షకులను మైమరిపిస్తూ

ఉంటారు. ఇదో రకమైన కళ. అయితే నింగిలో ఉన్న తారలు అంటే నక్షత్రాలు. ఈ నక్షత్రాలు అనుగుణంగా శుభముహూర్తాలు అనేక అనేక శుభదాయకమైన ఒకటేంటి చాలానే శుభప్రదమైనవి. ఇందులో మధువరులు, పెళ్ళిళ్ళు, ముహూర్తాలు, గృహ ప్రవేశాలు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో శుభకార్యాలు అన్నీ తారలతోనే ముడిపడి ఉన్నాయని చెప్తున్నారండి. గోపాలరావు గారు, హేమలత, ఉషా, టోనీ విశాఖపట్నం నుంచి మనకు పంపించారండి. మరిన్ని కవితలు చదివి వినిపించే ముందు తపస్సు మూవీ నుంచి ఒక మంచి సాంగ్ విని ఎంజాయ్ చేయండి.

నింగి వీధుల్లో ఒంటరి తార, చీకటి గుండెల్లో వెలుగుల తార, కోటి రూపాల ఆ చందమామ పక్కన చిరునవ్వులు చిందించే అందాల చుక్కవు. ఎంత దూరమో నీ ఆశల లోకం, చూసే కొద్దీ తీరని మోహం. రాత్రి వేళ నీ రూపే నాకో తోడు, నిరంతరం నన్ను కనిపెట్టి చూడు. నా కంటి తారవై నీవు నిలిచావు, చూసే ప్రతి చూపుల్లోనూ నిండావు. రెప్పల చాటున దాగిన స్వప్నమా, నన్ను నడిపించే నా భాగ్యమా. నువ్వు లేకపోతే జగమంతా చీకటి, నీవు తోడుంటే ప్రతి నిమిషం ఒక వెలుగు, వెలుగుల తాటి. నా ప్రాణతారవై నీవు వెలగాలి, మనసు లోగిలిలో ప్రేమై కురవాలి అంటూ జనకులు సత్యనారాయణమూర్తి, కవితాజరి, సలాది ప్రసన్నకుమార్, ఉమా సోమేశ్వర శివాలయం, సుందరపల్లి నుండి పంపించారండి. అలానే చీకటి ఆకాశం ఒడిలో చిరునవ్వులా మెరిసే వెలుగు తార, దూరంగా ఉన్న మనసుకు దగ్గరగా అనిపించే నక్షత్రం తార, కలల దారిలో నడిచే ప్రతి అడుగుకి ఆశను నింపే చిన్న వెలుగు తార, ఆకాశంలో ఒక్కటే మెరిసిన 1000 నక్షత్రాల్లో ప్రత్యేకంగా కనిపించేది తార. చీకటిని భయపడకుండా వెలుగుగా నిలవడమే తార చెప్తే అందమైన సందేశం అంటూ రాజమణి, శ్రీనివాస్, జ్యోతి, లక్ష్మి పంపించారండి గాజువాక్ నుంచి. నీలాల నింగిలో రాత్రిపూట తార మిలమిలమంటూ ప్రకాశిస్తుంటే లోకానికి కొత్త చూపుని ఇస్తున్నట్టు ఉంటుంది. మనసు దిగులతో మూగబోయినప్పుడు, ఊహ దిక్కు తోచక చక్కర్లు కొడుతున్నప్పుడు నింగిలోకి తొంగి చూసే మౌనమంతా ఇట్టే కరిగిపోతుంది. తార ఒక నక్షత్రమే కాదు, అలసి సలసిన కళ్లకు సేద తీర్చి ఒక దివ్య ప్రకాశిక. తార ఆకాశానికి చుక్కల పొద్దును చీకట్లో పరిచి కొత్త లోకంను పరిచయం చేస్తుంది. తారాలోకంలో ధృవతార ఎప్పటికీ చందమామే అంటూ మానాపురం నుంచి రాజచంద్రశేఖర్ గారు బాబాపేట విజయనగరం నుంచి పంపించారండి. చాలా చక్కగా మేము ఇచ్చిన పదానికి మంచి మంచిగా అందంగా కవితలు అనేవి పంపిస్తున్నారండి. చీకటి ఆకాశాన మెరిసే తారవై, చిన్న ఆశలకు వెలుగే నిలిచావే, నిశబ్దరాత్రిలో మధురమైన పాటవై, నా మనసులో మమతగా నిలిచావే, దూరంగా ఉన్న దారి చూపే దీపమై, దుఃఖంలోనూ ధైర్యం ఇచ్చే స్నేహమై, ఆకాశంలో ఒక్క తారవు నీవైనా నా హృదయానికి మాత్రం నువ్వే లోకమంతా అంటే కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్ బుచ్చిరాజుపాలెం నుండి పంపించారండి. చాలా చక్కగా మేము ఇచ్చిన పదానికి మంచి కవితలు పంపించారు. ఇంతటితో మా పదం మీ భావం కార్యక్రమం బాయ్ చెప్పేద్దామండి. కాసేపట్లో బి రాజుచే ఉద్యోగ వార్తలు వింటారు.

ఉద్యోగ వార్తలు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్స్ మొదలైన

డేటా ఎంట్రీ ఆపరేటర్. అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన్ కోర్సు ఉత్తీర్ణత, డిఈఓ, డిఈఓ గ్రేడ్ ఏ పోస్టుల కోసం. అభ్యర్థులు: గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా, సైన్స్ స్ట్రీంలో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఆగస్టు 2, 1999 నుంచి ఆగస్టు 1, 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 15 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం: టైర్ 1, టైర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 7 సెప్టెంబర్ 2026 నుంచి 7 అక్టోబర్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 8 అక్టోబర్ 2026. దరఖాస్తు సవరణ తేదీలు 14 అక్టోబర్ 2026 నుంచి 16 అక్టోబర్ 2026 వరకు. మరిన్ని వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్ ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ TIFR ముంబై అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 10 ట్రేడ్మెన్స్ ట్రైనీలు ట్రేడ్మెన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ సెలక్షన్ కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 30 తేదీ నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. పోస్టుల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్, మొత్తం ఖాళీల సంఖ్య 10. విభాగాలు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెషనిస్ట్, టర్నర్ తదితరాలు. అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఎన్సీవీటి గుర్తించిన కార్పెంటర్ ట్రేడ్లో కనీసం 60% మార్కులతో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ: వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 30. మరిన్ని వివరాలకు www.tifr.res.in వెబ్సైట్ను సందర్శించగలరు.

0: ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
0: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
0: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం రెయిన్బో సాగరిక. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, మరియు యాప్ నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. తరువాత 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల అధిపతులతో సమావేశమై రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుండి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్

ఈ రోజు అహ్మదాబాద్ లో వెల్స్ ఫన్ వరల్డ్ ఇండియా గ్రూప్ సీఈఓ నితిన్ జైన్ తో సమాపేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విశాఖలో వెల్స్ ఫన్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా సంస్థను ఆహ్వానించారు. అలాగే కాకినాడలో టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, డిఐ పైపుల తయారీ, పైప్ కోటింగ్ యూనిట్, గ్రీన్ అమ్మోనియా తయారీ యూనిట్లను ఏర్పాటుకు వీలుగా వెల్స్ ఫన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వెల్స్పన్ సీఈఓ నితిన్ జైన్ మాట్లాడుతూ ప్రస్తుతం తమ సంస్థ రాష్టంలోని కర్నూలు, కడపలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్వహిస్తోందని, కాకినాడ శ్రీకాకుళం గ్యాస్ పైప్లైన్ రిలయన్స్ కేజీ D6 పైపుల కోసం సరఫరా చేస్తోందని తెలిపారు. మంత్రి లోకేష్ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో ఈ రోజు నిర్వహించిన 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణ రాష్ట స్థాయి సన్నద్దత సమాపేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తమది సంపూర్ణ రైతు ప్రభుత్వమని, వారికి న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు రవాణా ఛార్జీలను వెంటనే చెల్లిస్తామని, గోనె సంచుల కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ధాన్యం సేకరణ అంచనాలు పెంచుతామని తెలిపారు. రాష్టంలో సమృద్దిగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తూ ఉండడంతో ధాన్యం దిగుబడి పెరిగే అవకాశముందన్నారు. వైద్య సేవలను అనుసంధానం చేసే సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ధర్మవరం నుంచి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన 71 ఆరోగ్య రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య రథాల్లో 41 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని, సాధారణంగా 3 నుంచి 5 వేల రూపాయల వరకు ఖర్చయ్యే పరీక్షలను కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. డయాబెటిస్, రక్త పరీక్షలు, కిడ్నీ, కాలేయం తదితర పరీక్షలు ఇందులో ఉంటాయన్నారు. వ్యక్తిగత వైద్య వివరాలను డిజిటల్గా నమోదు చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, రక్తపోటు, రక్తంలో చక్కెర, రక్త గ్రూప్, తీసుకున్న చికిత్స, వాడుతున్న మందులు వంటి వివరాలు ఇందులో నమోదవుతాయని మంత్రి వివరిస్తూ,

రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా కేసానుపల్లి వద్ద జాతీయ రహదారి 167A రెండవ దశ నాలుగు వరుసల విస్తరణ పనులకు ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 387 కోట్ల రూపాయలతో భూసేకరణ చేపట్టి రెండేళ్లలో జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భూసేకరణకు సంబంధించి రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. హైవే పూర్తయితే నరసరావుపేటలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, పరిసర ప్రాంతాల అభివృద్ది జరుగుతుందని తెలిపారు. అనంతరం పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ నక్కరికల్లు చిలకలూరిపేట రహదారి హైదరాబాద్ నుంచి చీరాల వరకు కనెక్టివిటీ కల్పిస్తూ నాలుగు జిల్లాలను అనుసంధానిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వ్యాపార యజమానులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం, వారిని అధిక వడ్డీల బారి నుంచి రక్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకాన్ని ఏప్రిల్ 8, 2015 సంవత్సరంలో ప్రారంభించింది. సూక్ష్మ చిన్న సంస్థలకు పూచీకత్తు లేని రుణాలను అందించడం ద్వారా వారికి నిధులు సమకూర్చడం, తయారీ, వాణిజ్యం, సేవలు, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గడిచిన 11 సంవత్సరాల కాలంలో ఈ పథకం కింద 57.79 కోట్ల లక్షలకు పైగా రుణ ఖాతాల ద్వారా 40.07 లక్షల

కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేయబడింది. అలాగే తొలిసారిగా పారిశ్రామికవేత్తలుగా మారిన 12 కోట్ల మందిని అధికారిక బ్యాంకింగ్ రంగంలోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా శిశు, కిశోర, తరుణ్, తరుణ్ ప్లస్ అనే 4 విభాగాల కింద రుణాలను పొందవచ్చు. మొత్తం రుణ లబ్దిదారులలో 60 నుండి 68% మంది ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు చేరువ కావడం ద్వారా మహిళా సాధికారత విషయంలో ఈ పథకం ఘన విజయం సాధించింది. పీఎం ముద్రా యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ

0: రోజ్గార్ ఓర్ స్వరోజ్గార్ కే ఏక్ బడే అభియాన్ ముద్రా యోజనా కో బల్ దియా. ఇస్సే మహిళాఓ సహిత్ ఉన్ వర్గో కో ఛోటే ఛోటే బిజినెస్ కే లియే లోన్ లేనా ఆసాన్ హువా. ఇన్ లోగో కే పాస్ బ్యాంకో కో దేనే కే లియే కోయి గారంటీ నహీ హోతీ. ఐసే మే సర్కార్ నే ఖుద్ ఉన్కీ గారంటీ లీ. ముద్రా యోజనా సే అభీ తక్ 24 లక్షల కోట్ల రూపాయల సే అధిక్ కే లోన్ దియే జా చుకే హై.
1: మహిళల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను చూపాల్సిన అవసరం ఉందని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. తెనాలి జేఎంజే మహిళా కళాశాలలో మహిళల మానసిక ఆరోగ్యంపై ఈ రోజు నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కుటుంబం, విద్య, ఉద్యోగం, సామాజిక పరిస్థితులు వంటి వివిధ అంశాలు మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. మానసిక సమస్యలను దాచిపెట్టకుండా వాటిని గుర్తించి అవసరమైన సమయంలో నిపుణుల సహాయం తీసుకునేలా మహిళలకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ అనుమతుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఈ రోజు జరిగిన జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తల సమస్యలు, పెండింగ్ అనుమతులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన కంపెనీలు, ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల అధిపతులతో సమావేశమై రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. వికసిత భారతస్య సంకల్పాయ సర్వజన సహభాగితా అనతిక్రమణీయా ఇది సేవా సంకల్పాభియానే సేవాయాత్రిభిః సహ సంభాషణావధౌ ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ప్రఖ్యాపితం. దీనదయాళ గ్రామీణ కౌశల్య యోజనయ 70,000 యువకానాం ప్రశిక్షణాయ ప్రశాసనేన వ్యధాయి నిర్ణయః. ఐబీఎస్ఏ మంచే పహల్గామ్ ఆక్రమణస్య తీవ్ర నిందా. ఆతంకవాదున్మూలనాయ దృఢ సంకల్పశ్చ ప్రకటితః.

0: శివని ఎఫ్ఎం రెయిన్బో 102. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. కార్యక్రమంలో చిన్న వాణిజ్య ప్రకటన.
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీ నా, దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్,
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
4: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
0: మీరు చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం. మనం ఇంట్లో వంట చేసేటప్పుడు, పనులు చేసేటప్పుడు చాలా వేస్ట్ అనేది, చాలా వృధాగా మనకి పనికిరానివి చాలా వస్తుంటాయి కదండి వేస్ట్ అనేవి. అలా మనం వేస్ట్ చాలా పడేస్తూ ఉంటాం, కానీ వీటితో రసాయన రహిత కంపోస్ట్ని తయారు చేయొచ్చు అనేది మీలో ఎంతమందికి తెలుసు? నాకైతే చాలా కొంచెం తెలుసండి, అంత తెలీదు. అలానే దీంతో మనీ కూడా సంపాదించుకోవచ్చట. అంతేకాదు, పంటకు బలాన్నిచ్చే వేరే రకం ద్రావకాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది స్వచ్ఛత హీ సేవా భాగంలో ఇంటి వద్ద కంపోస్టింగ్ను ప్రోత్సహించడం, కంపోస్ట్ పిట్పై అవగాహన కల్పించడానికి టెర్రస్ గార్డెనర్ అంజనీ లక్ష్మి కంద్రప్ప గారు మనకు కొన్ని సూచనలు అందిస్తున్నారు. మరి అవేంటో వినేద్దామా?
6: అంజనీ లక్ష్మి కందర్ప, మా వారు సూర్యనారాయణ గారు. మేము గత 15 సంవత్సరాలుగా మిద్దె తోట పెంచుతున్నాం. కూరగాయలు, ఆకుకూరలు అన్ని ఇంట్లోనే పెంచుతామండి. నమస్తే అండి, నా పేరు అంజనీ లక్ష్మి కందర్ప, మా వారు సూర్యనారాయణ గారు. మేము గత 15 సంవత్సరాలుగా మిద్దె తోట పెంచుతున్నాం. కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఇంట్లోనే పెంచుతామండి. సాధారణంగా ఇంట్లో పండించుకుంటే మందులు వేయకుండా ఆర్గానిక్గా పండించుకోవచ్చు కూరలన్నీ. కంపోస్ట్ కూడా ఇంట్లోనే తయారు చేస్తామండి. ఈ కంపోస్ట్లో రకరకాలు ఉన్నాయి, ఒకటి నేను చెప్తాను. ఇంట్లో తయారు చేస్తే కంపోస్ట్ పనికిరాని కూర వ్యర్థాలు, ఎండిన ఆకులు, మట్టితో తయారు చేసుకుంటాము. ఇంట్లో మన చేతులతో మనం తయారు చేసుకోవడం వల్ల కంపోస్ట్ కొని తేవాల్సిన అవసరం ఉండదు. ఈ పదార్థాలన్నీ వేస్ట్గా కూడా పోవు. ప్లాస్టిక్ టబ్లో తయారు చేసుకోవచ్చు, కాకపోతే పాల కవర్లు లాంటివి వేయకూడదు అందులోని, అవి మొక్కలకి హాని చేస్తాయి. కంపోస్ట్ కొంచెం తయారీ టైంలో వాసన వస్తుంది, కొంచెం మేడ మీద కానీ మనకి దూరంగా కానీ పెట్టుకుంటే బాగుంటుంది. వాసన రాకుండా దానికి మూత మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి కంపోస్ట్ తయారీ విధానంలోని. ఒక బకెట్ తీసుకుని దానికి రంధ్రాలు చేయాలండి. హోల్స్ పెట్టుకుని అందులో అడుగున లేయర్ మట్టి వేసి, మట్టి మీద కూర వ్యర్థాలన్నీ వేసి, అంటే కూరలు, ఈ పళ్ళు తొక్కలు, పళ్ళు పాడైపోయిన ప్రతిదీ మొత్తం అన్నీ అందులో వేసి, పైన మళ్ళీ లేయర్ మట్టి, మళ్ళీ ఆకులు, మళ్ళీ కూర వ్యర్థాలు, ఇలా వేస్తూ లేయర్ లేయర్లుగా వేసి పైన ఫైనల్గా మట్టి వేసేయాలండి. మట్టి వేసి లైట్గా నీళ్లు చిలకరించాలి, ఎక్కువ కాదు, లైట్గా నీళ్లు వేసి దానికి మూత పెట్టేసేయాలి. మట్టిలో మీరు ఇది పెట్టారనుకోండి డైరెక్ట్గా మట్టిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి పర్వాలేదు. అదే ఇంకా దేని మీదైనా మనం మేడ మీద పెట్టాలి దీన్ని అనుకుంటే దాని కింద ఖచ్చితంగా మరో బకెట్ పెట్టాలి. ఏదైనా బకెట్ పెడితే ఆ వేస్ట్ అంతా దానిలోకి వెళ్ళిపోతుంది, వాటర్ ఎక్కువ రాదు. ఇది ఇలా ఉంచడం వల్ల ఒక 20-25 డేస్కి డ్రైగా తయారైపోతుందండి, అది కుళ్ళిపోయి మొత్తం రెడీ అయిపోతుంది కంపోస్ట్, నల్లగా తయారవుతుంది. ఈ తయారైన దాన్ని మేడ మీదే మనం ఒక టార్ప కానీ లేదంటే మామూలుగా డ్రైగా మేడ మీద జాగా ఉంటే మేడ మీద కానీ వేసి ఒక పూట ఆరపెట్టి దాన్ని స్టోర్ చేసుకోవచ్చు, రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా మనం మొక్కలకు వాడుకోవచ్చు. అంటే ఆరపెట్టకుండా మొక్కలకు వేసుకోవడం వల్ల ఏంటంటే అది స్టోర్ చేయలేము దాన్ని, అప్పటికప్పుడు వాడుకోవడానికి తప్ప స్టోరేజ్ చేయలేము. స్టోర్ చేసుకుని ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు.

0: ఇది మొక్క మొదట్లో ఎలా వేయాలి అంటే, కొంచెంగా మొక్కకి పాడి చేసినట్టుగా కొంచెం తవ్వి మట్టి కొంచెం దూరం చేసి ఆ మొక్క మొదట్లో కొంచెం ఓ పిడికిడు వేసి ఆ మొక్క సైజుని బట్టి, చిన్న మొక్క అయితే కొంచెం వేస్తాం, పెద్ద మొక్క అనుకోండి ఇంచుమించు ఒక 1/2 కేజీ 1/4 కేజీ వరకు మొక్కకి వేస్తాం మొక్క సైజుని బట్టి. అలా వేసి మళ్ళీ ఈ మట్టిని పైన పోసి కప్పేసేయాలన్నమాట. దాన్ని కప్పి అప్పుడు నీళ్ళు ఇవ్వాలి. డైరెక్ట్గా పైన మొక్కల్లో వేసేయకూడదు, ఇది డైరెక్ట్గా ఎప్పుడూ కూడాను. మొక్క మొదట్లో పోసి మట్టి కప్పి దాని మీద నీళ్లు పోయాలి. పోయడం వల్ల అది మొక్క తీసుకుంటుంది చక్కగా. దీనివల్ల మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయండి. ఇలా చేసిన కంపోస్ట్ని గోన సంచుల్లో స్టోర్ చేసుకోవచ్చు మీరు, మొక్కలకి ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు. ఇది పాడవదు, కాకపోతే వర్షంలో పెట్టకూడదు. వర్షంలో పెడితే ఆటోమేటిక్గా పాడవుతుంది, అది వాసన రావడం గట్రా జరుగుతుంది. స్టోర్ చేసుకోండి ఇలాగా. అది కాక పుల్లటి మజ్జిగ మొక్కలకి ఎప్పటికప్పుడు పలచగా చేసి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయడం వల్ల ఈ తెల్లదోమ గట్రా రాదండి మొక్కలకి. మా ఇంట్లో చేసే మొక్క మా ఇంట్లో పెంచే మొక్కలు అయితే మాత్రం అన్నీ చాలా హెల్దీగా ఉంటాయి. మేము ఇది కాక జీవామృతాన్ని తయారు చేస్తామండి. గోమయం, గోమూత్రం, శనగపిండి, పుట్టమన్ను, బెల్లం ఇవన్నీ ఒక 200 లీటర్ల ఒక డ్రమ్ములోని 200 లీటర్ల నీళ్లు డ్రమ్ము తీసుకుని ఇవన్నీ 2 కేజీలు పుట్టమన్ను ఒక 2 కేజీలు, గోమయం గోమయం ఇంచుమించు సరి మిగిలిన దొరికిన దాన్ని బట్టి ఒక 3-4 కేజీలు, శనగపిండి 2 కేజీలు, బెల్లం 2 కేజీలు, నీళ్లు మాత్రం 200 లీటర్లు, 20 లీటర్లు క్యాన్తో వేస్తామండి గోమూత్రం. ఇవన్నీ మొత్తం కలిపి ఒకసారి యాంటీ క్లాక్ వైజ్, ఇంకొకసారి మామూలుగా దీనిలోని కలిపి దాన్ని ఒక 10 రోజులు అలా అటు ఇటు తిప్పితే లబ్ధి పురుగుల్లా వస్తాయి. అది మేము మొక్కలన్నిటికీ వేయడం జరుగుతుంది అక్కడ మా తోటలోని. అదే మేము ఇంటికి తీసుకొచ్చి మొక్క సైజుని బట్టి ఒక 20 లీటర్ల నీళ్ళల్లో ఒక 2 లీటర్లు ఈ జీవామృతం కలిపి మేము ప్రతి మొక్కకి, చిన్న మొక్క అయితే ఒక 1/2 లీటర్ అని, పెద్ద మొక్కలకి 1 లీటర్ చెప్పిన మేము అన్నిటికీ ఇస్తాము. మొక్కలైతే మా మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి. ఇలా చేసుకోవడం వల్ల అందరికీ తెలుస్తుంది, ఇది బాగుంటుంది కూడా. నమస్తే అండి అందరికి.
1: మరి విన్నారు కదండి, లక్ష్మీ కందర్ప గారు మనకి చాలా మంచి సూచనలు అందించారు. ఖచ్చితంగా మనం ఇంట్లోనే ఎరువుని తయారు చేసుకొని ఆరోగ్యకరమైన కూరగాయలని, పండ్లని మనం పండించుకోవడం ఎంతో మనకి అవసరం కదండీ.

0: మీరు చూసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం. మరి ఇప్పుడు మిక్స్డ్ మస్తీ. ఈ కార్యక్రమంలో నేను మీకు ఇస్తున్న పదం చినుకు. తెలుసు కదండి మీకు అంత్యాక్షరి ఉంటుంది, నేను సినిమా మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, ఇలా అన్నీ మీకు అడుగుతుంటాను కదా. సో ఈరోజైతే నేను మీకు ఒక వర్డ్ ఇస్తున్నాను, చినుకు. ఆ చినుకు అనే పదం మీద ఒక పాటనైతే పాడి నాతో పాటు మిగిలిన శ్రోతలకు కూడా వినిపించేయండి. మరి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 272728 272744 నెంబర్కి కాల్ చేసి పాడియండి. మరి ఫస్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో హలో హలో హలో
1: హాయ్ లక్ష్మి గారు, శుక్రియా.
0: శుక్రియా అండి.
1: సమలతండి.
0: హలో.
1: పాడియాలండి.
0: పాడియండి, లేట్ చేయకండి అసలు.

0: నైస్ అండి.
1: చెప్పండి మేడం.
0: నైస్ అండి, నైస్, చాలా బాగా పడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో,
2: హలో, లక్ష్మీ గారు?
0: అవునండి,
2: ఏంటి?
0: నేనేనండి, లక్ష్మీనే.
2: వినపడుతుందండి?
0: వినిపిస్తుంది, మీరు ఇంక అస్సలు లేట్ చేయదు, పాడేయండి.
2: ఏంటండి?
0: నా మాట మీకు వినిపిస్తుందా? మీ మాట నాకు చాలా క్లియర్గా వినిపిస్తుంది.
2: వినిపిస్తుందండి. ఇందానికైతే అది చిన్ని పాడతాను, అది చెప్తాను.
0: చినుకు అనే పదం మీద పాడండి పాట.
2: పాడతాను. నా పేరు అగ్రహ ప్రియాదు. ఇందాల దానికి కూడా నేను ఇంట్లోనే ఉంటానండి. రెయిన్ బాబు ఉంటూ ఉంటానండి.
0: ఓకే అండి, ఓకే అండి. ఇప్పుడు చినుకు అనే పదం మీద పాట పాడండి.
2: వర్షం వచ్చినా రాపెనసం తప్పించనండి.
0: ఓకే అండి, ఓకే అండి.
2: చినుకు చినుకు పడుతూ ఉంటే ఇద్దరు ఒక్కటైపోతుంటే, చినుకు చినుకు పడుతూ ఉంటే ఒక్కటైపోతూ ఉంటే, జోహారు జోహారు ఈ వానకు, ఈ హాయి లేదోయ్ మన

0: ఎలా ఉందండి?
1: చాలా బాగా పాడారండి.
0: నా పేరు అగ్రవర్తుండీ, చిన్నంబారు మీదండి.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ. హలో,
2: గుడ్ ఈవినింగ్ లక్ష్మి.
1: గుడ్ ఈవినింగ్ అండి.
2: వాసవి ఏవియన్ కాలేజ్ లో ఉన్నాం.
1: వాసవి గారు,
2: చినుకు చినుకు అందెలతో చిట్టపట చీర సవ్వడితో నీలి అంటారమ్మా.
1: అయ్యో, ఎందుకు సిగ్గుపడుతున్నారు? బాగా పాడుతున్నారండి.
2: పాడమంటారు ఒక మరొక లైన్?
1: పాడండి.
2: చినుకు చినుకు అందెలతో చిటపట చిరు చవ్వడితో నీలిమబ్బు నురగలతో. వద్దురే అమ్మా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో,
3: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
3: నా పేరు మన్మధరావు అండి, ఢిల్లీ జబర్తోట.
1: మన్మధరావు గారు, వర్డ్ విన్నారా?
3: విన్నానండి. చినుకు మీద పాడమనా?
1: అవునండి,
3: పాడుతుంది. చిన్న ముక్క పాడుతుంది. చినుకులారాలు నదులుగా సాగి నీ ప్రేమ నా ప్రేమ. థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. నిజంగా మన శ్రోతలు ఎంత బాగా అండి, ఇలా చెప్తగానే అలా అందుకున్నారు. మరి ఇంకా రెడీగా ఉంచుకోండి, చినుకు అనే పదం మీద పాటలు ఇప్పుడైతే మీకోసం. మీరు వినడానికి ఒక మంచి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేసండి. లెజెండ్ మూవీ నుంచి. మరి బాలకృష్ణ మూవీ ఆ పాటలు అంటే ఎలా ఉంటాయో ఎవరికి చెప్పవసరం లేదు కదా. ఖచ్చితంగా సూపర్ డూపర్ జోష్నైతే అందిస్తాయి. అందులోనే లెజెండ్ అనే మూవీ నుంచి ఈ పాట మీకోసం వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేసేయండి.

0: ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్నారు కదా. మరి నెక్స్ట్ కాలర్ ఎవరు, ఏ పాట పాడతారో మరి వినేద్దామా? హలో
1: హలో
0: సార్.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నేను శ్రీను బాబు అండి, గోపాలపట్నం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: సార్ వర్డ్ విన్నారా అండి?
1: చినుకులని ఇచ్చారు,
0: అవునండి.
1: పాడతాను మేడం.
0: ఓకే.
1: చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. అంటే మేడం,
0: నైస్ అండి, బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
2: నమస్తే అండి. హాజీ లక్ష్మి గారు,
0: నమస్తే అండి.
2: శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం.
2: అసలు పూడి, నా పేరు సత్యరెడ్డి.
0: సత్యరెడ్డి గారు పాడేస్తున్నారా మరి చినుకు అనే పదం మీద పాట?
2: చిట్టపట చిన్నకులు పడుతూ ఉంటే. సారీ, ఇంకోటి కాక ఇచ్చేద్దాం.
0: ఇచ్చేద్దామా?
2: బాయ్.
0: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: బాయ్.
0: హలో హలో,
3: హలో,
0: వినిపిస్తుందండి, మాట్లాడండి. హలో,
3: నా పేరు సరోజిని అండి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: సరోజిని గారు
3: అవునండి,
0: విన్నారా చినుకు అనే పదం మీద పాట పాడమని?
3: విన్నానండి.
0: పాడియండి, అస్సలు ఇంక లేట్ చేయొద్దు.
3: చినుకులారాలి నదులుగా సాగి నీ ప్రేమ, నా ప్రేమ. అంతేనండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో,
4: హలో, నమస్తే అండి.
0: మీరు అలా పాడేస్తున్నారు, చెప్పండి చెప్పండి మీ పేరు.
4: నా పేరు రత్న అండి.
0: రత్న గారు పాడియండి, ఇంక అస్సలు లేట్ చేయద్దు.
4: ఎప్పుడు ఈ రొమాంటిక్ సాంగ్ పాడలేదు. చినుకు చినుకు పడుతూ ఉంటే

0: పాడాలా మేడం? నాకు
1: అవునండి, చినుకు మీద పాడాలి.
0: వానలది పాడకూడదా?
1: ఓకే పాడండి.
0: ఏంటంటే వాళ్ళందరూ పాడేసారండి చినుకు మీద పాట.
1: అవునా, ఉన్నాయండి చాలా పాటలు చినుకు మీద ఉన్నాయి,
0: అయితే చినుకు మీద పాడేస్తున్నాను.
1: పాడేయండి.
0: చినుకు చినుకు పడుతూ ఉంటే, తడిసి తడిసి ముద్దవుతుంటే, జోహారు జోహారు వానకు. చాలు మేడం,
1: నైస్ అండి.
0: నమస్తే.
1: థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిజంగా చాలా పాటలు ఉన్నాయి కదండి. ఎంత బాగా మన కాలేజ్ రెడీగా ఉన్నారు, ముందుగానే ప్రిపేర్ అవుతున్నారు పాడాలి అని. ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇంకొక చిన్న బ్యూటిఫుల్ సాంగ్ మనం వినేసాక మళ్ళీ కాలేజ్ ఎవరు పడతారో వినేద్దాం.

0: మరి సమయం దగ్గరగా అయిపోవస్తుంది. మళ్ళీ అరే నాకు లైన్ దొరకలేదు అని ఎవరేం బాధపడద్దు, మళ్ళీ నేను వస్తాను, ఖచ్చితంగా ఒక మంచి ఓడిస్తాను, అప్పుడు ఖచ్చితంగా మంచి మంచి పాటలు పాడిద్దరు కానీ సిద్ధంగా ఉండండి. మరి ఇంతటితో మిక్స్డ్ మస్తీ కార్యక్రమానికి బాయ్ చెప్పేద్దాం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు కార్యక్రమాల్లో. ఇప్పుడు నిలయంలో సమయం 7:28 కావస్తుంది. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసారాల్లో భాగంగా 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 7:15 చలనచిత్ర గీతాలు వింటారు. 7:30 2026 ఆసియా క్రీడలు జపాన్లో జరుగుతున్న తాజా సమాచారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రతి గంటకు వింటారు. 7:35 తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ వింటారు. 8:00 దార్శనిక్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వింటారు. 8:15 మంచి మంచి మెలోడీ సాంగ్స్తో మెలోడీ మ్యాచ్ మీకోసం.

రెడీగా ఉంటుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:40 చలనచిత్ర గీతాలు వింటారు. 8:45 సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 స్వరమాలిక. 10:00 జపాన్లో జరుగుతున్న ఏషియా గేమ్స్ అప్డేట్స్ వింటారు. 11:00 హిందీలో వార్తలు వింటారు. 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈనాటి ఈరోజు ప్రసార విశేషాలు. మరి రేపటి ప్రసార విశేషాల్లోకి వెళ్తే

0: రేపటి ప్రసార విశేషాల్లో 6 గంటలకు దేశభక్తి గీతం, దేశం అంటే మనుషులని బృందగానం, రచన శ్రీ జేవి తిరుమలాచారి, సంగీతం శ్రీ డి నిశ్చల్, 6:10 భక్తి రంజని, తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు, 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ జ్యోష్యుల శ్యామసుందరం, 6:35 పొలం పనులు, ప్రస్తుత వరి మొక్కజొన్న పప్పు దినుసులలో శాస్త్రవేత్తల సూచనలు, దానిపై వివరణ ఆయన సుధాకర్ రెడ్డి గారితో వింటారు. 7:15 ఉదయ సమీరాలు. ఉదయ సమీరాల్లో మొదటగా నీటిమాట. నీటిమాటలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం తెలుగు రచయిత జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. అలాగే ఈశ్వర చంద్ర విద్యాసాగర్ జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. ఉదయ సమీరాల్లో 2వ భాగంగా కవన విజయం సమస్య పూరణం వింటారు. నిర్వహణ శ్రీ రామ్ భట్ల నృసింహ శర్మ. ఉదయ సమీరాల్లో 3వ భాగంగా పుష్పాంజలి వింటారు. 4వ భాగంగా సమాచారవాణి వింటారు. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో వైద్య మంత్రం, ఫ్యాషన్ మంత్రం, స్వచ్ఛతా హి సేవ అంటూ ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో రెడీగా ఉంటుంది. 8:59 పాటల పల్లకి, 11:00 మధురిమ కార్యక్రమం వస్తుంది. 11:30 స్టంప్డ్ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం, 11:50 చలనచిత్ర గీతాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలను సూచిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ రంగు హెచ్చరికను జారీ చేసింది. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి

12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమం వలన భారత్లోనే తయారీలు పెరిగాయని, దేశంలో పెట్టుబడులు పెరిగాయని, దేశం నుండి ఎగుమతులు పెరిగాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఈ మార్పు కనిపిస్తుందని, దేశ ఎదుగుదల వృద్ధికి తోడ్పడే మౌలిక సదుపాయాలు, సంస్థలు, నవీన కల్పనల అభివృద్ధికే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు 8 ఏళ్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్యమంతన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంతన్ జన ఆరోగ్య యోజన కారణంగా 90% క్యాన్సర్ కేసులకు 30 రోజుల్లోనే చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతుందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కేర్ను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని, పౌరులకు మరింత రోగి కేంద్రీకృత సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ 2 పథకాల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులను ప్రదానం చేశారు. భారతదేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య హామీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ మొబైల్ యాప్, సెక్యూర్ డేటా ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ కూడా మంత్రి ప్రారంభించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్రాల సీనియర్ నాయకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా సంస్థలు, రంగనిపుణులు పాల్గొన్నారు. వీరంతా ఈ కార్యక్రమాల కింద సాధించిన పురోగతిని సమీక్షిస్తూ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ పరివర్తన తదుపరి దశపై చర్చిస్తున్నారు. అత్యంత వెనుకబడిన దేశాలతో ఉన్న దృఢమైన భాగస్వామ్యాన్ని భారతదేశం పునరుద్ఘాటించింది. న్యూయార్క్లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాలు కార్యదర్శి సుధాకర్ దలేలా అత్యంత వెనుకబడిన దేశాల వార్షిక మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన దేశాలు సుస్థిరంగా, తిరుగులేని విధంగా అభివృద్ధి పథం నుండి బయటపడడానికి అందుబాటులో ఉండే ఆర్థిక సహాయం, స్థానిక ఉత్పత్తుల పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, సాంకేతిక భాగస్వామ్యాలు అవసరమని మంత్రి పిలుపునిచ్చారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్ ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద నివారణ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సమ్మిళిత విపత్తు వాతావరణ స్థితిస్థాపకత అనే అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి దలేలా ప్రసంగిస్తూ, భారతదేశ పటిష్టమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ఆధారిత మౌలిక సదుపాయాలు, విపత్తు సంసిద్ధతతో పాటు విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి, భారత్ ఆసియా సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ముందస్తు హెచ్చరికలను సకాలంలో చర్యలుగా మార్చాల్సిన అవసరాన్ని తెలుపుతూ 2030లో 4వ ఐక్యరాజ్యసమితి ప్రపంచ విపత్తు ప్రమాద నివారణ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చేసిన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. దేశం నేతృత్వంలోని అనుసరణ కోసం ఊహించదగిన ఆర్థిక సహాయం అందించాలని, ఇచ్చే ఆర్థిక సహాయం బలహీన దేశాలు వర్గాలపై రుణభారాన్ని పెంచకుండా వారిని సంరక్షించాలని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలకు సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే అనేక రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లలో భారతదేశంలో నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడగా దేశంలోని మహిళల్లో ఆత్మనిర్భరత కూడా పెరిగింది. ఈరోజు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి అని మోదీ పేర్కొన్నారు. పండిట్ ఉపాధ్యాయ అందించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం మరియు సంభాషణ అనే 7 సూత్రాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సేవాస్ఫూర్తితో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ చూపిన మార్గాన్ని అనుసరించడం ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. ఈరోజు గౌహతిలోని శ్రీమంత శంకర్దేవ కళాక్షేత్రంలోని బనికంఠ కాకతి ఆడిటోరియంలో మేరా యువ భారత్ కామ్రూప్ మెట్రో ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే వందేమాతరం శిబిరాన్ని ప్రారంభించారు.
శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా యువజన

సంక్షేమ క్రీడల శాఖ మంత్రి బిశ్వజిత్ దైనరి యువత స్వయం సమృద్ధి సాధించి సమర్థులైన వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం బహుమతులు గెలుచుకోవడం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజ పురోగతికి దోహదపడడానికి కూడా క్రీడలను కొనసాగించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి సుమారు 150 మంది యువకులు పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు సాంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక మార్పిళ్లు, దేశభక్తి కార్యక్రమాలు, రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు, యువతతో సంభాషణలు వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమానికి క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ అంకుర్ బారాలి, అస్సాం కామరూప్ మెట్రో మేరా యువ భారత్ డైరెక్టర్ దీనబంధు సహా కూడా హాజరయ్యారు. ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ మిక్సెడ్ డబుల్ కేటగిరీల్లో భారత్కు కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్స్లో చైనీస్ జోడి వాంగ్ చుక్విన్, సన్ ఇంగ్షాతో తలబడిన భారత్ జోడి దియా చితాలే, మనుషా 0-3 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ ర్యాంకింగ్లో 8వ స్థానంలో ఉన్న భారత్ జోడి క్వార్టర్స్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్న హాంకాంగ్ జోడి వాంగ్ టింగ్, డూఓయీ కెంపై 3-1 తేడాతో గెలిచి సెమీస్కి చేరుకున్నారు. ఈ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఇది భారత్కి 2వ పతకం కాగా, 2018 ఆసియా క్రీడల్లో శరత్ కమల్, మణికా బాత్రా జోడి దేశానికి తొలిసారిగా కాంస్య పతకాన్ని అందించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూయార్క్లో తన జమైకా సహచరి ఖమీనా జాన్సన్ స్మిత్, ఘనా విదేశాంగ మంత్రి శామ్యూల్ జగుట్చెడో అబ్లాక్వా, సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బౌవా, ఈస్ట్ వెస్ట్ సెంటర్ అధ్యక్షురాలు సెలెస్ట్ క్యాన్స్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రపంచం కేవలం 2 ఎంపికలకే పరిమితం కాదని, దేశాలు తమ ప్రయోజనాలు, విలువలు, విశ్వాసం ఆధారంగానే తమ నిర్ణయాలు తీసుకుంటాయని చర్చించినట్లు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు, వాస్తవాలను ప్రతిబింబించేలా సంస్కరణల ఆవశ్యకతను గుర్తిస్తూనే ఐక్యరాజ్యసమితి అనివార్యమని కూడా వారు అంగీకరించారు. భౌగోళిక, రాజకీయ విభజన, సంఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి మరియు సాంకేతిక అంతరాయం వంటి పరిస్థితుల మధ్య కూడా గ్లోబల్ సౌత్ వాణికి ప్రాధాన్యత కొనసాగుతుందని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతిపాదిత ఈపీఆర్ రియాక్టర్ల ఏర్పాటుపై భారత్, ఈడీఎఫ్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో ఫ్రాన్స్కు చెందిన ఈడీఎఫ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బెర్నార్డ్ ఫొంటానెతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈపీఆర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అణురంగానికి సంబంధించిన భారతదేశ నియంత్రణ సంస్కరణలు, పంప్డ్ హైడ్రోస్టోరేజ్ ప్రాజెక్టులపై సహకారం మరియు పటిష్టమైన పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. భారీ స్థాయి స్థానికీకరణ కోసం భారతదేశంలో ఒక పర్యావరణ వ్యవస్థను, సరఫరా గొలుసును నిర్మించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి ఈడీఎఫ్ భారత్ పక్షానికి తెలియజేసింది. అలాగే బహుళ అణు రియాక్టర్లతో కూడిన ఒక భారీ కార్యక్రమం, భారత పరిశ్రమ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా సరఫరాదారులకు విశ్వాసాన్ని ఇస్తుందని, భారీ స్థాయి ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను సాధ్యం చేస్తుందని పునరుద్ఘాటించింది. ముఖ్యాంశాలు మరోసారి. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. కార్యక్రమాల్లో ఇప్పుడు కొన్ని తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. శశి మూవీ నుంచి ఒక లవ్లీ ట్రాక్ వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేసండి.

0: वुशु से, दो एथलेटिक्स से, 11 ब्रॉन्ज है भारत के पास जिसमें से 4 शूटिंग के है, 1 मिक्स मार्शल।
1: कोरिया की बात करें 13 गोल्ड 17 सिल्वर 34 ब्रॉन्ज समेत 64 पदक के साथ तीसरे स्थान पर है।
0: जी आज के लिए दोस्तों सिर्फ इतना ही। अभी मुझे साक्षी मांडवाल और मोहम्मद शाहिद आजमी को दीजिए इजाजत। हम एक बार फिर कल सुबह आपके साथ 9:30 बजे आकाशवाणी के माध्यम से जुड़ेंगे टू ब्रिंग यू ऑल द लाइव अपडेट्स ऑफ द ऑन गोइंग एशियन गेम्स 2026। फॉर द मोमेंट इट्स गुड बाय एंड गुड नाइट।
2: एशियन गेम्स 2026 आईची नगोया।
3: మీరు చూసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. కొన్ని చలనచిత్ర గీతాలు వినేద్దా. విజయ్ దేవరకొండ, రష్మిక, ఈ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కదండి. మరి ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్, ఈ మూవీ నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ ట్రాక్ వినేద్దాం.

0: ఎన్ని మొహం అంటున్నావు ఏంటి?
1: ఏం చేస్తున్నావు?
0: చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? అరే తలుపునంత కిసి
1: చూసుకుంటావా?

కాసేపట్లో వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుంచి, అలానే దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వింటారు.

0: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్య

0: గారు, ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
1: సో చాలామంది చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావలసినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తి బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకు అయితే ఫ్రీగా ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలను ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ముళ్ళు లేకుండా అన్ని చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తా ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయింది అనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించడం, దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తా ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంక్ లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 గంటల దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గెట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యూఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతా ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల్లోంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతా ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్యగారు ముఫ్తి బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతా ఉన్నారు.
0: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
1: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పల్కలు పెట్టి వాళ్ళంతా వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారు, అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తూ ఉంది.
0: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
1: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి, దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
0: ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?

0: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ ని, బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తా ఉన్నాం కాబట్టి ఈ నీళ్లు బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పలకలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకుని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ కంటే ఇంటి వెనుక పెరడు ఉంది అనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరు అనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతా ఉన్నారు.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: సి, ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమం గా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌస్, ఒక హౌస్ హోల్డ్ కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలను బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కు ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్ష ఇచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకుని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్ గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబాలెన్స్ వల్ల వస్తా ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముక్తి బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: అందరూ అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తాను, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశం కెళ్ళిచ్చి ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకుని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: సో జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్, ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టొచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీల దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకు వస్తా ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ని అందరినీ ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్య మిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్ర శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానల్స్ ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడడానికి నేర్పించాలనే దానికి

0: కోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రా వైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ను, రినూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు

ఆకాశవాణి దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం వింటారు. మన భారతీయ సంస్కృతికి, నవభారత పునర్నిర్మాణ సంకల్పానికి మరియు మన సార్వభౌమాధికార ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే ఒక అద్భుతమైన ప్రయాణానికి మీ అందరికీ సాదర సుస్వాగతం. భారతదేశం అంటే కేవలం నదులు, పర్వతాలు, పటంలో కనిపించే కొన్ని సరిహద్దు గీతలు మాత్రమే కాదు. వేల సంవత్సరాల చరిత్ర, సనాతన సంస్కృతి, లక్షలాది మంది వీరుల త్యాగం, 140 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయుల ఆశయాలే మన భారతదేశం. మన దేశ చరిత్రను స్మరించుకుంటే ప్రతి యుగంలోనూ మన సృజనాత్మకతకు, మన శిల్పకళకు ఉదాహరణగా నిలిచే కట్టడాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ ఈనాడు అంటే 21వ శతాబ్దంలో ఒక నవభారత్ మన కళ్ళ ముందే రూపుదిద్దుకుంటుంది. మనం ప్రతిరోజు పత్రికల్లో చదివే లేదా వార్తల్లో చూసే గొప్ప ఇంజనీరింగ్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అసమాన్య శ్రమను, వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యతను, ఇంకా మన జాతీయ గౌరవాన్ని చాటి చెప్పే స్మారక చిహ్నాల అంతరార్థాన్ని సుదీర్ఘంగా తెలుసుకోబోతున్నాం. ఒక దేశ అభివృద్ధికి ప్రామాణికం ఏమిటి? కేవలం ఆర్థిక గణాంకాలు లేదా బడ్జెట్ కేటాయింపులు మాత్రమేనా? కాదు. ఒక దేశపు నిజమైన శక్తి ఆ దేశపు మౌలిక సదుపాయాల బలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. సుదూర తీరాలను, కొండ ప్రాంతాలను క్షణాల్లో అనుసంధానించే ఆధునిక రవాణా మార్గాలు, విపరీతమైన భూకంపాలను, తీవ్రమైన తుఫాన్లను సైతం తట్టుకుని నిలబడే మహావంతెనలు, మన సైనిక దళాలకు వేగవంతమైన రవాణాను కల్పిస్తూ

0: సరిహద్దు భద్రతను పటిష్టం చేసే వ్యూహాత్మక నిర్మాణాలు, ఇవన్నీ కేవలం కాంక్రీట్ స్టీల్తో చేసిన కట్టడాలు కావు. ఇవి మన భారతీయ ఇంజనీర్ల మేధస్సుకు, మన శ్రామిక శక్తి పట్టుదలకు నిలువెత్తు సాక్ష్యాలు. పూర్వకాలంలో మన రాజులు, మహారాజులు గొప్ప కోటలు, ఆలయాలు నిర్మించి దేశ వైభవాన్ని చాటారు. నేడు స్వతంత్ర భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ భారీ వంతెనలు, టన్నెళ్లు, కారిడార్లు నేటి నవభారతానికి ఆధునిక దేవాలయాలు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇవి ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిపోస్తూ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ, సుదూర ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.
1: దేశంలో ఇటీవల నిర్మించిన 4 ముఖ్యమైన వంతెనల గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అవి చీనా బ్రైలు వంతెన, అంచికడ్ వంతెన, న్యూ పంబన్ వంతెన మరియు సుదర్శన సేతు. ముందుగా చీనా బ్రైలు వంతెన, జమ్మూ కాశ్మీర్. చీనా బ్రైలు వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఈఫిల్ టవర్ కంటే సుమారు 35 మీటర్ల ఎక్కువ ఎత్తు. దీన్ని 2025 జూన్ 6 తేదీన ప్రారంభించారు. ఇది 1315 మీటర్ల పొడవైన ఉక్కు వంపు వంతెన. కాశ్మీర్ రైలు మార్గంలో ఇప్పటి వరకు కష్టతరంగా ఉన్న అంతరాన్ని ఈ వంతెన పూర్తి చేసింది. దీంతో కత్రా నుండి శ్రీనగర్ వరకు ప్రయాణం సమయం 3 గంటలకు తగ్గింది. చీనా బ్రైలు వంతెన్ను 8 తీవ్రత గల భూకంపాలను మరియు గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునేలా డిజైన్ చేశారు. అంజీకడ్ వంతెన, జమ్మూ కాశ్మీర్. అంజీకడ్ వంతెన భారతదేశపు మొదటి కేబుల్ స్టైడ్ రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 331 మీటర్ల ఎత్తులో 725 మీటర్ల పొడవుతో ఉంది. సాధారణ స్తంభాలు నిలబెట్టలేని భూభాగంలో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణం 11 నెలల్లోనే పూర్తయింది. చీనా వంతెనతో పాటే 2025 జూన్ 6 తేదీన అంజీకడ్ వంతెన్ను ప్రారంభించారు. దీంతో కత్రా రియాసీ మార్గంలో చివరి అంతరం కూడా పూర్తయింది. ఈ వంతెనకున్న వై ఆకారపు స్తంభం పునాది నుండి 193 మీటర్ల ఎత్తు వరకు ఉంది. దీని డెక్క నిర్మాణానికి సుమారు 8200 మెట్రిక్ టన్నుల ఉక్కు వాడారు. న్యూ పంబన్ వంతెన, తమిళనాడు. న్యూ పంబన్ వంతెన భారతదేశపు మొదటి వర్టికల్ లిఫ్ట్ రైలు సముద్రపు వంతెన. ఇది రామేశ్వరం దీవికి రైలు మార్గాన్ని కలుపుతుంది. 1914 నిర్మించిన పాత షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ వంతెనను 2022 మూసేశారు. కొత్త వంతెనను 2019 మంజూరు చేసి 2025 ఏప్రిల్ 6 తేదీన ప్రారంభించారు. దీని నిర్మాణ వ్యయం 550 కోట్ల రూపాయలు. ఈ వంతెనలో 72.5 మీటర్ల నావిగేషనల్ స్పాన్ ఉంది. ఇది 17 మీటర్ల ఎత్తు వరకు పైకిలేస్తుంది. దీనివల్ల ఓడలు క్రింద నుండి వెళ్లగలవు. అదే సమయంలో రైళ్లు యథావిధిగా నడుస్తాయి. 100 ఏళ్ల పాటు ఉప్పుగాలిని సైతం తట్టుకునేలా ప్రత్యేక పూతగల స్టెయిన్లెస్ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ వాడారు. చివరిది సుదర్శన సేతు, గుజరాత్. సుదర్శన సేతు గుజరాత్లో ఓకా బెయిత్ ద్వారకాల మధ్య నిర్మించారు. ఇది భారతదేశంలో అత్యంత పొడవైన కేబుల్ స్టైడ్ వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. 4 లేన్ల రహదారి దీని మీద ఉంది. దీనికి ముందు బెయిత్ ద్వారకాకు బోటు ద్వారానే వెళ్లాల్సి వచ్చేది. 2017 అక్టోబర్ 7 శంకుస్థాపన జరిగింది. నిర్మాణం 2023 డిసెంబర్లో పూర్తయి 2024 ఫిబ్రవరి 25 సుదర్శన సేతు వంతెనను ప్రారంభించారు. ఈ వంతెన కాలిబాట్ల వెంబడి భగవద్గీత శ్లోకాలు చెక్కారు. డెక్కుపైన ఉన్న సోలార్ ప్యానెల్ ద్వారా సుమారు 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
0: ఈనాడు మన కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలను ఒక్కసారి పరిశీలిస్తే మన దేశం ఎంతటి సాంకేతిక శిఖరాలకు చేరిందో స్పష్టంగా అర్థమవుతుంది. మంచు కురిసే హిమాలయ పర్వతాల గుండా పగలు రాత్రి తేడా లేకుండా రవాణా సాగించేలా రాతి కొండలను తొలిచి నిర్మించిన సుదీర్ఘమైన స్మార్ట్ టన్నెళ్లు, వేలాది టన్నుల బరువున్న రైళ్లను మరియు యుద్ధ ట్యాంకర్లను సైతం సునాయాసంగా మోయగల ప్రపంచంలోనే అత్యంత

0: ఎత్తైన కమాన్ ఆకారపు రైల్వే వంతెనలు, నగరాల మధ్య దూరాలను సగానికి పైగా తగ్గించి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ కారిడారులు మరియు ఎక్స్ప్రెస్ వేలు, దట్టమైన సముద్ర గర్భంలో లోతైన పిల్లర్లపై నిలబడి మహాతుఫాన్లను సైతం లెక్క చేయకుండా ద్వీపాలను ప్రధాన భూభాగాలతో కలిపే కేబుల్స్ రే వంతెనలు, ఇవి కేవలం దూరాన్ని తగ్గించే రవాణా మార్గాలు మాత్రమే కావు. ఒకప్పుడు సాధ్యం కాదు అని ప్రపంచం అనుకున్న ప్రతీదాన్ని సాధ్యమే అని నిరూపించిన భారతీయ సంకల్ప శక్తికి నిదర్శనాలు. ప్రతి మలుపులో, ప్రతి వంతెన పైకప్పులో మన దేశ సాంకేతిక సార్వభౌమాధికారం స్పష్టంగా కనిపిస్తుంది. సరిహద్దు గ్రామాల్లోని చివరి పౌరుడికి కూడా దేశ ప్రధాన స్రవంతితో వేగవంతమైన అనుసంధానాన్ని అందిస్తూ ఆర్థికాభివృద్ధికి సరికొత్త దారులు వేస్తున్న ఈ మహోన్నతమైన ప్రాజెక్టుల గురించి ఇంకా తెలుసుకుందాం.
1: బోగిబీల్ వంతెన అస్సాం. ఇది బ్రహ్మపుత్ర నది మీదుగా 4.94 కిలోమీటర్లు పొడవున్న బోగిబీల్ వంతెన భారతదేశంలోనే అత్యంత దీర్ఘమైన రైలు కమ్ రోడ్డు వంతెన. దీనిని 25 డిసెంబర్ 2018 ప్రారంభించారు. 1997 నిర్మాణం మొదలైంది. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబ్రూగఢ్ ఇటానగర్ రహదారిని ఇది కలుపుతుంది. రైలు ప్రయాణానికి 200 కిలోమీటర్ల దూరం మేర వేగవంతమైన ప్రయాణం చేయవచ్చు. ఇది సైనిక అవసరాలకు, సామగ్రి రవాణాకు, ఉపకరణాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా వరదల సమయంలో రవాణా సులభం, సరిహద్దు ప్రాంతాలకు వ్యూహాత్మక మద్దతు కూడా లభిస్తుంది. అలాగే ప్రాంతీయ అభివృద్ధి, వాణిజ్యం, భద్రతకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఈ వంతెన వల్ల 70,000 టన్నుల సరుకు నెలకు 30 లక్షల మంది వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. డాక్టర్ భూపేన్ హజారికా సేతు. ఇది ధోల్ మరియు సదియా వంతెన, అస్సాం. బ్రహ్మపుత్ర నదిపై ఇది నిర్మించబడింది. 9.15 కిలోమీటర్ల పొడవు గల వంతెన ఇది. దీనిని 26 మే 2017 ప్రారంభించారు. 60 సంవత్సరాల ప్రజల కల ఇది సాకారమైంది. T-72 యుద్ద ట్యాంకులను సైతం ఇది మోయగలదు. అస్సాంలోని తొలి మరియు రెండవ దీర్ఘమైన రహదారి వంతెన ఇది. ఈ వంతెన వల్ల వాయువ్య ప్రాంతానికి తూర్పు ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడింది. వాణిజ్య, రవాణా, రక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అందుతుంది. ఇంకా ప్రాంతీయ అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు, ఆర్థికాభివృద్ధికి ఈ వంతెన దోహదం చేస్తుంది. ఈ వంతెన యొక్క శక్తి, వేగం అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. దీనివలన రోజుకు 165 కిలోమీటర్ల ప్రయాణం తగ్గింది. అటల్ బిహారీ వాజ్పేయి సేవా వంతెన, ముంబై. ఇది ముంబై మరియు పుణే ఎక్స్ప్రెస్ వేలో భాగంగా సముద్రంపై నిర్మించారు. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు, అంటే సుమారు 16.5 కిలోమీటర్లు సముద్రంపై నిర్మించబడింది. డిసెంబర్ 2016 నిర్మాణం ప్రారంభమై 6 జనవరి 2024 ప్రారంభమైంది. ఇంకా 2016 పూర్తి అయింది. ఈ వంతెన ద్వారా ముంబై, నవీ ముంబై ఇంకా పుణే ఎక్స్ప్రెస్ వే కలిసింది. సముద్రంపై నిర్మించిన భారత్లోనే రెండవ అతిపెద్ద వంతెన ఇది. రవాణా సమయాన్ని తగ్గిస్తుంది, ఇంధన ఖర్చును, కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ముంబై, పుణే మధ్య రవాణా సౌకర్యం, స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. భారత మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది మరొక మైలురాయి అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ముంబై మరియు పుణేల మధ్య ప్రయాణం ఇంకా సులభం, వేగవంతం, సురక్షితంగా మారింది. ఇది మొత్తం 17,840 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది.
0: మనం ప్రారంభంలో అనుకున్నట్లుగా ఈ వంతెనలు, ఈ కేబుళ్లు, ఈ ఆర్చులు, కాంక్రీట్ గోడలు కేవలం భౌతికపరమైన నిర్మాణాలు మాత్రమే కావు. ఇవి భారతదేశపు నూతన ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపాలు. ఒక్కసారి ఊహించండి, -డిగ్రీల చలిలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల మధ్య కాశ్మీరు లోయల పైభాగంలో నిలబడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చు నిర్మించడం ఎంత సాహసంతో కూడుకున్నదో. సముద్రపు ఉప్పునీటి తాకిడిని తట్టుకుంటూ భారీ నౌకలు వెళ్లేందుకు వీలుగా తెరుచుకునే ఆధునిక వంతెనలను సముద్రంపై నిర్మించడం ఎంత గొప్ప నైపుణ్యమో. కొండలను తులిచి సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గంటల నుండి నిమిషాలకు తగ్గించడం వెనుక ఎంత మంది ఇంజనీర్లు, శ్రామికుల చెమట చుక్కలు ఉన్నాయో. ఈ ప్రాజెక్టులన్నీ

మనకు ఒకటే పాఠం నేర్పుతున్నాయి. భారతదేశం విదేశీ సాంకేతికతపై ఆధారపడే రోజులు పోయాయి. నేడు భారత్ తన సొంత ప్రతిభతో, స్వీయ శక్తితో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ నిర్మాణాలను కేవలం ప్రభుత్వం చేసిన పనులుగా చూడకండి. ఇవి ప్రజల భాగస్వామ్యం. ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. మన జాతీయ ఆస్తులను కాపాడుకోవడం మన బాధ్యత. మన పిల్లలకు ఈ మౌలిక వసతుల ప్రాముఖ్యతను మరియు దేశ సరిహద్దుల్లో జరుగుతున్న త్యాగాలను వివరించడం మన పౌరుల బాధ్యత. ప్రగతి పదంలో పయనిస్తున్న నవభారత్లో మనందరం ఐక్యంగా నిలుద్దాం. మన సాంకేతిక విజయాన్ని మనస్ఫూర్తిగా నిరంతరం స్మరించుకుందాం. మీరింతవరకు దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. రోజంతా ఉన్న ఊరుకులు పరుగులు బ్రేక్ వీటన్నిటికీ బ్రేక్ ఇస్తూ ఇంటికి చేరుకునే సమయం కదండి. చాలా అలసిపోయి ఉంటారు, అలసటతో ఇంటిని ఎప్పుడెప్పుడు చేరుదామో అని ప్రయాణిస్తూ ఉంటారు కదా. సో మీ అలసటిని కొంచెం మేము కూడా దూరం చేయడానికి కొన్ని మంచి మెలోడీస్తో నేను మీ ముందుకు వచ్చేసాను మెలోడీ మ్యాచ్ కార్యక్రమంలో. ఖచ్చితంగా ఈ పాట అయితే ప్రతి ప్రియుడి కోసం ప్రియురాలు పాడి తీరాల్సిందే. తన లిస్ట్లో ఇదొక పాటనైతే పెట్టుకుంటారు. అది ఏ పాట, ఇంతలా చెప్తున్నారు, ఇంతకీ ఏంటండి ఆ పాట అని అడుగుతారా, అదేనండి సౌందర్య సాయి కుమార్ నటించిన అంతఃపుర మూవీ నుంచి అసలేం గుర్తుకు రాదు, నా కన్నుల ముందు నువ్వు ఉంటే. ఈ పాట ఖచ్చితంగా అమ్మాయిలందరూ ఖచ్చితంగా పాడతారు కదండి వాళ్ళ ప్రియుడి ముందు. సో ఈ పాటని విని మరోసారి ఎంజాయ్ చేసేయండి.

ఒక లవ్లీ సాంగ్ అయితే విన్నారు కదండి, మరి మరొక మెలోడీ సాంగ్ పెళ్లి పుస్తకం మూవీ నుంచి. ఈ సినిమాలో పాటలైతే అందరికీ ఇష్టమే కదండి. ఇందులోని చీర కోసం వర్ణించే ఆ పాట ఉంటుంది కదా, ఎంత అందంగా

గా ఉంటుంది కదా. రాజేంద్ర ప్రసాద్ అలా మంచం మీద పడుకొని తన భార్యకి ఒక చీర నేయిస్తే ఎలా ఉంటుంది అనే పాటని బాలు ఎంతో అద్భుతంగా పాడారు. ఆ పాటని విని ఆస్వాదించండి.

మంచి మెలోడీస్ని వింటూ ఇంటికి చేరుకొని సేద తీరుతూ ఎఫ్ఎంలో వచ్చే మెలోడీస్ పాటలన్నీ వింటూ రిలాక్స్ అవుతారని ఆశిస్తూ శుభం పలుకుతుంది మీ లక్ష్మి. శుభరాత్రి. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్య సమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఉపరాష్టపతి భవన్లో ఈరోజు జరిగిన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య కార్యక్రమం ఇన్ స్టెప్ 4వ సంచికలో పాల్గొన్న వారితో ఆయన మాట్లాడుతూ, పరస్పర సంబంధాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాలు తమకు ఎదురయ్యే సవాళ్లను ఒంటరిగా పరిష్కరించలేవని పేర్కొన్నారు. భారతదేశం G20కి అధ్యక్షత వహించిన సమయంలో వసుధైవ కుటుంబకం స్ఫూర్తి సమ్మిళిత సహకార అంతర్జాతీయ భాగస్వామ్యాల పట్ల భారతదేశ విధానానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వ్యూహాత్మక విద్యకు అత్యున్నత కేంద్రమని అన్నారు. సాయుధ దళాలలోనూ సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారులలోనూ మిత్రదేశాలలో వ్యూహాత్మక ఆలోచన నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుందని వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా

0: వారణాసి నుండి వద్ నగర్కు జరుగుతున్న యాత్రలో పాల్గొంటున్న సేవాయాత్రికులతో ఆయన వర్చువల్ విధానంలో ఈ రోజు సంభాషించారు. యువత సేవా కార్యక్రమాల ద్వారా ఈ యాత్రను మరింత అర్థవంతం చేస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన 12 ఏళ్లలో దేశంలోని గ్రామాలు నగరాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు దేశంలోని మహిళల్లో స్వయం సమృద్ది కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి అని గుర్తు చేసిన ప్రధానమంత్రి ఆయన బోధించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం, సంభాషణ అనే 7 సూత్రాలను ప్రస్తావిస్తూ
1: పండిత్ దీనదయాళ్ జీ నే హమే సమాజ జీవన్ మే అప్నే కర్తవ్యో కో నిభానే కే లియే 7 సూత్ర దియే హై. సేవాభావ, సంతులన, సంయమ, సమన్వయ, సకారాత్మకత, సంవేదన ఔర్ సంవాద్, యే హై యే 7 సూత్ర. యహీ 7 సూత్రో ఆప్కీ ఇస్ సేవా యాత్రా కీ ఆత్మా హై.
0: సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణ ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. బెంగళూరులోని ఐఐఎస్సీలో ఈరోజు జరిగిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరిచే మెళకువలను అభివృద్ది చేయడంలో ఈ కార్యక్రమం అందరినీ ఒకచోట చేర్చుతుందన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదపడేలా యువ ఆవిష్కర్తల ఆలోచనలను పరిష్కారాలుగా మార్చేందుకు సహాయం అందించాలని అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను కోరారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వర్ధమాన సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంతో ఆవశ్యకమని ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటిస్తూ,
2: Promising solution will be supported beyond the prototype. Further, it will be supported with a mentoring and incubation and pathways for the adoption in the real life. So that is a huge opportunity for you. Whatever the innovation is being done, whatever the research is being done, it should be useful for the common person, common people. Then only people will remember you.
0: Akashavani, Jatiya Vartalu Vintunnaru. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆరోగ్య మంధన్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని తెలిపారు. జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ది పొందుతున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణల విషయంలో పురోగతి లేకపోవడంపై అంతర్జాతీయ సమాజంలో అసంతృప్తి పెరుగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్, బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ ఎ చేంజింగ్ వరల్డ్ శీర్షికతో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలన్న భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు. ఐక్యరాజ్యసమితిని బలోపేతం చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వని దేశాలు ఆ సంస్థను ఉపయోగించుకోలేవని చెప్పారు. కాగా ఈ సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్, లైబీరియా దేశాలు సంయుక్తంగా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీ ఫేరర్స్ ను ప్రారంభించాయి. గల్ఫ్, ఎర్ర సముద్రం, నల్ల సముద్రం, ఒమన్ గల్ఫ్ వంటి ప్రాంతాల్లో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులను పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా ఈ గ్రూప్ ఏర్పాటైందని జైశంకర్ పేర్కొంటూ,
3: As a major source country for seafarers, India has joined hands with Liberia, which hosts the largest shipping registry by tonnage on this matter. This group, which we have started today, will be inclusive, voluntary and action-oriented platform aimed at deepening cooperation among member states and other stakeholders. It will promote exchange of views, sharing of experiences, practical cooperation. It will complement and strengthen the existing international frameworks, mandates and instruments in these areas.
0: గత దశాబ్ద కాలంలో భారతదేశం

ఆవిష్కరణలు పరిశోధనలలో గణనీయమైన వృద్దిని సాధించిందని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్టియల్ రీసెర్చ్ 85వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, గత 5-6 దశాబ్దాలతో పోలిస్తే గడిచిన 10 ఏళ్లలోనే దేశంలో అధిక ఆవిష్కరణలు, పరిశోధనా కార్యకలాపాలు, కొత్త ప్రయోగశాలల స్థాపన జరిగాయన్నారు. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గ్రేటర్ నోయిడాలో ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటును సాధించిందన్నారు. ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయని, సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన పురోగతి ఉందని అమిత్ షా పేర్కొంటూ, 2047 నాటికి వికసిత్ భారత్ అనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని తెలియజేశారు. ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళా అథ్లెట్ భరణికా ఇళంగోవన్ పోల్ వాల్ట్ ఈవెంట్లో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్య పతకం సాధించింది. ఇప్పటి వరకు నిర్వహించిన ఆసియా గేమ్స్లో ఈవెంట్లో భారత్కు పతకం రావడం ఇదే ప్రథమం. మరోవైపు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ విభాగంలో గుల్వీర్ సింగ్ రజతం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల దూరాన్ని 28:29.38 పూర్తి చేసి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. తాజా ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 2 స్వర్ణాలు, 9 రజతం, 12 కాంస్య పతకాలతో కలిసి మొత్తం 23 పతకాలు సాధించింది. సమర్థవంతమైన అటవీ నిర్వహణ కోసం సామర్థ్య పెంపుదల ప్రాజెక్టు వర్క్షాప్ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ అటవీ అగ్ని ప్రమాదాల నిర్వహణ, జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ చర్యలలో సాంకేతిక క్షేత్రస్థాయి సామర్థ్యాలను పెంపొందించగలదని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వసుధైవ కుటుంబకం స్పూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణ ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు.

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు, ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
1: తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ.
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి ఇటువ

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ.

0: రావు రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
1: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
3: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
2: కొత్త వాళ్ళ ముందేమిటి మేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
3: ఎవరో పరాయి వారు కదమ్మా ఈయన, సూర్యంగారని చెప్పానే ఆయనే ఈయన.
2: ఆహా,

0: లంచలంచలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్యా. కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య, కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూని రాగంతో

0: ఎవరాలయ్య బిఏ ఎల్ఎల్బి పోస్ట్ పోస్ట్ పోస్ట్ పోస్ట్.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం. గానం అంటే ఒక కళగానే తెలిసిన్నాళ్ళు నాకు.

పమగరి ధని గమగరి ధని గమ బమ గమ పని బమ ని ధని బాపని దిజ తని ధని ద బమ బాపని నిని ధని ద బమ బాప ధని ద బమ గమ పని బమ పని ధని ని పని సగ సగ గగ్గరి నిద్ది దద సగరి ధని ద బరి నిద్ది దద సరి ధని ద బమ గగ గమ పని సగ మమ గరి ద మదత్తి ద బ

0: కార్యక్రమంలో చివరిగా చిన్నరాయుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.
1: ఊరి దిష్టి, వాడ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి,

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఏషియన్ గేమ్స్ 2026 పై రోజువారీ వివరాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా రాముడు భీముడి చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

మద్రాస్, హైదరాబాద్, రష్యా, అమెరికా, లండన్, జపాన్, ఎక్కడికైనా వెళ్తుంటా.

ఆ కాంతికి నా రాగమాలికలు అర్పిస్తున్నా, మీ అందరి కరతాళహారతులు అర్పిస్తున్నా. నేడే

వ్యాఖ్య. రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయ, రాష్ట్రీయ ప్రౌద్యోగికీ సంస్థాన్ అరుణాచల్ ప్రదేశ్ ఔర్ అరుణాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయ సహిత విభిన్న కాలేజో ఔర్ విశ్వవిద్యాలయో కే లగ్భగ 40 ప్రతిభాగి ఇస్ యాత్రా మే భాగ్ లే రహే హై. शंघाई में आयोजित वर्ल्ड स्किल्स 2026 में विभिन्न व्यावसायिक और तकनीकी कौशल क्षेत्रों में भारतीय महिलाओं की बढ़ती भागीदारी देखने को मिल रही है. टीम इंडिया की 70 सदस्यीय टुकड़ी में 14 युवा महिलाएं 63 अलग अलग कौशल श्रेणियों में हिस्सा ले रही हैं. कौशल विकास और उद्यमिता मंत्रालय ने बताया कि वर्ल्ड स्किल्स शंघाई में टीम इंडिया के प्रतिभागियों में महिलाओं की हिस्सेदारी 5वें हिस्से से अधिक है. इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారం కొన్ని ప్రధాన అంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, రచన శ్రీ జేబీ తిరుమలాచారి, సంగీతం శ్రీ డి నిచ్చెల్. 6:10కు భక్తిరంజన కార్యక్రమంలో తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు ప్రసారమవుతాయి. 6:30కు చింతన వ్యాఖ్యాత శ్రీ జోషిల శ్యామసుందరం గారు. 7:15కు ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహ గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం కవన విజయం సమస్యాపూర్ణం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, తర్వాత స్వచ్ఛతా హీ సేవ మొదలైన అంశాలుంటాయి. 8:30కు అనంతపురం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ డి మనోహర్. 8:35కు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో బాంబే సిస్టర్ గానం ప్రసారమవుతుంది. శ్రీ రాధానారాయణ వైలిన్, శ్రీ ముషణం వి రాజారావు మృదంగం, శ్రీ ఎన్ గోవిందరాజన్ ఘటం. 8:59కు పాటల పల్లకి, 10:00 వసుదైక కుటుంబకం విజయవాడ కేంద్రం నుంచి. 12:40కు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ కళ్ళేపల్లి వేణు ఉమామహేశ్వరరావు గారు గానం చేసిన కొన్ని లలిత గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ బండారు రమణమూర్తి తబలా. అనంతరం స్వచ్ఛతా హీ సేవ మొదలైన అంశాలుంటాయి. 12:30కు ఏషియన్ గేమ్స్ 2026 ప్రతి గంటకు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 1:37కు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:31కి సైనిక మాధురి హిందీ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:00 ఇక సాయంత్రం ప్రసారం. 5:00 యువవాణి యువజన కార్యక్రమం. 5:30కు సంధ్యారాగాలు. 6:30కు సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమంలో శ్రీమతి సుధా కుమారి జోహి గారి స్వీయ కవితలు, ఇంకా స్వచ్ఛతా హీ సేవ వికాసం మొదలైన అంశాలుంటాయి. 7:15కు కిసాన్ వాణి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో రైతు సేవల్లో అనకాపల్లి జిల్లా కసింకోట పశుగ్రాస ఉత్పత్తుల సంఘం వైస్ చైర్మన్ శ్రీ ఆళ్ల అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ఉంటాయి. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:30కు తెలుగులో జాతీయ వార్తలు. 9:30కు నేషనల్ సైన్స్ మ్యాగజైన్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. 10:00 ఏషియన్ గేమ్స్ 2026 రోజువారీ వివరాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం ఆపాత మధురాలు, పాత తెలుగు సినిమా పాటలు. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. వాల్తేడు నమ్మదని గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.2 మిల్లీమీటర్గా నమోదైంది. పౌరి విమానాశ్రయం నమ్మదని గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదైంది. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతం ఉండి ఒక దఫ వర్షం కానీ మురులతో కొన్ని జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అంతర్గత ఒడిశా ప్రాంతాలపై ఉన్న అల్పపీడన వ్యవస్థ ఉత్తర వాయువ్య దిశగా కదిలింది. ఈరోజు అంటే 25 సెప్టెంబర్ సాయంత్రం 5:30 ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సుమారు 22.0 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 82.2 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది విలాస్పూర్కు దక్షిణ ఆగ్నేయంగా, చంపాకు పశ్చిమంగా,

సుమారు 50 కిలోమీటర్లు, పెండ్రా రోడ్ దక్షిణాగ్నేయంగా 90 కిలోమీటర్లు మరియు సిదికు దక్షిణంగా 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావం వల్ల ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 4 రోజుల్లో వాతావరణ హెచ్చరిక, తీరం నుండి తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయి. కాబట్టి ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని హెచ్చరిక తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలిగిన సమయం 11:14 దాటి 45 సెకండ్లు అయింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 962 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 రేపటి మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.